శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 28వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్. మీరు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు తెలియజేసిన హితోక్తులు. వినే ముందు ఈ ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: విన్నారు. ఇప్పుడు వినండి ప్రకటించిన అంశం.
1: దైవం ఉన్నాడా? మనిషి ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఈ సందేహం సాధారణ మనిషికే కాదు, మేధావులకు కూడా ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ఇదే ప్రశ్నతో తపించి రామకృష్ణ పరమహంస ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందాడు. అంటే దైవం తెలుసుకోవడం వాదంతో కాదు, అనుభూతితో సాధ్యం. మన ఊహలోని దైవం. మనిషి ఇలా ఆలోచిస్తాడు, ఆవు ఒక రూపం, చెట్టు ఒక రూపం, అలాగే దైవం ఒక వ్యక్తి, కాబట్టి చూడలేకపోతే లేడని అనుకుంటాడు. కానీ ఇది తప్పు, ఎందుకంటే గాలి కనిపించదు కానీ పనిచేస్తుంది. అలాగే దైవం కూడా అగోచరమైన సత్యం. మనిషి గాఢ నిద్రలో నేను అనే భావన ఉండదు, ప్రపంచం తెలియదు, కానీ లేచాక బాగా నిద్రపోయాను అంటాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం. అనుభవం ఉంది కానీ జ్ఞాపకం లేదు, ఇదే చూపిస్తుంది. మన అవగాహనకు అతీతమైన స్థితులు కూడా ఉన్నాయి, కాబట్టి కనిపించని దైవాన్ని లేడని అనలేము. విశ్వంలో ఉన్న నియతి అంటే ఆర్డర్. ప్రపంచాన్ని గమనిస్తే సూర్యోదయం, సమయానికి ఋతువులు, క్రమంగా శరీరం నియమంతో పనిచేస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఒక గొప్ప శక్తి అంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, అదే దైవం అని తర్కం చెబుతుంది. దైవం తెలుసుకోవడం సాధారణ జ్ఞానం కాదు, ఒక శాస్త్రం. గణితం నేర్చుకోవాలంటే సూత్రాలు నేర్చుకోవాలి, అలాగే దైవం తెలుసుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు, గురువుల బోధ ఇవన్నీ అనుసరించాలి. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది, దైవం బయట కాదు, నీవే ఆ తత్వం అని. శాస్త్ర ప్రకారం దైవంకు రూపం లేదు అంటే నిరాకారం, గుణాలు లేవు నిర్గుణం. అందుకే కళ్ళతో చూడలేము, చేతులతో తాకలేము. ఉదాహరణ, కళ్ళు అన్నింటినీ చూస్తాయి కానీ తమను తాము చూడలేవు. అలాగే మన చైతన్యం అన్నింటినీ తెలుసుకుంటుంది కానీ తనను తాను చూడలేదు. అంతర్యామి భావం. అంతర్యామి అంటే మనలోనే ఉన్న దైవం శరీరంలో, మనస్సులో, ప్రతి జీవిలో, అదే పరమాత్మ. ఇది చెప్పేది దేవుడు బయట వెతికే వస్తువు కాదు, అనుభవించాల్సిన సత్యం. భక్తి మార్గం ఎందుకు అవసరం? నిర్గుణ దైవాన్ని నేరుగా తెలుసుకోవడం కష్టం, అందుకే భక్తి, పూజ, ఆలయ దర్శనం ఇవి అవసరం. మనం ఇలా భావించాలి, కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఈ విశ్వాసమే భక్తి. భక్తుల కోసం సగుణంగా అవతరిస్తాడు. ఉదాహరణ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఎందుకు ధర్మస్థాపన కోసం, భక్తుల రక్షణ కోసం? కానీ అవతారం కూడా తాత్కాలికమే, చివరికి నిర్గుణ స్థితిలోకి వెళ్తాడు.
0: ఇంతవరకు మీరు జి ప్రకాష్ గౌడ్ గారు తెలియజేసిన హితోక్తులు విన్నారు సూక్తి సుధ కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు.
2: విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై

0: రాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇదొక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్టలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్దికి సుమారు 8500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7 ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్దిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాధగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ కూడా మరింతగా విస్తరిస్తున్నారు. అలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत अभियानम् 2.0 इत्यस्य प्रभावपूर्ण क्रियान्वयनस्य आवश्यकतामुद्दिश्य सबलं प्रोक्तवान् यत् अभियानम् आधारभूत संरचना निर्माणमतिक्रम्य नियमित निरीक्षणेन नागरिक सहभागितया अथ विभिन्न हितधारकाणां समन्वयेन मापन योग्य

0: Manappuram Finance అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: నూట 3.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాల్లో ముందుగా ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. ఇంకా 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు ప్రసారమవుతాయి. ఇంకా 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు శ్రోతలకు తెలియజేసే సూచనలు వినవచ్చు. ఇంకా ఇదే కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకతలు కూడా తెలుసుకుంటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 స్వాతంత్ర్య వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా ప్రత్యేక రూపకం వ్యాఖ్యానం మరియు సహకారం మానేటి భూమేశ్వర్ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమ అనంతరం జిల్లాలో ప్రజలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారి ప్రసంగం వినవచ్చు. ఇక 9:00 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 3:00 సాయంత్రం 5:00 వివిధ్ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి కొనసాగుతాయి. ఇక 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 5:30 రాత్రి 8:30 మీరు వింటారు లలిత సంగీతం. ఇక సినీ రంజనీ కార్యక్రమం ప్రసారమవుతుంది 5:45 తిరిగి 6:35. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 6:30 సమాచార దర్శిని ప్రబోధ గీతం వింటారు. ప్రసార వివరాలు వినవచ్చు రాత్రి 7:00. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది రాత్రి 7:45. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి ఎఫ్ఎం ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. స్టే ట్యూన్డ్.

0: ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది పలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాల్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్

0: యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిస్ట్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పోస్టులు ముళ్లకంచె మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్ పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాడ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కార్యక్రమ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అవుట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రభూత గీతం వింటారు. అనంతరం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు ప్రసారమవుతాయి. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 వేదాంష్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు అందించే సూచనలు కూడా వినవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విశాలమైన భారతదేశాన్ని వర్ణిస్తున్న ఈ ప్రబోధ గీతం మీకోసం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి

0: ఇంకా జాలీ ట్రిప్ కు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799-09-0505.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగుల తామరా సైబాల్,
7: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
8: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
9: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
8: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
12: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు, సూచనలు ప్రసారమవుతాయి.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి. మీరు వింటున్న ఈ పాట గృహలక్ష్మి చిత్రం నుండి.

0: సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు వినండి, కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావటం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
1: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: క్షయ వ్యాధి గురించి, అంటే టీబీ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారన్నట్టు. అయితే 1.8 మిలియన్ల కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరము టీబీ వల్ల మరణాలు సంభవించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన దేశంలోనే టీబీ తీవ్రత అనేటటువంటిది అధికంగా ఉంది. మన ఇండియా లోపల 2.5 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారు. ప్రతి సంవత్సరము 4 లక్షల కంటే ఎక్కువ మంది టీబీ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ టీబీ వ్యాధి పైన ప్రతి ఒక్కరూ అవగాహన అనేటటువంటిది కలిగి ఉండాలి. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, టీబీ అంటే ఏంది, టీబీ ఎలా వస్తుంది, టీబీ ఎవరికి వస్తుంది, టీబీ ఏ భాగాలకు వస్తుంది అనేటటువంటి క్వశ్చన్లు చాలా మంది అడుగుతూ ఉంటారు హాస్పిటల్స్ లో. అయితే టీబీ అంటే ఏంటంటే, అది ఈ ట్యూబర్క్లోసిస్ అని అంటాము వైద్య పరిభాష లోపల. దాన్ని మనం వాడుక భాష లోపల క్షయ అని అంటాము. క్షయ అంటే క్షీణించడము అని అర్థము. అయితే ఎలా వస్తుందంటే, ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా మూలంగా ఈ టీబీ అనేటటువంటి వ్యాధి లేదా క్షయ అనేటటువంటి వ్యాధి వస్తుంది. టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా గట్టిగా నవ్వినప్పుడు ఈ టీబీ క్రీములు గాలిలో వ్యాపిస్తాయి. అయితే గాలిలో ఉన్నటువంటి ఈ క్రీములను ఎవరైనా, అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పీల్చితే వారికి టీబీ వస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ టీబీ బయట ఉంటుందన్నారు కదా, వాటిని పీల్చినప్పుడు ప్రతి ఒక్కరికి, అంటే ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి రాదు. ఎందుకంటే ఎవరైతే టీబీ క్రీములను పీల్చినప్పుడు అవి లోపల ఉండిపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ టీబీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఏ ఏ భాగాలకు వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది, సార్ ఇక్కడ మెడపైన గడ్డలైనాయి, కానీ మీరేమో దగ్గు వస్తేనే టీబీ అన్నారు, తెమ్మడొస్తేనే టీబీ అన్నారు, ఇలా చెప్తా ఉంటారు కదా, మరి నాకు ఇక్కడ మెడ భాగంలో గ్రంథులైనవి కదా అని చెప్తా ఉంటారు. అంటే ఏ భాగాలకు టీబీ వస్తుంది అనేటువంటిది అవగాహన కూడా ఉండాలన్నట్టు. అంటే టీబీ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. అయితే మన శరీరం లోపల గోర్లు, వెంట్రుకలకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్త ప్రసరణ ఉన్నటువంటి ప్రతి అవయవానికి టీబీ సోకొచ్చు. అంటే ఉదాహరణకు ఈ ఊపిరితిత్తుల నుంచి ఆవరించి ఉన్నటువంటి పొరలకు గాని, మెడ భాగాన కొంచెం స్వెల్లింగ్స్ రావడము, అంటే గడ్డలు కావడం గాని, లేదంటే కడుపుకు అబ్డామిన్ ట్యూబర్క్లోసిస్ కానీ, లేదంటే బోన్స్ కు రావడం గాని, తర్వాత స్కిన్ కి రావడము, తర్వాత ఈ కంట్లో గాని, చర్మానికి గాని, ఇలా ప్రతి అవయవానికి, అంటే గోర్లు వెంట్రుకలకు తప్పించి ప్రతి అవయవానికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిలో వస్తుంది టీబీ, ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళలో టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొందరు స్ట్రెస్ ఎక్కువగా లోనవుతుంటారు, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. దాని మూలంగా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సరైనటువంటి పౌష్టిక ఆహారము తినని వాళ్ళు, అంటే కొంతమంది ఈ ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు, అన్నం తినరు ప్రొద్దున పూట. అలాగే ప్రోటీన్ పదార్థాలు తీసుకోరు. అంటే గుడ్డు తినకపోవడం గాని మాంసకృతులు తినకపోవడం గాని ఇలా జరుగుతుంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే మంచి ఆహారము అంటే పౌష్టిక ఆహారం తీసుకోరో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ హ్యాబిట్స్ మూలంగా, అంటే కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు గాని ప్రతిరోజు ఈ ఆల్కహాల్ తాగుతున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వారికి కూడా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా రోజుల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడతా ఉంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు గాని, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు గాని, ఆ తర్వాత ఇంకా ఇతర ఏదైనా సరే దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు డిసీజ్ తోటి బాధపడుతూ వాళ్ళు దానికి కొన్ని రకాల మందులు అంటే కార్టికోస్టీరాయిడ్స్ వాడడం మూలంగా ఆస్తమా పేషెంట్లలో గాని, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్నపిల్లల్లో వృద్ధులలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరిలో వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అయితే మరి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీబీ లక్షణాలు ఎట్లుంటాయంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు రావడము, దగ్గుతో పాటు తెమడ రావడము, సాయంత్రము లేదా రాత్రిపూట జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము. అంటే ఒక నెలన్నర లోపల వాళ్ళు 3 నుంచి 4 కిలోలు లేదా 5 కిలోలు బరువు తగ్గిపోవడము, ఆ తర్వాత చెమటలు పట్టడము, తర్వాత నీరసము, నిస్సత్వం అనేటటువంటి

0: ఈ సాయంత్రం పూట గాని రాత్రి పూట గాని ఉంటాయి అన్నట్టు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే టీబీ నిర్ధారణకు అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే ఈ దగ్గు, దగ్గుతో పాటు తెమడ వచ్చినప్పుడు ఆ తెమడను ఈ సిబీ నాట్ పరీక్ష చేసినప్పుడు ఆ టీబీని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఒకవేళ కొంతమందికి పొడి దగ్గు వస్తున్నట్లయితే వాళ్లలో ఎక్స్రే తీయడం మూలంగా గాని లేదంటే వాళ్లకు తెమడ రాదు కాబట్టి బ్రాంకోస్కోపీ అనే పరికరాన్ని ముక్కులోంచి పంపించి అక్కడి నుంచి తెమడ తీసి పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదే కాకుండా ఈ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ గాని బయాప్సీ చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయించుకోవాలి. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిబీ నాట్ అనే పరికరం ద్వారా ఈ తెమడ పరీక్ష అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఇలా లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలి. ఇక ట్రీట్మెంట్ గురించి కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ 15 రోజులు వాడితే బాగుంటుందా, అంటే నెల రోజులు వాడితే బాగుంటుందా, చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ టీబీకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మందులను 6 నెలల పాటు వేసుకోవాలి. మొదటి 2 నెలలు 4 రకాల మందులు వేసుకోవాలి. అందులో ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్, పైరజినమైడ్ అనే మందులుంటాయి. మొదటి 2 నెలల తర్వాత మిగతా 4 నెలలు 3 మందులు వేసుకోవాలి. ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్ ఇలాంటి మందులను వేసుకోవాలి. అయితే కొన్ని వ్యాధి అంటే కొన్ని రకాల టీబీ వ్యాధులు అంటే ఈ మొండిగా ఉంటాయన్నట్టు, అంటే మొండి టీబీ వ్యాధి అంటాము. దాన్ని వైద్య పరిభాషలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే MDR టీబీ అంటాం అన్నట్టు. అయితే ఇది మందులకు లొంగదు. ఈ మందులకు లొంగనటువంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కి MDR టీబీకి మాత్రము 9 నెలల నుంచి 11 నెలల పాటు లేదా 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం పాటు ఈ చికిత్స అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమం తప్పకుండా 6 నెలలు టీబీ మందులు ప్రతిరోజు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా టీబీ వ్యాధి అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి ఆహారాన్ని తినాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే మందులు క్రమం తప్పకుండా RNTCP డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్లు వినాలి. అదేవిధంగా ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ చెప్పిన విధంగా వాడాలి. 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలో మందులు ఆపరాదు. ఒకవేళ మధ్యలో మందులు మానివేస్తే మళ్లీ తిరిగి మొదటి నుంచి మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మందులు వాడాలి. ప్రతిరోజు ఉడికించినటువంటి కోడిగుడ్డు తినాలి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మాంసాహారం, అది చికెన్ అయితేనేమి, మటన్ అయితేనేమి, చేపలైతేనేమి, ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక పెద్ద గ్లాస్ పాలు తాగాలి. అదేవిధంగా పండ్లు ఫలాలు మంచిగా తీసుకోవాలి. మందులు పడనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు ఖర్చుకు అడ్డు పెట్టుకోవాలి. అలా అడ్డు పెట్టుకున్నట్లయితే వాళ్ళ స్నేహితులను గాని కుటుంబ సభ్యులను గాని వాళ్లకు టీబీ రాకుండా ఇతను కాపాడొచ్చు. అయితే టీబీ సోకినటువంటి వ్యక్తి స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని వాళ్లకు లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెమడ పరీక్ష అనేటటువంటిది చేయించాలి. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని సమాజం లోపల టీబీ ఉన్నటువంటి వ్యక్తులు గాని లేదంటే టీచర్లు గాని లాయర్లు గాని తర్వాత లెక్చరర్లు గాని తర్వాత ఈ సిస్టర్స్ గాని వార్డ్ బాయ్స్ గాని ఇలా అవగాహన కలిగి ఉన్నోళ్ళు, టీబీ పైన అవగాహన కలిగి ఉన్నోళ్ళందరూ ఈ ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి, పేపర్ల ద్వారా అయితేనేమి టీబీ పైన అవగాహన కల్పించినట్లయితే టీబీ రహిత సమాజాన్ని చూడవచ్చు. అదే కాకుండా ఈ మందులు వాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోకుండా టీబీ మందులు వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. షుగర్ కంట్రోల్లో ఉంటే టీబీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే టీబీ అనేటటువంటిది ఈ తగ్గడం అనేటువంటిది కొంచెం లేట్ అవుతా ఉంటుంది. అయితే ఎవరైతే బీడీ గాని సిగరెట్ గాని ఏదైనా వ్యసనానికి అలవాటు పడ్డట్లయితే ప్రతిరోజు మందు తాగుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి ప్రకారం బీడీని సిగరెట్ ని మానేయాలి. అదేవిధంగా మందు తీసుకోకపోతే బాగుంటుంది. సో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అంటే ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్లు గాని తర్వాత ఈ COPD పేషెంట్లు గాని అదేవిధంగా ఈ స్ట్రెస్ తో బాధపడేటువంటి వ్యక్తులు గాని, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు గాని, తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతిరోజు నడక, అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం గాని, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం మూలంగా గాని, అదేవిధంగా యోగా మెడిటేషన్ చేయడం మూలంగా గాని స్ట్రెస్ తగ్గించుకోవడం మూలంగా ఈ వ్యాధి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఊర్లో డాక్టర్ ప్రొవైడర్ చెప్పినట్టు 6 నెలల కోర్సు ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రైవేట్ లో డాక్టర్స్, నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్లు ఒక ఇద్దరు ముగ్గురికి ఏమైందంటే వాళ్ళు నా దగ్గర మెడిసిన్స్ వాడుతున్నారు, అదేవిధంగా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ ప్రొవైడర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే కిడ్నీ గాని లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అలా వాడకూడదు. ఒకవేళ అలా ఎవరైనా మీకు అక్కడ ఊర్లో మీకు ఏమైనా టీబీ మందులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారిని అడగాలి. వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరైతే టీబీ మందులు ఇచ్చినటువంటి డాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి, ఇక్కడ కూడా టీబీ మందులు ఇస్తున్నారు, ఇవి వాడాలా వద్దని. సో ఎవరైతే ప్రైవేట్ టీబీ మందులు వాడుతున్నారో వారు మిగతా ఎవరి మందులు వాడకూడదు. ఒకవేళ వాడతా అని అనుకున్నట్లయితే ప్రైవేట్ మందులు ఆపేసి ఆ మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో 2 మందులు ఒకేసారి వాడకూడదు, దాని మూలంగా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ప్రభుత్వ చర్యలు కూడా చాలా ఉన్నాయి, వారికి టీబీ పేషెంట్లకు ఎంతో సహకారం చేస్తా ఉంది, వారికి నెలకు 500 రూపాయలని ప్రోత్సాహంగా అందిస్తా ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో మందులను ఆపరాదు. అదేవిధంగా టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు, అంటే సినిమా హాల్లో గాని, తర్వాత బస్టాండ్లలో గాని, తర్వాత రైల్వే స్టేషన్ లో గాని, జన సమూహము ఉన్నటువంటి ప్రదేశాల్లో దగ్గకూడదు. ఒకవేళ దగ్గొచ్చినట్లయితే ఖచ్చితంగా కర్చీఫ్ గాని, మూతికి మాస్క్ గాని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే తనను తాను టీబీ వ్యాధి నుంచి లేదా క్షయ వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను గాని, తన స్నేహితులను గాని, తర్వాత సమాజాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. టీబీ వ్యాధిని మన దేశం నుంచి, మన ప్రపంచం నుంచి ప్రాణదూలి ఈ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడిన వారు అవుతారు.
1: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సిఓపిడి, ఐఎల్డి లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 222-5225.
2: ఇంతవరకు మీరు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు సూచనలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253444.
8: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు,

0: నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రకటనలు విన్నారు. ప్రభాకలహరి వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్షదివ్య తేజ గారు అందించే సలహాలు సూచనలు ప్రసారమవుతాయి. ప్రభాతలహరి కార్యక్రమంలో ఈరోజుకున్న ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 28న స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతిని జరుపుకుంటారు. విప్లవాత్మక జాతీయవాదాన్ని పెంపొందించడానికి లండన్లో ఫ్రీ ఇండియా సొసైటీ, భారతదేశంలో మిత్రమేళా, అభినవ్ భారత్ వంటి సంస్థలను స్థాపించారు. ఇక వీర సావర్కర్ గారి రచనలు ది హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇంకా రత్నగిరి జైల్లో ఉన్నప్పుడు 1923లో హూ ఈజ్ ఏ హిందూ అనే రచనలు పుస్తక రూపంలో ప్రచురించాడు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశారు. హిందూ సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపడానికి, ఇతర మతాల్లోకి మారిన వారిని తిరుగు హిందూ మతంలోకి చేర్చడానికి విశేష కృషి చేశారు వీర సావర్కర్. హిందూ మహాసభ ఏర్పాటులో కీలక సభ్యుడు వినాయక్ దామోదర్ సావర్కర్. తన ఆత్మకథ రాసినప్పటి నుండి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించారు. హిందువులందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందుత్వ అనే పదాన్ని వాడాడు వీర సావర్కర్. వీర సావర్కర్ గారి గురించి మరిన్ని వివరాలు ప్రసారమవుతాయి ఈ ఉదయం 8:30. వింటూనే ఉండండి 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి. మే 28 ఈరోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1928 మే 28న తెలుగు సినిమా నటుడు, తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. తెలుగువారు అభిమానంతో అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్ గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో కలిపి దాదాపుగా 400 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్ గారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ గారు నిలిచిపోయారు.

ఎన్టీఆర్ గారు మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం. ఇది 1949లో విడుదలైంది. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల, షావుకారు, పాతాల భైరవి, మల్లీశ్వరి, వెళ్లి చూస్చూడు, చంద్రహారం, మాయాబజార్, భూ కైలాస్, వెంకటేశ్వర మహత్యం, శ్రీమద్ విరాట పర్వం, లవకుశ, సీతారామ కళ్యాణం, దానవీర శూరకర్ణ, అడవిరాముడు, యమగోళ, శ్రీరామ పట్టాభిషేకం, బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి ఎన్నో విభిన్న పాత్రలు పోషించి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారనే చెప్పొచ్చు. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతుంటారు. 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ స్వీకరించారు. ఎన్టీఆర్ గారి గురించి సంక్షిప్త సమాచారం ఇది.

ఇంకా ఈరోజు ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఇవి ఈరోజుకున్న ప్రత్యేకతలు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాతలహరి.

0: కృష్ణ కృష్ణ
1: విన్న పాట మాయాబజార్ చిత్రం నుండి. ప్రభాకలహర్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు, పిల్లల్లో మరియు పెద్దల్లో వచ్చే సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ధూమపానం అంటే సిగరెటు, బీడీ తాగడం వల్ల నష్టాలు మాన్పించడం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్. మీరు వింటున్నారు ప్రభాతలహరి.

0: ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
0: శ్రోతలకు నమస్కారం.
3: ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎక్కువ కామన్గా మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. మోస్ట్లీ 10 కపుల్స్లో ఒక కపుల్ పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ దగ్గరికి మోస్ట్ కామన్గా వస్తున్నారు. దానికి ఫ్యాక్టర్స్ వేరే వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్గా కానీ, లేదు అనుకుంటే సోషల్గా కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్తో కానీ, ఎర్లీ లేట్ సెటిల్మెంట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్,

విఘ్నేష్, అసలు ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటాం దాన్ని. అంటే ఫస్ట్ మనకి ఒక కపుల్ మ్యారేజ్ అయిన కనీసం 12 మంత్స్ లోపు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉండి కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది నార్మల్గా కూడా 2-3 మంత్స్కే వస్తున్నారు, బట్ అది ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్లో కూడా మనకి ఏ ప్రొటెక్షన్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వలేదు పేషెంట్ అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు ఒకసారి బేబీ ఉంది, లేదు రికరెంట్ 1-3 సార్లు అబార్షన్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి వేరే కాజెస్ ఉంటాయి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. మనం ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీయా సెకండరీ, అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదా, లేదు అబార్షన్స్ అట్లా కన్సీవ్ అయ్యి అబార్షన్లు అయ్యి, లేదంటే ఒక బేబీ ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అలాంటి హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది, ఏంటి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి? కపుల్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒకరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఆడవారిలో ఉన్న లోపాల కారణంగా కానీ మగవారిలో ఉన్న కొన్ని కపుల్స్లో ఏంటి ఇద్దరికి ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఎక్కే టైంలో ఇద్దరికి ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గో ఫర్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ అని. మోస్ట్ కామన్గా 20% to 30% ఫీమేల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, 15% to 20% మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. కొంతమందిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 40% ఆఫ్ ద కపుల్స్లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంతమందిలో అసలు ఇద్దరికి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అదేంటి అంటే అన్నోన్ కాజెస్ అంటాం. దానికి కరెక్ట్గా మనము మన ద్వారా మనం ఎగ్స్ ప్రాపర్ ఎగ్స్ కరెక్ట్ సైజ్ కరెక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎవాల్యుయేషన్ ఆడవారికి చూస్తాం, తర్వాత మగవారికి చూస్తాం, ఇద్దరికి ఏం లేదు నార్మల్గా ఉంది కానీ లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంది, మదర్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకుంటే సొరగేట్ మెజర్స్ ద్వారా కూడా అంటే డోనార్ ఓవమ్ కానీ డోనార్ ఎగ్ ద్వారాగా కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉండి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి మోస్ట్ కామన్గా. న్యాచురల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరికైనా ఆడవారిలో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. అది డెవలప్మెంటల్ డిఫెక్ట్స్లో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు, గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గర్భసంచి గ్రోత్ కానీ ఎగ్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు. లేదు మేల్లో అయితే సెమెన్ అంటే ఏంటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం కానీ, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉండడం కానీ, కణాల మొటిలిటీ కానీ కణాల మూమెంట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ నుంచి ఒక ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటంటే ఎందువల్ల వస్తుందని ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చూద్దాం. ఫీమేల్ పార్ట్నర్లో ఫస్ట్ వచ్చే మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి దాకా వెళ్ళలేకపోవడం. అంటే ఏంటంటే మామూలుగా గర్భసంచి రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి ద్వారా గర్భసంచికి వెళ్ళడానికి ట్యూబ్స్ ద్వారా వెళ్తుంది అన్నమాట. గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, వాటి ద్వారా గర్భసంచి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఆ ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉన్నా, ట్యూబ్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా అది వెళ్ళదు కాబట్టి అప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ ఏంటంటే యూట్రస్. యూట్రస్లో ఏం డిఫెక్ట్ ఉంది, యూట్రస్కి గడ్డల్లాగా అట్లా ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటాం కదా అలా ఏమన్నా అయినా, లేదు యూట్రస్లో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే ఆ ఎగ్ వీర్యకణాలతో కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయిందో, బేబీ ఫామ్ అయిందో, ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత అది గర్భసంచికి వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. అతుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అదే ఒక రీజన్. లింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భసంచి మూతి దగ్గర వీర్యకణాలు పైకి రావడానికి ఏమన్నా దారిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అవి కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అనుకుంటే ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తనలో. హార్మోన్స్ బాడీలో FSH, LH, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోన్స్ అన్నీ లేడీస్లో కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వడం టైంకి ఆ ఎగ్ కరెక్ట్ ప్రాపర్గా గ్రో అవ్వడం ఇవన్నిటికి హెల్ప్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాక మనకు కన్సీవింగ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. కామన్గా ఏంటంటే ఓవ్యులేషన్, ఫస్ట్ వన్ ఈజ్ ఓవ్యులేషన్ ప్రాబ్లం. ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం. ఇది మోస్ట్ కామన్ అంటే ఇప్పుడు నీటి బుడగల ప్రాబ్లం అన్నది మా ఎవరినైనా ఎక్కువగా వస్తుంది, పెళ్ళి అయిన వాళ్ళలో కానీ పెళ్ళి కాని వాళ్ళలో కానీ మోస్ట్లీ. ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, ఎక్కువ లైఫ్

పోయినా, అది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే క్లోజ్ అవ్వడం వల్ల అది ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, ఎగ్ వచ్చిన ఎగ్ కూడా యూట్రస్ని రీచ్ అవ్వదు అనమాట. ఆ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా కన్సీవింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ అది కాకుండా ఉండేది గర్భసంచిలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే గర్భసంచికి గడ్డలు రావడం కానీ, లేదు గర్భసంచి పూర ఎక్కువగా మందం రీచ్ కాలేకపోవడం, అంటే ఫర్టిలైజ్ అయిన ఎగ్ అన్నది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి. అంటే ఏంటి, గర్భసంచికి అతుక్కొని అక్కడ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఆ గర్భసంచి పూర దానికి కావాల్సినంత ప్రాపర్ మందం లేకపోవడం వల్ల కూడా అది అతుక్కోక మనకు ప్రెగ్నెన్సీ రాదనమాట. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రానివ్వదు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఏజ్ ఫ్యాక్టర్స్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మోస్ట్ కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మేల్స్లో. అది ఫీమేల్స్లో, ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ పార్ట్నర్కి దేనివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే తక్కువగా స్పర్మ్ కౌంట్, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం, లేదా వీర్యకణాల్లో గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం, అంటే వాటి ఉండాల్సిన షేప్ సైజులో డిఫరెన్స్ రావడం, వాటి మొటిలిటీలో అంటే అవి కదలికలో ప్రాబ్లం ఉండడం. మామూలుగా వీర్యకణాలు అన్నవి గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపల నుంచి మొత్తం పాస్ అయ్యి ట్యూబ్లో ఎగ్ని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి మూమెంట్ అన్నది ప్రాపర్గా ఉండాలి వీర్యకణాలది. అలాంటి మూమెంట్ ప్రాపర్గా లేకపోయినా అవి ట్యూబ్ని రీచ్ అవ్వక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సే థర్డ్ వన్. నెక్స్ట్ ఏంటంటే ఈ మూడు ఇట్ కామన్, తక్కువ స్పర్మ్స్ ఉండడం, మనకి ఇంకా క్వాంటిటీ సైజ్ అండ్ షేప్ కరెక్ట్గా లేకపోవడం, వాటి ట్రాన్స్పోర్ట్లో కదలికలో ప్రాబ్లం ఉండడం, ఈ మూడు అన్నవి మెయిన్ రీజన్స్. తక్కువ స్పర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది? ఒకటి, మేల్ పార్ట్నర్లో మనకి స్పర్మ్ని ఏంటంటే ఆ వీర్యకణాలు ఫామ్ అవ్వడంలో ఇబ్బంది పడడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. వీర్యకణాలు ఎక్కడైతే ఎగ్స్ అనేది వాళ్ళ మేల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండడం, వాటి ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండడం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ టెస్టిస్ అంటాం, ఆ టెస్టిస్ నుంచి వీర్యకణాలు ప్రొడ్యూస్ అయిన వీర్యకణాలన్నీ మనకు సెమెన్లోకి, అంటే ఏంటంటే వీర్యంలోకి రాగలగాల, ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వీటన్నిటికీ తీసుకుంటూ ఉంటే మనము నెక్స్ట్ తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొన్ని కపుల్స్లో అయితే ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది, అంటే మేల్ పార్ట్నర్లో అయితే మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ వీ కెన్ ట్రీట్ ఫైర్. లేదు ఇద్దరిలో పార్ట్ ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్తో ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు వాళ్ళు, సెట్ అయ్యే పరిస్థితిలో లేదు ఆ ప్రాబ్లం అనుకుంటే, ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో డోనార్ ఎగ్, డోనార్ స్పెర్మ్ అనేది కూడా వచ్చాయి. కానీ అవి ఫస్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ అయ్యి తర్వాత అసలు అలాంటి ఛాన్సెస్ ఏం లేవు అన్నప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం అనమాట, ఏంటంటే రీజన్ ఏం కనబడదు మనకు, అన్ని నార్మల్ ఉంటాయి బట్ కన్సీవింగ్లో ప్రాబ్లం ఉంటుంది. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. అది మోస్ట్ కామన్గా 20% ఆఫ్ ద కపుల్స్లో చూస్తూ ఉంటాం మనం. దానికి మనం ఏంటంటే పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కరెక్ట్ టైం ఆఫ్ ఫర్టిలైజేషన్ కపుల్కి తెలియకపోవడం, అది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఏంటంటే ప్రాపర్ కరెక్ట్గా ఎగ్ 14th day ఆఫ్ సైకిల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన టైంలో ఫర్టిలైజేషన్ అవుతేనే మనకి ఎగ్ ప్రెగ్నెన్సీ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినాక వితిన్ 24 అవర్స్లో అది ఫర్టిలైజ్ అవ్వకపోతే, అంటే అది వీర్యకణంతో కలవకపోతే ఎగ్ అన్నది చనిపోతుంది. సో మనకు ఆ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్కోర్స్ తెలియక కూడా మోస్ట్ కామన్గా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్, మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా తో ఎగ్ క్వాలిటీ అన్నది బాగున్నా సక్సెస్ఫుల్గా నార్మల్ కన్సీవ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎగ్ క్వాలిటీ బాగున్నా కూడా బట్ అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూసుకొని దెన్ వీ షుడ్ ట్రీట్. ఎలా కనుక్కుంటాం మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్లో ఓవ్యులేషన్, అంటే ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ బేసిక్ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నీటి బిడుగుల ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనకు తెలిసిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా, అంటే ట్యూబ్ పేటెన్సీ మనం చూసుకోవాలి. ఓపెన్ ఉంది అంటే మనకు కన్సీవింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ ఉంటే ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాకేడ్ ఎట్లా తెలుసుకుంటామంటే ఓన్లీ ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే ఉంటుంది అనమాట. ఆ ఎక్స్రే ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవాలి.

0: నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మనకు స్కాన్లో తెలిసిపోతుంటే, ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి కూడా మనకు స్కాన్లో కాకుండా హార్మోనల్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మేల్లో అయితే అది మేల్ పార్ట్నర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఎలా చూస్తామంటే, స్పెర్మ్ టెస్ట్స్ అనేది ఉంటుంది, స్పెర్మింగ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసుకొని సెమెన్లో క్వాంటిటీ క్వాలిటీ మార్ఫాలజీ అంటే ఏంటంటే సైజ్ షేప్ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెమెన్ అనాలిసిస్లో తెలిసిపోతుంది మనకి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్, మనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం దీనికి అంటే, ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోనల్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యే చూసుకొని ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని సీక్వెన్షియల్గా స్కాన్ చేసుకుంటూ చూసుకొని ఆ టైంలో కన్సీవ్ అవ్వమని పేషెంట్స్కి ఆ టైంలో కలిసి ఉండమని పేషెంట్స్కి మనం సలహా ఇస్తూ ఉంటాం అనమాట. ఆ ద్వారా మోస్ట్ కామన్గా టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ని వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అలా చేయడం వల్ల మోస్ట్ కామన్గా సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ ప్రాబ్లం అవుతూ ఉందంటే ఇప్పటికిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనకు చాలా వచ్చాయి. అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని వీ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, బట్ అవి ఇంకా మనకి ఎంత కరెక్ట్గా అయితే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంటేషన్లోనే ఉన్నాయి, బట్ అవి మోస్ట్లీ ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్గా న్యాచురల్ కన్సెప్షన్కి, ఐవీఎఫ్కి, ఐయుఐకి తో ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: వేదాంశ హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
2: శ్రోతలు ఇంతవరకు వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు.

0: 2 overs. Vaibhav Suryavanshi has been adjudged as the player of the match. Tomorrow, Rajasthan Royals will take on Gujarat Titans in qualifier 2 for a place in the final. The final match will be played on Sunday at Narendra Modi Stadium in Ahmedabad. Earlier, Royal Challengers Bengaluru stormed into the final, beating Gujarat Titans by 92 runs in the qualifier 1 match at Dharamshala on Tuesday. Two-time Paralympic champion Sumit Antil shattered his own world record in the men's javelin throw F64 category at the 8th Indian Open International Para-Athletics Championships 2026 in Bengaluru yesterday, producing a throw of 72.82 metres. Representing Haryana, Antil delivered a sensational gold medal winning performance to surpass his previous world record of 73.29 metres, which he had set at the 2022 Asian Paragames in Hangzhou. In Norway chess, R. Pragyananda defeated the world number one Magnus Carlsen, gripping the contest to claim 3 full points in round 3 of the tournament. In contrast, world champion D. Gukesh continued to endure a difficult run, suffering another setback after losing to Alireza Firozshah in the final game following a hard-fought classical draw. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. The Supreme Court of India upholding the validity of the special intensive revision conducted by the Election Commission of India is the top news in many dailies today. SIR valid, falls within ECI's powers, says SC, is the headline in Hindustan Times. The observation of Madras High Court defending free speech in a judgment on Tamil film Karuppu, that judges need not be treated as holy cows and that corruption within judiciary cannot be denied, finds front page mention in the Times of India. And finally, the Statesman mentions that a joint study by Banaras Hindu University, University of Colombo and others has revealed a 57,000-year-old human journey hidden in Sri Lankan DNA. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi chairs 51st Pragati meeting in New Delhi, reviews 7 critical infrastructure projects worth around 30,000 crore rupees. Union Home Minister Amit Shah asks authorities to demolish all illegal structures within 15 kilometres of international border. Heatwave conditions to continue over central and northwest India during next 2 days. Eid al-Azha being celebrated in different parts of the country today with religious fervour. And in IPL cricket, Rajasthan Royals beat Sunrisers Hyderabad by 47 runs in eliminator match in New Chandigarh. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Nizamabad Kendram. Samayam 8 gantala 30 nimshalu. ఇప్పుడు వినండి స్వాతంత్ర్య వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా ప్రత్యేక రూపకం వ్యాఖ్యానం మరియు సహకారం మానేటి భూమేశ్వర్ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. అనంతరం జిల్లాలో ప్రజలు వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రకటించిన అంశం.
3: వినాయక్ దామోదర్ సావర్కర్ ఈ పేరు వినగానే భారతీయులందరి మధ్యలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవ వీరుడు. ఎందరో విప్లవకారులకు, స్వతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాను జైలులో దుర్భర జీవితం గడిపిన చలించని ధీరుడు వీర సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృతపరిచిన వారు వీర సావర్కర్ గారు. ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఇప్పుడు శ్రీ విజయభాస్కర్ గారి ప్రసంగం విందాం.
4: స్వాతంత్ర వీర సావర్కర్ భారతదేశ స్వాతంత్ర సాధన కోసం పోరాడిన విప్లవ వీరులెందరో ఉన్నారు ఈ భూమిలో. అందులో అగ్రేసరుడిగా నిలవదగిన వారు వీర సావర్కర్. తన వీరోచిత పోరాటం ద్వారా, కలం ద్వారా బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీశాలి సావర్కర్. బ్రిటిష్ వారు 2 సార్లు జీవిత ఖైదు విధించినా, జైళ్లలో అంతులేని యాతనలకు గురి చేసినా ఆయనలోని భావోద్వేగాల్ని

మాత్రం నాశనం చేయలేకపోయాయి. అగ్నిగుండాల వంటి తన రచనాస్త్రాలను ఆంగ్లేయులపై సంధించి స్వాతంత్ర పోరాట యజ్ఞంలో ఒక సమిదవలే భారతమాత పాదాల చింత సమర్పితమైన దేశభక్తుడు సావర్కర్, వినాయక దామోదర్ వీర సావర్కర్. 1883 మే నెల 28వ తేదీన జన్మించాడు. నాసిక్ నగర సమీపంలోని భగూర్ వారి స్వగ్రామం. వారి పూర్వీకులు పీష్వాలచే గౌరవించబడి సంస్కృత పండితులుగా సన్మానాలను స్వీకరించిన జాగీర్దారులు. సావర్కర్ తన 7వ ఏట ఉపనయన సంస్కారం పొంది రామాయణ భారత భాగవతాది గ్రంథాలు ఉపనిషత్తులు పఠించి తన 10వ ఏటనే వీరగాథలను కావ్యాలుగా రచించారు. భగూరులో ప్రాథమిక విద్య పూర్తి కాగానే నాసిక్లో తన అన్న గణేష్ సావర్కర్తో కలిసి ఉన్నత విద్యను అభ్యసించాడు. 1897 పూనాలో ప్రబలిన ప్లేగు వ్యాధికి ఎంతోమంది భారతీయులు బలి అయినారు. వాటన్నింటినీ లెక్క చేయకుండా విక్టోరియా రాణి వజ్రోత్సవ దినాన్ని జరుపుకుంటున్న తీరు ఎందరో భారతీయుల హృదయాలను కలిచివేసింది. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారులు ర్యాండ్ అమెరస్తాలను చాపేకర్ సోదరులు కాల్చి చంపారు. 1899 బాలకృష్ణ చాపేకర్ బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డాడు. చాపేకర్ బలిదానం, మహత్తర త్యాగం సావర్కర్లోని కవిత్వ వక్తృత్వ వీర భావాలను జాగృతం చేశాయి. 1899 సావర్కర్ సోదరత్రయం తమ ఇలవేల్పు భవానీ విగ్రహం పాదాల చెంత స్వాతంత్రం కోసం సర్వస్వము త్యాగం చేస్తామని శపథం చేసి చాపేకర్ సోదరులపై వీరరస గీతాలను రచించి యువతలో దేశభక్తిని రగులు కొలిపాడు వీర సావర్కర్. మిత్రమేళా స్థాపన. వినాయక సావర్కర్, గణేష సావర్కర్ తమ తమ స్నేహితులతో కలిసి మిత్రమేళా సంస్థ స్థాపన. మిత్రమేళా సంస్థ ఆధ్వర్యంలో యువకులను చేరదీసి వ్యాయామశాలలను నడపడం, వినాయక ఉత్సవాలు, శివాజీ జయంత్యుత్సవాలు, తానాజీ, వాసుదేవ బలవంత ఫడ్కే వంటి వారి జీవిత చరిత్రలను స్ఫూర్తిదాయకంగా వినిపించి యువతను కర్తవ్యముఖులను చేసేవారు. 1899 సావర్కర్ తండ్రి దామోదర్ పంత్ ప్లేగు వ్యాధికి గురై మరణించారు. కుటుంబ భారమంతా గణేష సావర్కర్పై పడింది. గణేష సావర్కర్కు యశోదతో వివాహం జరిగింది. వినాయక సావర్కర్ యశోదలో తన తల్లి ప్రతిరూపాన్ని చూసుకునేవాడు. పాఠశాలలో చదువు పూర్తయిన తర్వాత సావర్కర్ పూనా వెళ్ళాడు. ఫెర్గూసన్ కాలేజీలో ప్రవేశించి ఉన్నత చదువులు చదువుతూనే ఒక విప్లవ బృందంగా ఏర్పడి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. అభినవ భారత్ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు ప్రారంభం చేశాడు. ఆర్యన్ వీక్లీ అను పత్రిక స్థాపించి విలువైన సంపాదకీయాలు రచించి యువతను దేశభక్తి పట్టాలెక్కించాడు. 1905 పూణే నగరంలో వేలాది మంది యువకులను సమైక్యపరిచి విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం నిర్వహించి బండ్ల కొలది విదేశీ వస్త్రాలను ప్రజలు కుప్పలు కుప్పలుగా పోసి హోలీ ఆడి నిప్పట్టించారు. తద్వారా లోకమాన్య తిలక్ మెప్పును పొందాడు. బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను 2 భాగాలుగా విభజిస్తే సావర్కర్ పూనాలో నిరసన తెలుపుతూ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, పికెటింగ్లు అభినవ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించి లోకమాన్య తిలక్ గారి మెప్పును పొందాడు. సావర్కర్ నిర్వహించిన ఈ హోలీ నిప్పుల సెగ ఇంగ్లాండును తాకుతుందని తిలక్ అభినందించారు. కొద్ది రోజులలోనే సావర్కర్ను బ్రిటిష్ ప్రభుత్వం హాస్టల్ నుండి బహిష్కరించారు. అయినా స్నేహితుల ఇంట్లో ఉండి చదువుకుంటూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలలో తన ఉద్రేకపూరిత ప్రసంగాలతో దేశభక్తిని రగులు కొలిపాడు సావర్కర్. చదువులో కూడా రాణించి ఉత్తమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. సావర్కర్ పట్టభద్రుడై 1905 బొంబాయి చేరి విహారీ పత్రికలో ఆంగ్ల వ్యతిరేక విధానాలను పత్రికలో వ్యాసాలు రాస్తూ మహారాష్ట్ర ప్రజలలో దేశభక్తిని నింపాడు. చదువులో రాణించినందుకుగాను ఉపకార వేతనం కూడా పొందాడు సావర్కర్. 1906 జూన్ 9వ తేదీన బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్ళాడు. అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. లండన్ వెళ్ళినా భారతమాత దాస్య శృంఖలాలను ఎలా ఛేదించాలనే ఆలోచనే హృదయ ఫలకంపై నర్తిస్తుండేది. లండన్లోని శ్యామ్జీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియా హౌజ్లో నివాసం ఏర్పాటు చేసుకొని న్యాయశాస్త్ర కళాశాల గ్రేస్ ఇన్లో చేరి లండన్లోని భారతీయ యువకులను సమీకరించి తన ఉద్యమానికి తగిన వారిని ఎన్నుకొని రహస్య బృందం ఏర్పాటు చేసుకొని విప్లవ కార్యకలాపాలు కొనసాగించాడు. ఈ బృందంలో భాయి పరమానంద, లాలా హరదయాల్, సేనాపతి బాపట్,
మేడం కామా లాంటి వారు

ఎందరో దేశభక్తులు సావర్కర్కు లభించారు. భారతీయులలో స్వాతంత్ర భావనను రగిలించడానికి సావర్కర్ 1857లో జరిగిన స్వాతంత్ర సంగ్రామ చరిత్రను పూర్తి వివరాలతో రాశాడు. దీన్ని బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణిస్తే సావర్కర్ అదే ప్రథమ స్వాతంత్ర సంగ్రామమని ఆ సంగ్రామం యొక్క నిజస్వరూపం అందరికీ తెలియజేశాడు. ఆ పుస్తకం ఎంతో మంది విప్లవకారులకు ప్రేరణాదాయకంగా నిలిచింది. ఆ పుస్తకం వ్రాతపతి భారతదేశానికి గణేష సావర్కర్కు చేరింది. దానిని ముద్రించే ప్రయత్నం చేసి బ్రిటిష్ వారు ఆ ప్రెస్సును మూయిస్తారని గమనించి మళ్ళీ లండన్కు పంపితే సావర్కర్ దాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ముద్రించి భారతదేశానికి పంపుతాడు. గణేష్ సావర్కర్ ఆ పుస్తకాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చి ప్రచారం చేస్తాడు. గణేష సావర్కర్ ద్వారా ఆ పుస్తకం భారతీయులకు ఒక ఆదర్శప్రాయ పుస్తకంగా మారింది. బ్రిటిష్ వారికి అది కొరకరాని కొయ్యగా తయారై గణేష్ సావర్కు రాజద్రోహం శిక్ష విధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ విషయం సావర్కర్కు తెలిసి ఎంతో తల్లడిల్లిపోయాడు. గణేష్ సావర్కర్ ఆజన్మ కారాగార శిక్షను గురించి విన్న అభినవ భారత్ సభ్యులు తోక తొక్కిన నాగులవలే బుసలు కొట్టారు. దీనికి ప్రతీకారంగా మదన్లాల్ ఢింగ్రా కర్జన్ వైలీ అనే ఆంగ్లేయాధికారిని తుపాకీతో కాల్చిపారేశాడు. ఆంగ్లేయులు మదన్లాల్కు ఉరిశిక్ష విధించారు. గణేష సావర్కర్కు ఉరిశిక్ష విధించిన నాసిక్ జిల్లా అధికారి జాక్సన్ను అనంత లక్ష్మణ్ కన్హారే పిస్తోల్తో కాల్చి చంపాడు. జాక్సన్ కర్జన్ వైలీ హత్యల వెనుక సావర్కర్ హస్తమున్నదని కోర్టులో ప్రభుత్వం కేసు పెట్టింది. సావర్కర్ అనుయాయులు అనేక మంది నిర్బంధంలో చిక్కుకున్నారు. డింగ్రా లాంటి కొందరు అమరులయ్యారు. ఈ పరిస్థితులలో సావర్కర్కు లండన్లో ఉండడం ఇష్టమనిపించలేదు. విప్లవ కార్యకలాపాలు కొనసాగిస్తూనే బారిస్టర్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. భారతదేశానికి ప్రయాణమయ్యే సమయంలో లండన్లోని విక్టోరియా స్టేషన్లో బ్రిటిష్ వాళ్ళు సావర్కర్ను అరెస్టు చేశారు. మోరియా అనే ఓడరేవులో భారత్కు పంపించారు. మోరియా ఓడలో బందీగా ఉన్న సమయంలోనే ఫ్రాన్స్లోని మార్సెల్స్ రేవులో లంగర్ వేసి ఆగి ఉన్న పడవలోంచి మరుగుదొడ్డి రంధ్రం గుండా తప్పించుకొని శరీరం రక్తాలు కారుతున్న పంటి బిగువున నొప్పి భరిస్తూ సముద్రాన్ని ఈదుకుంటూ ఫ్రాన్స్ భూమి మీద అడుగుమోపిన తర్వాత బ్రిటిష్ సైనికులు మళ్లీ నిర్బంధించారు. ఫ్రాన్సు పోలీసులు మాత్రమే ఇక్కడ అరెస్టు చేయాలని చట్టం ఉన్నా ఖాతరు చేయకుండా బ్రిటిష్ వారు సావర్కర్ను భారతదేశానికి చేర్చారు. కోర్టులో న్యాయ విచారణ జరిపి ఎటువంటి ఆధారాలు లేకున్నా బ్రిటిష్ వారి అధికారాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తున్నాడని కారణంతో ఒకటి, బ్రిటిష్ అధికారులను హతమార్చడానికి ప్రేరేపిస్తున్నాడని ఇంకొకటి, రెండు ఆజన్మ కారాగార శిక్షలు విధించారు. అంటే 50 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అండమాన్ జైలులో విధించారు. అనేక రకాలుగా సావర్కర్ను హింసించారు. నూనె గానుగకు కట్టి విప్పుపై కొరలాతో కొడుతూ రక్తాలు కారుతున్నా కూడా బ్రిటిష్ వారి కర్కశ హృదయాలు కరగకపోయేవి. ఆ బాధలను పంటి బిగువున భరిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గానుగలాగి ఒళ్ళు హూనమైపోయేది. నూనె తీసిన తర్వాత చేతులలోంచి రక్తం కారేది. అదే బాధలో నీచులైన ఆంగ్లేయులు తాళ్ళు పేనుమనేవారు. ఈ బాధలు కన్నీళ్లు నా భారతమాత గత 1000 సంవత్సరాల నుండి రోధిస్తున్న కన్నీళ్ల కంటే ఎక్కువ కాదు కదా అనుకునేవారు సావర్కర్. అన్న గణేష సావర్కర్ అండమాన్ జైల్లోనే ఉన్నా కూడా అన్నదమ్ములను కలవనిచ్చేవారు కాదు. సంకేతాలతో భాష తయారు చేసి ఆ బేడీల శబ్దంతో మాట్లాడుకునేవారు. జైలులో ఉన్నప్పుడే తోటి సోదర ఖైదీలకు విద్యాభ్యాసం నేర్పించారు. దేశభక్తి కథలు చెప్పి జైలు నుండి విడుదలైన తర్వాత దేశం కోసం ఎలా పోరాడాలో చెప్పేవారు సావర్కర్. జైలులో గోడల మీద కమల గోమంతక్, మహాసాగర్ వంటి కావ్యాలను రాసి గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతి పొందాడు సావర్కర్. జైలులో నారాయణ సావర్కర్ ఆయన భార్య యమున కలవడానికి వచ్చారు. గణేష్ సావర్కర్ భార్య మరణ వార్త విని గణేష్ సావర్కర్, వినాయక సావర్కర్ ఎంతో బాధపడ్డారు. 1921లో సావర్కర్ సోదరుల ఆరోగ్యం క్షీణించింది. దేశమంతటా ఆందోళనలు మిన్నుముట్టాయి. 1921లో బ్రిటిష్ వారు అండమాన్ జైలు నుండి కలకత్తా జైలుకు మార్చి 1924 నుండి 1937 వరకు రత్నగిరి జిల్లాలో ఇంటిలోనే గృహ నిర్బంధనంలో ఉంచారు. అంటరాని తరానికి వ్యతిరేకంగా పోరాటం చేసి దళితులను రత్నగిరి దేవాలయంలో ప్రవేశం కల్పించారు. శంకరాచార్యులను ఒప్పించి సవర్ణ జనులతో సమానంగా దళితులకు సహపంక్తి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సావర్కర్. నిజాం రాజ్యంలో హిందువుల దుస్థితిని చూసి నిజాం వ్యతిరేక ఉద్యమం కూడా చేశారు. అనేక మంది హిందూ యువకులను సైన్యంలో చేరమని ప్రోత్సహించారు.

0: 1947లో భారతదేశ విభజనను ఖండించారు. స్వదేశంలోనే శరణార్థులుగా ఉంటున్న లక్షలాది హిందువులను చూసి బాధపడేవారు. 1948లో గాంధీజీ హత్యకు సావర్కరే కారణమని అరెస్టు చేసి న్యాయ విచారణ చేయిస్తే నిర్దోషిగా నిష్కలంకుడిగా కడిగిన ముత్యం వలె బయటపడ్డాడు సావర్కర్. 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం సావర్కర్ను అప్రతిహత స్వాతంత్ర వీర అనే బిరుదుతో సన్మానించింది. అన్న గణేష సావర్కర్ భార్య యమున, తమ్ముడు నారాయణ సావర్కర్ అందరూ మరణించినా కృంగిపోకుండా భారతదేశంలో వేల్లోని కోనిపోయిన మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేశాడు సావర్కర్. సావర్కర్ జీవితం అంతా ముళ్ళబాట. ఆ ముళ్ళబాటనే పూల పాన్పుగా భావించి భారత మాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ అభ్యుదయం కోసం చివరి వరకు యజ్ఞంలో సమిదవలె జ్వలించి తన 86వ ఏట 1966 ఫిబ్రవరి 26న వినాయక దామోదర్ వీర సావర్కర్ జీవన్ముక్తిని పొందారు. సావర్కర్ మరణంతో ఈ దేశం ఒక దేశభక్తుణ్ణి కోల్పోయిందని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, భాయి పరమానంద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి దేశభక్తులకు సావర్కర్ ఒక స్ఫూర్తి ప్రదాత. వారి తేజోమయ జీవితం నేటి తరానికి వెలుగుబాట కావాలి.
1: ఇంతవరకు మీరు వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా శ్రీ విజయభాస్కర్ గారి ప్రసంగం విన్నారు.

0: శ్రోతలు, ఇంతవరకు స్వాతంత్ర్య వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా ప్రత్యేక రూపకం విన్నారు. వ్యాఖ్యానం మరియు సహకారం మానేటి భూమేశ్వర్, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఆకాశవాణి సమయం 8:50 వస్తుంది. ఇప్పుడు వినండి, జిల్లాలో ప్రజలు వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారి ప్రసంగం.
1: జిల్లా ప్రజలందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరపున నమస్కారాలు. ఇప్పుడు సమ్మర్ సీజను, దీంట్లో వడదెబ్బ తగిలే ప్రమాదం అన్నది ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మెయిన్ గా వడదెబ్బ అన్నది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, తీవ్రమైన ఎండ వడగాలులు ఉన్నప్పుడు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకు మెయిన్ గా టెంపరేచర్ అన్నది ఎట్లా తెలుస్తుంది వడదెబ్బ అన్నది అంటే, ఇట్లా బాడీలో టెంపరేచర్ అన్నది పెరిగిపోతుంది, అట్లాగే విపరీతమైన తలనొప్పి అన్నది వస్తుంది, నాలుగా అన్నది తడి ఆరిపోవడము, నాడి వేగంగా కొట్టుకోవడము, చెమటలు కావడం. ఎక్కువగా విపరీతమైన డిహైడ్రేషన్ ఉంటే చెమటలు కూడా రావు. అయితే వాటర్, బాడీలో వాటర్ అన్నది తగ్గిపోతుంటది. ఇంకా తర్వాత అట్లాగే యూరిన్ కూడా రావడం కూడా ఇబ్బందికరం కూడా కావచ్చు. సో అట్లాగే మైండ్ బ్రెయిన్ కి కూడా అది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మెయిన్ గా ఇప్పుడు ఈ సమ్మర్ లో ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ మటుకు నీడ పట్టున ఉండడము, మనము ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. అంటే లైక్ క్యాప్ పెట్టుకోవడము, తర్వాత లైట్ కలర్ బట్టలు వేసుకోవడం, కాటన్ బట్టలు వేసుకోవడం, కాళ్ళకు చెప్పులు వేసుకోవడము, సో వాళ్ళ వెంటనే బయట నీళ్లు తాగకుండా వాళ్ళ వెంటనే వాటర్ క్యారీ చేసుకోవడము, లేకపోతే తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా వదులుగా ఉన్న బట్టలు వేసుకోవాలి, ఇట్లా జాగ్రత్తలు అని తీసుకుంటూ వెళ్ళాలి. వీలైనంత మట్టుకు బయటకు 11 నుంచి 4 మధ్యలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది. వెళ్తే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ మెయిన్గా ఇప్పుడు ఈ వడదెబ్బ కానీ ఎండదెబ్బ కానీ దానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చిన్నపిల్లలు, తర్వాత గర్భిణీలు కానీ, వృద్ధులు కానీ, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, వృద్ధులు, తర్వాత అట్లాంటి వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఇందులో హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో, ఇల్లు లేని వాళ్ళు, మైగ్రెంట్స్, ఇటుక బట్టిలలో బయట ఉండేవాళ్ళు, తర్వాత రేకుల కింద ఉండేవాళ్ళు, తర్వాత ఎండలో పని చేస్తుంటారు వీళ్ళు, వలస కూలీలు, అట్లాంటి వాళ్ళతో కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు కూడా 11 o'clock నుంచి 4 o'clock వరకు బయట పనులు చేసుకోకూడదని చెప్పేసి అని కూడా కోరుతున్నాము. అయితే వాళ్ళ చిన్నపిల్లలు మెయిన్గా ఎండలో బయట ఆడుతూ ఉంటారు, అట్లా కూడా ఆడకుండా ఎండలో తిరగడము, ఆడటం చేయకుండా ఉండాలి. వెళ్ళినప్పుడు టోపీ కానీ, తర్వాత ఒక వాటర్ ఎక్కువ తీసుకోవడం, అట్లాంటివన్నీ చేయాలి. మెయిన్గా ఇంకొకటి మనకు మన జిల్లాలో ప్రాబ్లం ఏంటి ఉంది అంటే, ఎక్కువ మటుకు టాడీ కన్జంప్షన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎండలో పోతున్నాము, లేకపోతే చుట్టాలు వస్తున్నారు, ఇది అది కలుసు కలవడగానే ఆల్కహాల్ తీసుకోవడం అట్లాంటివన్నీ ఉంటాయి, చెట్ల కింద కూర్చోవడం అట్లాంటివన్నీ. సో దీనివల్ల కూడా ప్రమాదకరము ఇది ఎండలో. అంటే టాడీ కన్జంప్షన్ ఒకటి, దానివల్ల అది తాగి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో ఇది బాడీ చల్లగా చేస్తుంది అని అనుకుంటారు, కానీ దాంతో కూడా అది అడల్ట్రేషన్ అన్నది ఉంటుంది, దానివల్ల కూడా మత్తు, దానివల్ల డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు అన్నవి ఉంటాయి. కాబట్టి అది కూడా వాళ్ళకు సడన్ గా ఏమైనా ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉంటది. కాబట్టి ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది, అది జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాను. అయితే ఎవరికైనా వడదెబ్బ ఉంటే మాత్రం లక్షణాలు దృష్టిలో పెట్టుకొని తలనొప్పి, తర్వాత టెంపరేచర్ ఎక్కువ కావడము, తర్వాత నోరు ఎండిపోవడము, యూరిన్ రాకపోవడము, దడదడ లేవడము, పాల్పిటేషన్స్ లాగా, లేకపోతే నాడికి ఎక్కువ కొట్టుకోవడం, అట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు వెంటనే వాళ్ళని నీడ పట్టున చేర్చాలి. తర్వాత ఇమీడియట్ గా ఫ్యాన్ గాని, తర్వాత వాటర్ తోని తడిగుడ్డతోని తుడవడం అట్లాంటిది చేయాలి. వాటర్ నిమ్మరసం కానీ, తర్వాత కొబ్బరి నీళ్లు కానీ అట్లాంటివన్నీ కూడా ఇవ్వడము. ORS మెయిన్ గా ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సబ్ సెంటర్లు, ఆశల దగ్గర, ఏఎన్ఎం దగ్గర, తర్వాత MLHP ఉంటారు, ఫీల్డ్ స్టాఫ్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసినా మీకు అది ఉంటారు, అక్కడ కూడా సంప్రదించి తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇంకా ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళను ఇమీడియట్ గా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ హాస్పిటల్స్ కూడా అందరూ కూడా గమనించాలి. మనం అక్కడ నిజామాబాద్ అర్బన్ లో 7 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగే బోధన్ లో ఉంది, ఆర్మూర్ లో కూడా ఉన్నాయి. అట్లాగే విలేజ్లలో మాత్రం సబ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, పిహెచ్సిస్ కూడా ఉన్నాయి, అది గుర్తులు దృష్టిలో పెట్టుకొని, బస్సు దవాఖానలు కూడా ఉన్నాయి కాబట్టి అందరు దృష్టిలో పెట్టుకొని వాటి సర్వీసెస్ అందరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ రకంగా ఈ ఎండను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సూచనలు ఇస్తూ మనము హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేయడం జరిగినది. అందులో అన్ని సెంటర్స్లలో సరైన సరిపడేంత ఓఆర్ఎస్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ తర్వాత మెడిసిన్స్ కానీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని కూడా అందుబాటులో సమకూర్చడం జరిగినది. అట్లాగే స్టాఫ్ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, తర్వాత మీకేమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇంటి వద్దకు వాళ్ళు వచ్చినప్పుడు కూడా సమాచారం కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మేము డైలీ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎవరికైనా ఎండ దెబ్బ తగిలిన వాళ్ళందరూ కూడా డైలీ రిపోర్ట్ అంతా కూడా, ఏమైనా ప్రమాదకరమైన అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా డైలీ రిపోర్ట్ అన్నది మనం డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి మనము రిపోర్ట్ పంపడించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనం ప్రతి పిహెచ్ లో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఉంది, అట్లాగే జిల్లాలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ తయారు చేసినాము. ఆ నంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిహెచ్లలోనేమో ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు, అవాంఛనీయ సంఘటన జరిగి ఎవరన్నా మరణించిన అప్పుడు 3-man కమిటీ ఉంటుంది. అందులో మెడికల్ ఆఫీసర్ ఉంటారు, తహసీల్దార్ గారు ఉంటారు, అట్లాగే కన్సర్న్ SHO ఉంటారు. కాబట్టి ఆ ముగ్గురు కమిటీ వాళ్ళు నిర్ణయించి ఒకవేళ ఇబ్బంది అయిన వాళ్ళకి కూడా ఏమైనా పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, అంటే ఇట్లా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మన చేతిలో ఉంది, ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతిలో ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరుతున్నాము. అట్లాగే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం, ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఇట్లాగే ఈ సమ్మర్లో ఇంకా కొంత ఎంతవరకు అంటే ఇవి ఎలక్ట్రికల్ కంటిన్యూస్ గా ఏసీలు కానీ అట్లాంటివన్నీ రన్ చేయడం వల్ల ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని హాస్పిటల్స్ ని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ తర్వాత వాళ్ళు అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజరీ అవి కాకుండా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ముందే వాటిని అర్థింగ్ చేసుకోవడము, తర్వాత ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అన్న చూసుకోవడము, కంటిన్యూస్ గా కాకుండా ఇట్లా బ్రేక్ ఇస్తూ చేయడము, సో మనిషికి ఒక రూమ్ లో అన్నట్టు కాకుండా అందరూ ఒక దగ్గర అంటే అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనము ఇది కొన్ని ప్రమాదాలని నివారించవచ్చు. తర్వాత వాటర్ మనం అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మనకు అన్ని చోట్ల కూడా బస్ స్టాండ్లనైతేనేమి ఇంకా వివిధ చోట్లలో కూడా మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తీసుకునే వాటర్ కూడా కొంత ఫిల్టర్ వాటర్ అట్లాంటివి తీసుకోవడం కూడా మంచిది. మన కంటామినేటెడ్ వాటర్ వల్ల ఇప్పుడు బయట పానీపూరి కానీ తర్వాత ఇంకా జ్యూస్లు వాటిలలో కలుషితమైన నీటి దాగితే కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకొని మీ వీలైనంత మటుకు మన ఇంటర్ ఫిల్టర్ వాటర్ వాడుకోండి. ఒకవేళ కంపల్సరీ పరిస్థితుల్లో ఫిల్టర్ వాటర్ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా దీంట్లో కూడా మెయిన్ గా పిల్లలు చిన్నపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఎందుకంటే కంటిన్యూస్ గా ఏడుపు అన్నది ఉంటది వాళ్ళకి, మనం గుర్తించారు, వాళ్ళకి ఎవరు చెప్పరు వాళ్ళకి ఏమవుతుంది అన్న తెలియదు. కంటిన్యూస్ గా ఏడుపు ఏడుస్తున్నారు అనుకోండి, ఏమైనా ఇబ్బంది ఉందా అని చూసుకొని దగ్గర కరెక్ట్ గా సరైన డాక్టర్ ని మీరు సంప్రదిస్తే గనక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. కొన్ని అంటే మేమైతే పాంప్లెట్స్ అయితే పంచుతున్నాము, దాంట్లో డూస్ డోన్స్ అన్నది ఒకటి మేము తయారు చే మీకు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ కూడా ఇస్తాము, అట్లాగే పాంప్లెట్స్ కూడా తయారు చేసి పంపిస్తాము. ఏం చేయాలంటే వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి, తెలుపు రంగు గల పల్చటి కాటన్ వస్త్రాలను ధరించాలి, నెత్తికి టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ORS కలిపిన నీరు తాగించవచ్చు, తర్వాత వడదెబ్బకు గురి అయిన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి, వడదెబ్బకు గురి అయిన వారిని తడిగుడతో శరీరం అంతా తుడవాలి, ఐస్ నీటిలో ముంచిన బట్టను శరీరం అంతా తుడవలను, టెంపరేచర్ 101 లోపు వచ్చేంత వరకు ఐస్ వాటర్ బట్టతో తుడుస్తూ పోవాలి, తర్వాత ఫ్యాన్ కింద ఉంచాలి, తర్వాత వడదెబ్బ గురైన వారిలో అంటే ఇమ్మీడియట్ గా ఏమైనా రెస్పాన్స్ లేనప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించాలి, నీళ్లు ఎక్కువసారి తాగించాలి, వెళ్లే ముందు బయటకు వెళ్లే ముందు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ వాటర్ తాగి వెళ్ళాలి, బయట వచ్చిన తర్వాత కూడా ఏమైనా నిమ్మరసం కానీ కొబ్బరి నీరు కానీ లేదా ORS వాటర్ కానీ తాగాలి. తర్వాత ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా తల తిరిగినట్టు అనిపిస్తే లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందులు అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోవాల్సిందే కోరుతున్నాను. అనవసరంగా అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరకు వెళ్ళి ప్రాణాపాయం కూడా చేసుకోవద్దని కూడా కోరుతున్నాను. ఇంకా చేయకూడని ఇంకా డైరెక్ట్ ఎండకు తమిళ కూడా సూర్యకిరణాలకు వేడి గాలికి లోనికి రాకుండా చూసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఎండలో గొడుగు లేకుండా క్యాప్ లేకుండా తిరగకూడదు. నలుపు రంగు వస్తువులు, మందంగా ఉండే వస్తువులు ధరించకూడదు. అయితే ఇవన్నీ ఏం లేకుండా బయటకు, టోపీ లేకుండా, రుమాల్ లేకుండా, కర్చీఫ్ లేకుండా బయటకు తిరగకూడదు. వడదెబ్బకు గురైన వారిని వేడి నీటితో ముంచిన బట్టతో తుడవద్దు, ఐస్ వాటర్తో తుడవాలి. దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమాత్రము సంకోచించొద్దు. ఎమర్జెన్సీ అయితే మీరు 108 సౌకర్యాన్ని వాడుకోండి, అది ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లాలి. ఎమర్జెన్సీ అయినప్పుడు 108, అదర్వైజ్ నడవగలరు, వెళ్ళగలరు, మీకు రోన్ ట్రాన్స్పర్ట్ ఉన్నప్పుడు మీరు వెంటనే ఆసుపత్రిని సంప్రదించండి. తర్వాత ఎండలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని వెంటనే తీపి పదార్థములు, తేనె తీసుకోవడం అట్లాంటి చేసుకోకూడదు. టాడీ కానీ, ఆల్కహాల్ కానీ అట్లాంటివి తీసుకోకూడదు. ఇది ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లా ప్రజలందరూ కూడా మంచిగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.
0: శ్రోతలు, ఇంతవరకు జిల్లాలో ప్రజలు వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. ఇది హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల సమయం. రోహిణి కార్తె ప్రారంభమై 2 రోజులవుతుంది. రోహిణిలో ఎండలు మరింత ఎక్కువై భానుడి ప్రతాపంతో రోహిణిలో రోళ్లు పగులుతాయని పెద్దలు చెప్తుంటారు. మరి ఈ వేడిని అరికట్టే మరో ఔషధం మనకు నచ్చే సంగీతాన్ని మనసారా ఆస్వాదించడమే. మీకు నచ్చిన సంగీతం వినడానికి 8462245066 నంబర్కు మీ పాట వివరాలు, మీ వివరాలు టైప్ చేసి పంపివ్వండి. వింటూనే ఉండండి 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ఈ ఉదయం 10 గంటల వరకు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలతో. నేను మీ రేడియో నేస్తం.

హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో తొలి గీతంగా మాకోసం ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, ఇంకా నిజామాబాద్ దుబ్బా నుండి వేముల నరసింహరావు గోదావరి కూడా రిక్వెస్ట్ పంపారు. ఇంకా మాకోసం కూడా ఇదే పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో.

శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్, ఇంకా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ్, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరంతా కోరుతున్న పాట గులే భకావలి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ గీతాన్ని వినేద్దాం.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్.

0: వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799-090505.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: హలో
9: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
7: మళ్ళీ
9: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
10: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
7: సార్, అంత డబ్బు?
10: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
7: సార్, 2 లక్షలు?
11: ఏమైంది నాన్న?
7: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
10: అరే,
7: కట్ చేసావా?
11: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
7: మోసమా?
11: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
7: డబ్బుని పోగొట్టుకుంటారు.
10: ఆర్బిఐ అంటుంది,
12: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు. వింటున్న పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్. ఇంకా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి గణేష్, రాజు, శ్రీవత్స, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య. ఇంకా ఇదే పాట కోసం వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుండి ఊర్మిళ, సతీష్, మల్లయ్య, లక్ష్మీ, రాజు, సరిత, శివ, శరణ్య కూడా మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు సరోజిని సతీష్ ప్రవీణ్ కుమార్ స్వరూపరాణి చరిత్ వేదాంశ్ లింగాల కార్తీక మోహిత్ సిద్ధార్థ్ ఇంకా కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్ సత్యమ్మ శ్రీధర్ గౌడ్ విజయలక్ష్మి నయోమి సంతోష్ గౌడ్ వినయ్ కుమార్ మనోజ్ కుమార్ సదాప్రియ సౌందర్య వీరితో పాటు నిర్మల్ జిల్లా నర్సాపూర్ శ్రోతలు ప్రవీణ్ కుమార్ శ్రీలత శ్రీలేఖ కూడా రిక్వెస్ట్ పంపారు. వీరందరి కోసం బొబ్బిలి పులి చిత్రం నుండి ఈ పాట వినేద్దాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల తామరా
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
7: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
8: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
7: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారాలు. ఈరోజు ఉదయం భక్తిరంజంలో వినిపించిన శ్రీకృష్ణ భక్తి గీతాలు విని తరించాము. అనంతరం 6:40 సూక్తి సుధలో ప్రకాష్ రావు గారి హితోక్తులు ఎంతో విలువైనవిగా ఉన్నాయంటూ రిక్వెస్ట్ చేశారు. అనంతరం ప్రభాతలహరి కార్యక్రమంలో వినిపించిన చక్కటి ప్రబోధ గీతం మమ్మల్ని ఎంతో మైమర్పించింది అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇదే కార్యక్రమంలో గృహలక్ష్మి సినిమా నుండి పాటను వినిపించినందుకు ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చారు వ్యాఖ్యాత గారు అంటూ కూడా వీరు మెసేజ్ చేశారు. ఇదే కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్ గారి సలహాలు సూచనలు విన్నాము, ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతిని ప్రభాతలహరిలో గుర్తు చేశారు, మీకు ధన్యవాదాలు అంటూ కూడా మెసేజ్ చేశారు. ఈరోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన వీర సావర్కర్ జయంతి సందర్భంగా వీరు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు, స్వాతంత్ర సమరయోధుడు సావర్కర్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి. మరి ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఎన్టీ రామారావు గారి ఒక మంచి పాటను వినిపించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. మరి మీకోసం వస్తుంది వేటగాడు చిత్రం నుండి ఈ పాట. ఇదే పాటను మాకోసం కూడా వినిపించండి అంటూ మెసేజ్ పంపారు అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఎన్టీఆర్ నటించిన చిత్రం నుండి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ మెసేజ్ చేశారు. అలాగే ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మాకోసం యుగంధర్ చిత్రంలోని పాట వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కూడా వాట్సాప్ మెసేజ్ చేశారు. వీరందరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవనపల్లి నుంచి వేణు, బాలయ్య బాబు వీరందరు కూడా మాకోసం ఎన్టీఆర్ గారి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది యుగంధర్ చిత్రం నుండి ఈ పాట.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో వచ్చినటువంటి తర్వాత రిక్వెస్ట్, మాకోసం అడవి రాముడు చిత్రం నుండి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్, ఇంకా నవీన, రాధిక కూడా మెసేజ్ చేశారు. వీరితో పాటు ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జానకంపేట నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున. ఇంకా మాకోసం కూడా ఎన్టీఆర్ గారి ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్మితా.

ఇంకా ఆకాశవాణికి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబిద ఆయేషా వీరంతా కూడా ఎన్టీఆర్ గారి పాట కోరుతున్నారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది అడవి రాముడు చిత్రం నుండి ఈ పాట.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వన్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కూడా మాకోసం ఎన్టీఆర్ గారి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. వీరితో పాటు మాకోసం కూడా ఎన్టీఆర్ గారి పాట వినిపించండి అంటూ గోపికా నగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరు కూడా రిక్వెస్ట్ పంపారు. అలాగే నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మేరసాయిలు, లతీష్, లావణ్య, బోజవ్వ, చిట్టెమ్మ, సహస్, సలీం కూడా రిక్వెస్ట్ చేశారు మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ.

నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, వీరంతా కూడా మాకోసం ఒక ఎన్టీఆర్ గారి మంచి పాటను వినిపించండి అంటూ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. ఇంకా రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి, అయినప్పటికీ వినిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి మీ అందరి కోసం వినేద్దాం దేవుడు చేసిన మనుషులు చిత్రం నుండి ఈ పాటను.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరి పాటగా రిక్వెస్ట్ చేస్తున్న శ్రోతలు మా కోసం విశ్వరూపం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్రహరి, యశోద, రాజు, జానకి, జయాంష్, ఆర్యన్ రిక్వెస్ట్ చేశారు. ఇంకా మా కోసం కూడా ఇదే పాటను వినిపించగలరు అంటూ ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, రియాన్, సహర్ష కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వీరితో పాటు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నుండి అరుణ గారు కూడా రిక్వెస్ట్ పంపారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది విశ్వరూపం చిత్రం నుండి ఈ పాట.

0: హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అవుట్పోస్టులు, రక్షణ కంచె నిర్మించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించింది. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని మే 11 జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అప్పగింత జరిగింది. హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ అనే విద్యా సాంకేతిక సంస్థకు పరీక్షల మూల్యాంకన కాంట్రాక్ట్ కేటాయించడంపై వచ్చిన ఆరోపణలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తిరస్కరించింది. ఈ ఆరోపణలు తప్పుదో పట్టించేవిగా అవాస్తవాలతో నిండి ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో సిబిఎస్ఈ పేర్కొంది. కాంట్రాక్ట్ కేటాయించడంలో నిబంధనలు పాటించామని బోర్డు స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: మనిషి జీవితం భూమి మీద ఆధారపడితే, మరి ఆ భూమి ఎంత సారవంతంగా ఉంటే మన జీవితం అంత ఫలవంతం అవుతుంది. అలా భూసారాన్ని పరిరక్షించేందుకు, భూసారాన్ని మళ్ళీ రీసైకిల్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన పని చేసి ఫలితం సాధించి 20 క్రితమే అంతర్జాతీయ స్థాయి పేటెంట్ అందుకున్న మొట్టమొదటి తెలుగు రైతు, మొట్టమొదటి భారతీయ రైతు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి రావడం ఆనందదాయకం. చింతల వెంకటరెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారం.
1: మీరు పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి మీ అనుభూతి ఏమిటి? పద్మశ్రీ ప్రకటించబడ్డప్పుడు
2: అంతకుముందే 2006 అమెరికా ప్రెసిడెంట్ నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిసిపోయిండు ఈ పేటెంట్ను అభినందించడానికి.
1: అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఏ సంవత్సరంలో కలిశారు?
2: 2006 మార్చి 2 అప్పుడు పేటెంట్ పబ్లికేషన్ అయింది అంతర్జాతీయంగా. వాళ్లకు కాపీ వెళ్తుంది, వాళ్ళు కూడా మెంబర్ కంట్రీ.
1: అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా తెలుసుకొని
2: వచ్చిండు, రావటం జరిగింది ప్లాన్ వేసుకొని. ఇప్పుడు నేను చేసిన ప్రక్రియ మట్టే ఎరువు మట్టే పురుగు మందు అన్నట్టుగా, అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ దాన్ని చెప్తాను. ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్,
1: అంటే వ్యవసాయ సాగులో ఉన్న భూముల్లో ఎన్నాళ్ళ తర్వాత అది నిస్సారంగా మారే అవకాశం ఉంది.
2: ఇప్పుడు మనం సాగు చేస్తూ కొత్త భూమి అవుతుంది, ఆ కొత్త పొలంలో సాగు చేస్తుంటే ఒక 10 తీసినాం అనుకో, దాంట్లో జిగట అనేది పైమట్టి అంతా మెత్త లూజ్ అయిపోతుంది.
1: ఎట్లా కనుక్కోవాలి దాన్ని?
2: నీ కాలు అడుగు పెడితేనే తెలుస్తుంది అది జిగట అంటుకుంటుందా లేదా అని అడిగే చెప్తుంది. దానికి దాంట్లో జిగట పోయింది, పాత దుక్కి అయినప్పుడు జిగట కాళ్ళకు బురద అంటుకోదు. కొత్త మట్టి జిగట మట్టి పైన ఉంటే ఎంబడే అంటుకుంటుంది.
1: అంటే మీరు చెప్పేదాన్ని బట్టి పంటకి జిగట అనేది అత్యవసరం.
2: అవును, మరి జిగటనే కదా నీళ్లు పట్టుకొని ఉంచుతుంది. జిగట లేని మట్టిలో ఇప్పుడు ఏరు కూడా పట్టుకోదు, నీళ్లు కూడా పట్టుకోవు. అప్పుడు దాని ఎన్ని పోషకాలు పై మట్టిలో ఉన్నా కానీ అవి మొక్కలకు అందకుండా పోతాయి కదా. ఇప్పుడు గాలి వచ్చి చొచ్చుకొని పోతుంటే నీ వేరెక్కడ వస్తుంది దానికి అందులో ఉన్న పోషకాలు? ఆ జిగట మట్టి ఉంచేనే తేమను పట్టుకుంటుంది. ఇప్పుడు భూతాపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో నువ్వు ఆ జిగట మట్టి ఉందనుకో, ఈ ఎకరం పక్క నుంచి వెళ్తుంటే నీకు చల్లదనం వస్తుంది. అది ఆ నీళ్ళ తేమ ఉండి పట్టుకొని, అదే తేమ లేదనుకో ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు మొక్కలు ఏపుగా రావు, భూతాపం కూడా వేడెక్తుంది. పొద్దస్తమానం వేడి గాలిని లోపలికి గుంజుకుంటుంది లూజ్ మట్టి, అదే రాత్రిపూట వేడిని మళ్ళీ పైకి పంపిస్తుంది. అన్ని పంటలు జిగటను తీసుకుంటాయి. ఆ జిగటను తీసుకున్నన్ని రోజులు అవి గట్టిగా పంట కూడా, ఆ జిగట మట్టిలో తిన్న పంట కూడా మనం తింటే కూడా మనిషి గట్టిగా ఉంటాం. ఇప్పుడు నిస్సారమైన అందులో జిగట చచ్చిపోయింది, దాంట్లో నేను కెమికల్ జిగట లేదు, రసాయన సేంద్రియ ఎరువులలో కూడా జిగట రాదు, మరి ఇంకా దానికి ఎక్కడిది న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ ఎక్కడిది? 2-3 కింద జిగట ఉంటుంది. మరి అది పైకి రావాలంటే సేంద్రియ ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు వేసినా అంత పైకి రాదు. కనుక మనం దీనికే ఒక ప్రాసెస్ అన్న, ఒక ప్రక్రియ అంట. ఈ రూమే ఒక ఎకరం అనుకోండి, ఒక మూలను 5 వదిలిపెట్టి 2.5 ఫీట్ల కందకం తీసాను జేసీబీతోని. తీసి 5 దిక్కు ఖాళీ ఉన్న దిక్క పోసి ఇంట్లో పైమట్టి అంతా దున్ని ఉంటే పైమట్టి 2-3 తీసుకొచ్చి ఆ కందకం గూడ్చేశాను. ఆ కందకం గూడ్చినాక కట్ట పోస్తాం కదా, ఆ కట్ట మట్టిని పైన నేర్పేసినాం. అప్పుడు కొత్త పాత మట్టి ఇంట్లో జిగట లోపల 4 అన్న కదా, 4 కింద దాంట్లో జిగట ఎర్రగా ఉన్నది, ఆ మట్టి అంతా జిగట మట్టి పైకి వచ్చేసింది. అదే ఒక 2-3 ఈ ప్రక్రియ ఎకరం జరిగిపోయింది. కనుక ఇట్లా అందరు చేసుకుంటే దేశమంతా చల్లగుంటుంది, ప్రపంచమంతా చేసుకుంటే భూతాపమే ఉండదుగా.
1: ఈ ఆలోచన ఎట్లొచ్చింది మీకు?
2: ఇది అంతా దైవానుగ్రహంతో వచ్చింది.

0: ఈ ఆలోచన మానవ దీనికి అతీతం అయిపోయింది. ఎందుకంటే ఈ మనుషులు కనుకున్న నిమిత్త మాత్రం మనం, ఈ ఆలోచన నాది అని కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఆ భద్రాచలం గుళ్ళోకి వెళ్ళాను నా ఫస్ట్ విజిట్ 1986లో. అప్పుడు రామా ఇక్కడ ముంచేస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఏమో ఎండబెడుతున్నావు, మేమేం తప్పు చేస్తున్నాం మీకు అది కొంచెం గ్రహింపజేయరాదా అని ఆ ప్రేరణ పొంది అక్కడ మొక్కితే ఆ సీతమ్మవారి మనసు నన్ను కాదని రాముని వేడుకుంటుండని ఆమె మనసు పులకరించి ఆమె ఆశీర్వదించింది. అంటే మనుషుల ద్వారానే ఆశీర్వాదం అనేది తెలిపింది, ఆమె ప్రత్యక్షం కాదు. కాకపోతే మనుషుల ద్వారానే నేను ఆశీర్వదిస్తున్నా అనే నిదర్శనాలు నాకు అక్కడ వచ్చినాయి కనుక సరే. అప్పుడు నా మనసు ఎంతో పులకరించిపోయింది. ధన్యుడని అయితే రామ, సీతమ్మ అంటే భూతల్లి, ఆమెనే మా అమ్మ కదా, మాకు ఇంకేంది. రామ అంటే రవి, రవి అంటే సూర్యభగవాన్, ఇంక ఇద్దరి ఆశీర్వాదం ఉన్నాక మాకు ఇంకేం కావాలి.
1: ప్రకృతికి సూర్యుడు ప్రధానం కదా,
0: మరి రామ అంటే ఆయననే కదా, రవి సూర్యభగవండే కదా, సీతమ్మ అంటే భూతల్లే కదా.
1: మీరు ఒక రైతుగా ఉండి ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించడం ఎలా సాధ్యమైంది?
0: నాకు అనుభవం నేర్పింది. ఎందుకంటే మేము కొత్త పొలాలలో మామూలు కూరగాయలంటే పెద్ద నోటీస్ చేయలేదు. ద్రాక్ష పెట్టినాక ఇది కమర్షియల్ క్రాప్ కదా, కొత్త పొలాలలో 5-6 పంటలు బాగా వచ్చింది. తర్వాత రాను రాను అందులోనే ఎంత సేంద్రియం ఎంత కెమికల్ వేసినా కానీ స్పెషలీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక ఇంకా దెబ్బతిన్న అక్కడనే కరువు వచ్చినప్పుడు అక్కడనే ఫర్టిలైజర్ అకుమిలేషన్ అయ్యి అక్కడనే నిలబడండి ఆ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎంత ఫర్టిలైజర్ వేయి ఎంత సేంద్రియ ఎరువు వేయి అదంతా కొత్త భూమిలో వచ్చినట్టు రావటం లేదు.
1: ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో మట్టిని మనం ఇలా రీసైకిల్ అంటే మళ్ళీ మళ్ళీ లోపల నుంచి తవ్వి పోయకపోతే సూక్ష్మ పోషకాలు అందవు.
0: సూక్ష్మ పోషకాలు జిగట, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సూక్ష్మ పోషకాలు,
1: వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే మట్టి నీటిని పట్టి ఉంచుకునే లక్షణం.
0: నీళ్లు నిల్వనప్పుడు ఆడ మొక్క ఏలరే రావు, ఇంకా పోషకాలను ఎట్లా తీసుకుంటే చేసినా ఎట్లా. అదే కొత్త పొలంలో అయితే ఇదివరకు సాగు లేదు కనుక జిగట ఉంటుంది. పాత పొలాలలో సాగు చేస్తున్న దాంట్లో గడ్డి గాదం అన్ని అన్ని పంటలు తీసేసుకుంటాయి, మళ్ళీ అప్పుడు సారం ఎక్కడిది. ఇప్పుడు నువ్వు కొత్త మట్టి లోపల జిగట మట్టితో గోడ పెట్టినా అది 100 ఏళ్ళు నిలబడుతుంది, పాత మట్టితో పై మట్టితో గోడ పెడితే ఉంటుందా? మరి ఏది నిలబెట్టేది, ఏది కూలగొట్టేది, దీంట్లోనే తెలిసిపోతుంది కదా. అంటే రైతుకైనా సామాన్య మానవునికైనా
1: బాగుంది. మీరు ద్రాక్ష అన్నారు ఇందాక, ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష తోటలు చాలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి?
0: ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఒకటి వచ్చింది, కరువు వచ్చినప్పుడు లేబరు సిటీ దగ్గర లేబర్ కాస్ట్లీ అయిపోయింది. ఆ ద్రాక్ష ఇప్పుడు కాంపిటీషన్ కూడా మహారాష్ట్రలో ఎక్కడో విలేజ్లలో ఉంటే రాత్రి లోడ్ చేస్తే తెల్లారేసరికి హైదరాబాద్ సిటీలో ఉంటుంది. అందుగురించి ద్రాక్ష అనేది ఇక్కడ లోకల్గా పండించడం తగ్గిపోయింది కనుక దాని తగ్గిపోయింది, రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపక.
1: వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు ఇందాక మీరు, నిజంగా రైతులు తమ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ అవసరాలకి కాకుండా వ్యవసాయానికి మాత్రమే వాడుతూ అంతే ఆనందాన్ని అంతే ఆర్థిక ఫలసాయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఇప్పుడు మనిషి ఏది కర్మసాక్షి అంటే దైవాధీనం మీద ఉన్నది ఇది. ఎందుకంటే నేను ఇదే వృత్తిలో ఉంటా అని కొందరికి అనిపించవచ్చు, కొందరికి అది కలిసి రాకపోవచ్చు కూడా.
1: అంటే వ్యవసాయ భూములు మాయమైపోతున్నాయి కదా?
0: వ్యవసాయ భూములు సిటీ అవతల దూరం విలేజ్లలో ఉన్నాయి కదా, సిటీ దగ్గర ఎట్లాగో మాయమవుతాయి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు, ఈ సిటీ అంతా విస్తరించినప్పుడు ఎట్లాగో మాయమవుతాయి. సిటీ పక్కలది నేను చెప్తున్నా. అదే పల్లెటూరులలో వాతావరణం, నీకు లేబర్ ఉంటారు, వర్షాలు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, ఇంత కాంపిటీషన్ రాదు, అన్నీ అనుకూలిస్తాయి. ఇలా రేపు పల్లెటూరు నుంచి కూడా రాత్రి లోడ్ చేస్తే కూరగాయలు తెల్లారేసరికి మార్కెట్లో వచ్చేస్తాయి. అంటే ట్రాన్స్పోర్టేషను అవన్నీ చీప్ అయినాయి, మంచిగా అయినాయి సౌత్ ఫెసిలిటీసు కనుక. కాకపోతే రైతు ఏందంటే ఈ నిస్సారమైన భూములలో అధికంగా ఫర్టిలైజర్ వాడి పెస్టిసైడ్స్ వాడి, ఇప్పుడు మట్టే పురుగు మందు అని అన్నా నేను, మట్టే ఎరువు అన్నా. మట్టి ఎరువు ఎట్లయితుందని అందరికీ, ఇంత మట్టి ఎరువు అయితే ఇన్ని ఫర్టిలైజర్ ఎందుకు పుట్టు, ఇంత పురుగు మందులు ఎందుకు పుట్టు, ఈయనేమో మట్టి ఎరువు అట్లా. మన పెద్దలకు కూడా తెలియదు, వేల ఏళ్ళ నాటి నుంచి కూడా ఎవరికి తెలియదు మట్టి ఎరువు అని అంటారు. అంటే ఇప్పుడు హుసేన్ సాగర్ చెరువు కట్టు ఉంది, సంజీవయ్య పార్క్ ఉంది, బ్రహ్మాండ ఈ పార్కులల్లో ఒక్క ఆకు కూడా నిల్వకుండా ఊడి చేస్తారు రోడ్ల పాయింట్ కూడా. మరి అవిట్లో వృక్షాలు అవుతున్నాయి, వీటికి ఎన్పికే నత్రజని వేసినామా బాస్వ

0: వేసినావా, పొటాష్ వేసినావా, లేకపోతే యూరియా వేసినావా, ఏం వేస్తున్నావు అంటే లోపల సంవత్సరానికి ఇంత సారం ఉన్న మట్టిలకు పోయి అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మట్టిని నువ్వు తినే పంటలకు దాని రూట్ లెవెల్ ఇస్తే సరిపోదా? దానికి తోడు కొంచెం సేంద్రియ ఎరువు కూడా, అంటే సేంద్రియం అంటే పేడను, చెత్తను, చెదారం, లేకపోతే ఇయాల రేపు మొలకల ద్రావణము, స్ప్రేలు, ఇవన్నీ అడ్వాన్స్డ్ నైట్రోజన్ ఉంటాయి మొలకలలో. మట్టితో పాటు అవి జనవరి నుంచి జూన్ వర్షాలు పడేదాకా మనకు మట్టి ఒక్కటి స్ప్రే చేసుకున్నా ఎండ వచ్చేది వస్తూనే ఉంటుంది. ఆ నత్రజని పోషకాలు అన్ని ఎంబడే ఆ మట్టిలో, పై మట్టిలో ఉన్న పోషకాలు ఎంబడే లాక్కొని ఆ వృక్షం పెద్దగా అవుతుంది. ఇంకోటి జిగట మట్టిలో ఇంకో గుణం ఏముందంటే ఎక్కువ తేమను, ఎక్కువ చల్లదనాన్ని, ఎక్కువ వేడిని కూడా ఆపుకుంటుంది. ఇప్పుడు 40 డిగ్రీల వేడిని 35 డిగ్రీలకు తెచ్చుకుంటుంది ఆ మట్టి నీళ్ళని స్ప్రే చేసినందుకు ఆ పంటకు గ్రోత్ వస్తుంది ఎండని లెక్క చేయకుండా. మళ్ళీ అదే చలిని లెక్క చేయకుండా ఇప్పుడు శీతల వాతావరణం యూపీ, హర్యానా, అక్కడ నార్త్ ఇండియాలో ఉంటుంది. వాళ్ళు మొన్న కొయిరా వచ్చింది మంచు పాల అంటారు వాళ్ళు. ఆ మంచు పడ్డప్పుడు లోపల మట్టిని స్ప్రే చేసుకుంటే మొత్తం దాని నుంచి తప్పించుకున్నారు వాళ్ళు. ఏ పంటలకు చేసారో అవి ఆకు రాలకుండా అట్లాగే ఉన్నాయి. అంటే ఇది ప్రకృతిలో ఉన్న మహిమ, మట్టిలో ఏముందో మనకేం తెలియదు కదా. ఎట్లా ఆపింది అంటే తక్కువ టెంపరేచర్ ఆపింది, 45-50 డిగ్రీలను కూడా స్ప్రే చేస్తే ఆ జిగట మట్టి ఆకుల మీద పడ్డప్పుడు ఆ తేమను, గాల్లో ఉన్న తేమను చూసుకొని ఎండను ప్రొటెక్షన్ చేసి ఆపుతుంది. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ఇప్పుడు ఇది ఈ పేటెంట్ వచ్చి 20 సంవత్సరాలు అయింది కనుక దీన్ని ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఈ రోజుకు 20 సంవత్సరాలు, 28 జూన్ 2004 ఫైల్ చేసిన ఈ రోజుకి 20 అయిపోయింది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ముందుకొచ్చి పరిశోధన ఇదేంది, దీన్ని ఇంకా విస్తృతంగా పరిశోధన చేసి రైతులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది.
1: పేటెంట్ అంటే ఎవరిస్తారండి అది?
0: అది అంతర్జాతీయంగా దానికి ఒకటి ఉన్నది బాడీ, పేటెంట్, అంతర్జాతీయ పేటెంట్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. అది తర్వాత నేషనల్ పేటెంట్ అంటే మన దేశంలో కూడా, ఇండియాలో కూడా పేటెంట్ ఆఫీస్ ఉంది మన దేశంలో, జాతీయంగా అంతర్జాతీయంగా. అది
1: మీకు ఆలోచన ఎట్లా వచ్చింది దీన్ని పేటెంట్ చేయాలి అని?
0: నాకు ఆలోచన ఫస్ట్ పంట ఈ మట్టితో పండించినప్పుడు నేను మన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు రీసెర్చ్ డైరెక్టర్గా డాక్టర్ పద్మరాజు మన వీసీగా రిటైర్ అయ్యిండు, ఆయన తీసుకొచ్చాను యూనివర్సిటీకి వెళ్ళి పిలిపించాను. పిలిస్తే వెంకటరెడ్డి గారు ఇది స్ట్రైట్ అవే డైరెక్ట్ జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయి, చాలా బాగుంది ప్రక్రియ ఎక్కువ అన్నాడు. సరే అని నేను అప్పుడు, అప్పట్లో నార్ము, ఐసీఆర్ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేరు, ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడలేదు అంటున్నావు అంటే నమ్మలేదు. నమ్మక ఒక 6 నెలల టైం డిలే అయ్యింది కూడా. అయినా సరే నేను ఒక పంట అయింది, రెండవ పంట అయింది, మూడవ పంట అయింది, ఇంకా వాళ్ళ మీద ఫోర్స్ తెచ్చాను. లేదండి, నార్ములో డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం ఉండే, లేదు మేడం ఇది ట్రూత్, దీంట్లో ఏం కల్పితాలు లేవు, చేయాలి. ఆవిడ కూడా క్రీడాకి వెళ్ళి పై స్థాయిలు, లోపల మట్టి సాగు చేస్తున్న దాంట్లో మట్టి, కొత్త మట్టిలో పోషకాలన్నీ టెస్టింగ్ చేయించి ఉన్నాయి తేడాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఫైల్ చేయటం జరిగింది. 2004 28 జూన్ ఆ ఫైల్ చేసినాక 1.5 ఇయర్లో పబ్లికేషన్ అవుతుంది. 2006 5 జనవరిలో పబ్లికేషన్ అయింది. పబ్లికేషన్ అయింది జనవరిలో అయితే మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ దృష్టికి పోయింది కదా జనవరిలో కాపీ, వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు ఇట్లా పురుగు మందు లేకుండా వస్తుందా, పంట డబ్బులు వస్తుందా, మళ్ళీ దిగుబడి పురుగులు లేకుండా వాడ అని టెస్ట్ చేసుకున్నాక వాళ్ళ సైంటిస్టులు ఇది మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు వస్తాయి, మనం ఏ పంటకి ఎంత వేస్తాం, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఆ రైతు దగ్గరికి పోయి భారతదేశానికి వెళ్ళి మీరు ఆ రైతు దగ్గరికి హైదరాబాద్లో వెళ్ళి కలవాలి అంటే వాళ్ళ సూచన మేరకు అమెరికా ప్రెసిడెంటు, అప్పట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా దగ్గరకు వచ్చిండు. ఆయన మన ఇండియా గవర్నమెంట్ చెప్తే ప్రేమ్ చంద్రారెడ్డి ఉండే, ఆయన వచ్చి మీ పేటెంట్ ఏదో పబ్లికేషన్ అయింది కదా ఆ కాపీలు ఇస్తారా సార్ అన్నాడు. అది ఢిల్లీకి ఆయన పంపించేసుకున్న తర్వాత ఒక నెల అయినాక సార్ అమెరికా రాష్ట్రపతి మిమ్మల్ని కలుస్తాడట, మీతోని ఓ 10 నిమిషాలు అభినందించడానికి వస్తున్నాను మీ పేటెంట్ గురించి అంటే కలుస్తాను అని అంటే యూనివర్సిటీ గ్రౌండ్స్లో హెలికాప్టర్ దిగుతుంది. అప్పుడు ప్రైవేట్ విజిట్, స్వాగత తోరణాలు లేవు, ఆయనకు పూలవాళ్ళు బోకేలు లేవు, ఏది లేదు. ఆయన వచ్చి రాగానే నన్ను ఆ రూమ్లో సపరేట్ రూమ్లో ఉంచారు, మీడియా అంతా ఫోకస్ చేస్తుంది. రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు అంత దూరం నుంచి అదిగో ఈజ్ మిస్టర్ వెంకటరెడ్డి అనగానే పరిగెత్తుకుంటుంది.

0: వచ్చి టేబుల్ అడ్డం ఉన్న వంగి చేతి లాక్కున్నాడు. నేనే స్టాండ్ అయిపోయినా అలా లాక్కునే అంటే అభినందించాం, మానవాళికి మంచి చేసాం. ఇంకా ఆ ఇంగ్లీష్లో ఆ మీడియా సప్పుడు చుట్టూ మీడియానే ఉన్నారు, ఆయన ఏమంటుండో నేనేమంటుండో అంతా కూడా డిస్టర్బెన్స్ ఉండే. అది
1: మొత్తానికి గొప్ప అనుభూతి, అపురూపమైన సందర్భం అది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ప్రపంచంలోని ఏ దేశమైనా రైతుకి, రైతుకు సంబంధించిన విషయాలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది అని అర్థమవుతుంది.
0: అంతే కదా, ఇప్పుడు ప్రకృతితోనే మాకు ఎండ వాన అన్ని మమేకమై ఉన్నాయి కదా, మాలో మా పరిశోధన అంతా అందులోనే కదా, ఓపెన్ ఎయిర్లా. మరి ఎవరికి,
1: మీ క్షేత్రమే మీకు ప్రయోగశాల.
0: అంతే కదా.
1: బాగుందండి. ఇప్పుడు ఈ భూసారానికి సంబంధించే కాకుండా ఇంకా రైతులకు మీరు ఏ రకంగా సహాయం అందిస్తున్నారు?
0: ఫస్ట్ ప్రకృతిలో చేస్తున్నాం కనుక న్యాచురల్ కలామిటీస్ అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి అంటే ఏంది? భూమి, నీరు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కదా, గాలి. భారతదేశమే దైవ భూమి. ఇక్కడ ఈ టెక్నాలజీని ఈడ మనకు ఒక చిన్న దాంట్లోనే చూపించాడు, ఒక మడిలో నలుచదరంలోనే నీకు ఉత్తరాయణం ఉంటుంది, దక్షిణాయనం ఉంటుంది, తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి చేయాలి, దక్షిణాయన పుణ్యకాలం. ఇప్పుడు నేను ఆడ గుడిలో మొక్కితేనే కదా తెలిసింది నాకు, అరే నేను 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటా, నేను 6 నెలలు దక్షిణాయనంలో. నేను అన్నప్పుడు ఆయన రాముడు, రాముడు అంటే సూర్యభగవాన్. ఎక్కడ ఆయన 6 నెలలు ఇక్కడ దిక్కు కనిపిస్తాడు, దక్షిణం దిక్కు, 6 నెలలు ఉత్తరం దిక్కు కనిపిస్తాడు మనకి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన కిరణాలు ఎట్లొస్తున్నాయో ఇప్పుడు మీ గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే పడమటి పంటకు, ఇప్పుడు ఖరీఫ్లో వేసే పంటకు కొంచెం నైరుతి దిశ నుంచి ప్రదక్షిణ ఎట్లా తిరుగుతాం గుడి చుట్టూ. శివుని దగ్గర ఒక ఇత్తనం పెట్టు. శివుని దగ్గర ఎందుకు? శుభకరుడు, ఆయన గంగని తెచ్చిస్తాడు కనుక ఆయన దగ్గర ఒక ఇత్తనం పెట్టి పార్వతీదేవిని చుట్టుముట్టి వచ్చి మళ్ళీ నైరుతిని ఆఖరి చేస్తే మొదలుపెట్టిన దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ ఆఖరినిగా వస్తావు కదా. ఆయనకే నైవేద్యం పెట్టినట్టు అవుతుంది కదా, నీ పంటను ఆయనకే సమర్పి ఆయన తింటాడా, మీ మళ్ళీ మనకే పెడతాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈశాన్యం రాముని దగ్గర పెట్టి సీతమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈశాన్యంలోనే ఆగితే నీ పొలానికి, నీ మడికి, ఒక మడికైనా పొలానికైనా ఈశ 4 దిక్కులు ఉంటాయి కదా, అంటే తూర్పు, ఉత్తరం, పడమర. ఈ దాంట్లోనే ఉత్తరాయణం వస్తుంది, దక్షిణాయనం వస్తుంది, సగంకి వెళ్ళి ఇటాయే, సగంకి వెళ్ళి ఇటాయే.
1: అంటే ఒక రైతుగా మీ విశ్వాసాన్ని ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ప్రకృతికి ఒక ఎనలేని బంధం ఉంది అని చెబుతున్నారు.
0: అవును, ఇది సంవత్సరం పొడవున ఉత్తరాయణం, దక్షిణాయనం ఈ ప్రక్రియను దినరాత్రులు ఎవరన్నా ఆపుతారా? ఇది నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది. మనమే టెంపరీ మనుషులే, ఇప్పుడు పుడుతున్నాము, ఈ జన్మకుంటాం, ఇంకో జన్మలు ఏమైతావో.
1: వెంకటరెడ్డి గారు, మీకు బాగా ఇష్టమైన పంట ఏమిటి?
0: నాకు అన్ని పంటలు ఇష్టమే, చిన్నప్పటి నుంచి కాయగూరలు, వరి, గోధుమ అన్నీ చూసినాయి. ఇప్పుడు ఆఖరులో ద్రాక్షకు వచ్చిన, ద్రాక్షలో ఇంకో కళ కనిపించింది. ద్రాక్ష గుత్తే ఆ గుత్తులనే భూగోళ అని అన్ని గోళాలు ఉన్నాయి. ఆ రౌండ్ ఉండటంలో ద్రాక్షకాయ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా గోలు ఉండేది, భూగోళం కూడా రౌండే ఉంటుంది కనుక ఈ ద్రాక్ష గుత్తుల్ని అన్ని గోళాలు ఉన్నాయి.
1: ఇప్పుడు మీ ఆలోచనలు లేదా మీరు సాధించిన ఫలితాలని తర్వాతి వాళ్ళు అనుసరిస్తున్నారా?
0: చాలామంది తెలుసుకున్నోళ్ళు ఇప్పుడు అందరికీ ఒకటే క్లాస్లో ఎంతో మందికి చెప్తాం, అందులో ఓ 10 మంది 20 మంది, మిగతా మంది అంతా విని సరిగ్గా వినక ఆచరించక ఉండదు. అట్లా చెప్పిన వాళ్ళందులో కొంతమంది గ్రాస్ప్ చేసి, నిజానికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు గ్రాస్ప్ చేసి వింటున్నారు, ఆచరిస్తారు, సక్సెస్ అవుతారు. మళ్ళీ నమ్మనోడు ఏమవుతుందంటే అదే అబద్ధానికి ఈల్డ్ అయ్యి అదే కెమికల్స్ కొనుక్కొని వచ్చి మోసపోయి మళ్ళీ దెబ్బతిన్నాక అప్పుడు అవి మంచి మార్గం ఏదని ఎత్తుక్కుంటారు. నువ్వు ముందే చెప్తే ఈయన నాకేమవుతుంది దినమంటాడు, నాకేం మంచిగున్నావు కదా ఇప్పుడు అంటారు.
1: ఇప్పుడు రైతు కుటుంబాలన్నీ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఆరోగ్యమైన ఇప్పుడు సారమున్న మట్టితోని నువ్వు ఏ పంట పండించినా కానీ నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఫస్ట్ తినటానికి ఆరోగ్యమైన తిండి. ఇప్పుడు వ్యవసాయం అన్నారు, ఇప్పుడు సాయం చేసే గుణం ఉండాలి. నీతో పాటు ఇంకొకరికి 10 మందికి తినబెడతా ఆ మనసు ఉంటేనే దేవుడు నీకు కలిగిస్తాడు. నీకు సాయం చేసే స్వార్థం అని అంటే నువ్వెంత తింటావు, నీకు సరిపోయినాక నీకు సరిపోయింది కదా అని ఇంకెందుకు చాలా అంటాడు.
1: మీరు మన తెలుగు నేలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర భూమి జాగా చూసుంటారు కదా.
0: అవును, ఇప్పుడు ఇప్పుడు పంజాబ్, హర్యానా, అన్ని యూపీ అందరూ అది చాలా పర్వతాలను కొట్టుకొచ్చిన మట్టి కనుక ఇంకా మెత్తటి మట్టి, ఎంత లోతు వెళ్ళు మన కోస్తాంధ్రాలు ఎట్లుంటుందో అంత మెత్తటి మట్టి, చాలా సారవంతమైంది. వాళ్ళకి ఈ ప్రక్రియ ఒకసారి చేసుకుంటే 15 ఏళ్ళ దాకా మళ్ళీ వాళ్ళు చేయని అవసరం లేదు. ఒకసారి చేస్తే 10-12 వేలు అవుతాయి ఎకరాకు, 20 ఏళ్ళ దాకా కూడా చేయని అవసరం లేదు. అంటే ఒక్కసారి చేసు, మన దగ్గర ఒక 5 ఏళ్ళ దాకా కూడా మన దగ్గర కూడా ఈ మట్టిని తిరిగేసినప్పుడు ఆ ప్రక్రియ చేయాలి.
1: ఈ మట్టి తిరిగేసేది ఎంత శాతం రైతులు చేస్తున్నారు ఇప్పుడు?
0: ఇప్పుడు తిరిగేయటం కంటే ఇంకా నీళ్ళల్లో కలిపి ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడు పంపించడం అనేది అప్పుడు అప్పటి ప్రక్రియలను కూడా నీళ్ళల్లో కలిపి ఇచ్చినప్పుడు. ఇప్పుడు జనరల్గా ఏమైతే వర్షాకాలంలోనే నదీ నీళ్ళు ఎర్రగుంటాయి, వేరే కాలాల్లో నదీ నీళ్ళు తెల్లగుంటాయి. మరి మనము ఈడ మెరక పొలంలో సంవత్సరం పొడవున ఆ బోరు తెల్ల నీళ్ళు పోస్తుంది, అందులో ఎర్ర మట్టి కలిపితే ఎర్ర నీళ్ళు పోవా? లోపల మట్టి తీసుకొచ్చి మరి మడి అంతా పారుతుంది కదా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ మట్టిని వదిలేమంటే పోయి అంతా వండు పేరుకొని అంతా న్యాచురల్గా సెటిల్ అవుతుంది కదా, మరి కొత్త సారం వచ్చినట్టే కదా దానికి. అదే కోస్తా జిల్లాలలో సంవత్సరం వానాకాలానికి ఎదురు చూడాలి. నువ్వు ఏం ఎదురు, ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటే రోజు ఎర్ర నీళ్ళను పంపించుకో.
1: అంటే నీళ్లు మట్టి కలిపి పారేయాలంటారు.
0: ఇప్పుడు ఈడ బోర్ పోస్తుంది, ఈడ డ్రమ్ము పెడితే అందులో డ్రమ్ములో మట్టి వేస్తే దాంట్లో ఉండరంతా తేలిపోదా నీళ్ళ ధర?
1: అంటే నేల మీదకి పంపే నీళ్లు నీళ్లుగా పంపే కన్నా మట్టితో కలిసిన నీళ్లు పంపాలి.
0: అవును, ఆ వండ్రులో ఎంత జిగట వెళ్తుంది, అన్ని పోషకాలు వెళ్తాయి, అంతటా సమాంతరంగా వెళ్తాయి కదా మడి అంతా. అట్లా వెళ్ళకపోతే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది బిందు సెట్, ఆ డ్రిప్పర్ దగ్గర 1 కిలో మట్టి వేస్తే, కొత్త మట్టి వేస్తే జిగట మట్టి ఆడ ఉంటుంది కదా. ఇట్లా వరి పొలానికేమో అట్లా కలపమంటున్నావు, వరి పొలం కాకపోతే మెరక పైరు అయితే ఇట్లా కలుపుకోవచ్చు కదా.
1: అయితే వెంకటరెడ్డి గారు, మట్టి కడుపులోనే దాగి ఉంది గట్టిదనం అంతా అన్నారు కదా, అవును ఇలా ఈ భూసార పరిరక్షణ కోసం మట్టిని తిరిగేయటం అనేది ఎన్నాళ్ళకోసారి చేయాలి?
0: నేను ఇదే ప్రక్రియను ఒక PDF రూపంలో ఇచ్చి మొన్న గ్లోబల్ G20 సమ్మిట్లో దానికి IICT ఇచ్చాను నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఒక్కసారి చేస్తే 10 పంటలు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 తీసుకున్నా 10 పంటలకు మంచిగా వస్తుంది. 15 వేలు అవుతుంది ఒక్క పంటకు, 1500. ఒక DAP ఖర్చు కాదు, 1500 ఎకరాకంటే ఒక సంవత్సరానికి. ఇంత ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు
1: దీన్ని ప్రభుత్వం ఒక పాలసీగా ఏమైనా తీసుకుందా?
0: ఇప్పుడు ఈ పేటెంట్ ఇది 20 సంవత్సరాలు అయిపోయింది కనుక న్యూట్రల్ అయిపోతుంది, అంటే ఎవరన్నా ఏ నిస్సందేహంగా వాడుకోవచ్చు. అప్పుడు మన శాస్త్రవేత్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇన్ని రోజులు పేటెంట్ అడ్డం ఉందని దీని గురించి మాట్లాడకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు విస్తృత పరిశోధన చేసి దీంట్లోనే ఇంకా హౌ బెస్ట్ అనేది చేసి చెప్పాల్సిన బాధ్యత ఇదే పని. న్యాచురల్గా చేయాలి అనుకుంటే ఇటువంటి ప్రక్రియలు అన్నీ ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నారు. కెమికల్ ఉపయోగం పోయింది, అది కెమికల్ మనిషికి టెంపరరీకి రిలీఫ్ ఇచ్చింది కానీ శాశ్వతం కాదు అది. కనుక ఆర్గా సేంద్రియంలో ఈ ప్రక్రియను ఇంకా డిఫైన్ అంటే పరిశోధన, మూలాలను వదిలిపెట్టొద్దు. దీంట్లోనే విటమిన్ డి అనేది మొన్న కొత్త ప్రక్రియ, అంటే అది 2019 వచ్చింది. దాన్ని మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ప్రసంగించడం జరిగింది
1: ఫిబ్రవరి 2021 మన్ కీ బాత్లో మీ ప్రస్తావన.
0: అట్లాగే 2020 మన దేశం మీద మిడతల దండు వచ్చింది, ఇది అందరికీ తెలిసే. 2020 అప్పుడే కరోనా వచ్చింది, కరోనా ఒక దిక్కు, మిడతల దండు ఒక దిక్కు. ఆ మిడతల దండు కంట్రోల్ చేయాలంటే కెమికల్తో కంట్రోల్ అయితే లేదు, ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. కానీ భారతదేశంకి వచ్చేసరికి న్యాచురల్ పద్ధతిలో, ఇప్పుడు నా పద్ధతిలో మడ్డి సల్యూషన్ అంటారు, అంటే మట్టి ద్రావణం. దాన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు, పేటెంట్ ఉంది కనుక నా దగ్గరికి విలేకరులు పంపించారు ప్రెస్ వాళ్ళను. అంటే ఇట్లా మట్టి వాడితే, నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టాను రైతులకు, నార్త్ ఇండియా వాళ్ళకు. వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే భోపాల్ దగ్గర ఆ మధ్యప్రదేశ్లో రైతులు ఎవరైతే స్ప్రే చేసుకురో వాళ్ళకి రాలే, పక్కలో అవి దినిపోయినాయి, మీరు కావాలంటే చూడండి అని అప్పుడు ఫోన్ నంబర్లతో సహా ఇస్తే వాళ్ళు విలేకరులు వెళ్ళి అక్కడ చూసిరు. ఆయన కూడా రిటైర్డ్ సైంటిస్టు, ఏదైతే స్ప్రే చేసిండో మరి నువ్వెట్లా నమ్మినవయ్యా మరి మట్టి అంటే, ఆయనది సక్సెస్ ఉంది కనుక నమ్మాల్సి వస్తుంది, ట్రూత్ను కాదనలేము కదా. కనుక నేను చేసిన వాళ్ళది పక్కలో తినిపోయింది, నా దగ్గరికి రానే లేవు అవి. నేను వచ్చేసరికి వాళ్ళది తినిపోయింది, ఈడ ఫోటో దించదామన్నా అవి లేరు, నా దగ్గరికి వస్తే కదా అని అన్నా.
1: అంటే మట్టి ద్రావణం మిడతల దండును కూడా పారిపోయేలా చేసింది.
0: రిపలెంట్ అయిపోతుంది కదా, అవి తింటే అరిగించుకోలేవు కదా వాటికి. ఇప్పుడు చీడపీడలకు జిగట ఎప్పుడైతే ఆకుల మీద మనం స్ప్రే చేస్తామో ఆ జిగట తిన్నప్పుడు అరిగించుకోలేవు. వాటికి లీవర్ ఉండదని తెలుసు, లీవరు ఊపిరితిత్తులు కూడా ఉండవు. వాటి శరీరం మీద జిగట మట్టి బంక మట్టి అయినా శ్వాస గ్రంథులన్నీ మూసుకపోతాయి చీడపీడలకు. అప్పుడు అవి శ్వాస గ్రంథులు మూసుకపోయి నీకు ఆడ ఉండలేదు, బతకలేదు. మళ్ళీ దాంట్లో మట్టి ఆమ్దము, ఆమ్దం అంటే నూనె కూడా కొంచెం దాన్ని ఎమల్చిఫై చేస్తారు. అది చేస్తే ఇంకా ఇమీడియట్గా అసలు ఇంకా రిపలెంట్ దాంతో. అసలు ఆ రిపలెంట్ ఏది ఉన్నా కానీ తల్లే వచ్చి నా పిల్ల ఇక్కడ దక్కదు అనేది గుడ్డు పెట్టేది తల్లి. గుడ్డు పెట్టినప్పుడు ప్రొడక్షనే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ అడవిలో ఉంటాయో దానికి అనుకూల పరిస్థితి అక్కడే రెక్కల పురుగు అక్కడ పోయి పెడుతుంది.
1: ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి అనే విశ్వాసం ప్రతి పదంలో ధ్వనిస్తోంది.
0: అంతే కదా, మరి ఇప్పుడు ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఇట్లా బూడిద ఉంటే చెట్ల మీద చల్లుతారు, ఆ బూడిద ఎందుకు చల్లుతారో అని నాకు కూడా అర్థం కాలే. అంటే ఆ బూడిద చల్లినా కానీ కొంచెం అవి కూడా బూడిద కూడా డైజెస్ట్ కాదు కదా వీటికి కాలింది.
1: ప్రకృతి పట్ల అపారమైన భక్తి ప్రేమ పట్టింపు మీకు పద్మశ్రీ తీసుకొచ్చింది. మరి మీరేమో మా స్టూడియోస్కి ఆ ప్రకృతినే తీసుకొచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఉదిత్ నారాయణన్ శ్వేతామోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం వినండి. సంగీతం భీమ్స్ శశిరోలియో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం. ఆలోచించి సంపూర్ణ వినోదం 10:44 and 20 seconds ఎగ్జాక్ట్ గా ఎవరికి హిట్స్ వింటున్నారు 1995 నుంచి 2000 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా మంచి సాంగ్ ని ప్లే చేయండి అంటూ వలిగుండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ గుడ్ మార్నింగ్ చెప్పారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి కరాడి గోపి కిషన్, ఉమావతి, ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంట. డెఫినెట్ గా అండి గుడ్ మార్నింగ్. హుషారు సాంగ్స్ ఏదైనా హుషారు పాటలు కావాలి, డెఫినెట్ గా హుషారైన పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. ఎవరి మెసేజ్ చేసింది అంటే మాధవ్ రెడ్డి చౌరస్తా నుంచి నాగమణి భూదాన్ పోచంపల్లి మాధవ్ రెడ్డి చౌరస్తా నుంచి అనమాట. రైట్. అలాగే ఎం మురహరి యశోదా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సార్ మీకు కూడా అండి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా కోసం ఏదైనా మంచి పాట వేయగలరు అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: వెల్కమ్ బ్యాక్. మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం 10:30 29 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి మనం అదిరిపోయే పాట విన్నాం. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీబి అండ్ చిత్ర గారు పాడిన పాట విన్నారు. మాకోసమైన మంచి సాంగ్ ని ప్లే చేయండి అంటూ బోడిపల్లి నుంచి కృష్ణ గీత గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి ఒక మంచి సాంగ్ కావాలి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా హస్తనాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ని మాకోసం ప్లే చేస్తారు అంటూ. డెఫినెట్ గా మీనా బార్గుని మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్. అలాగే ఈ మెసేజ్ లో అనిల్, నితిన్, పార్థివ్, స్కంద, నిషిత, సాయి కిరణ్ గౌడ్ ఉన్నారు నల్లకుంట హైదరాబాద్ నుంచి. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: కందాకని విన్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో తొలి ప్రేమ నుంచి మనం ఎస్పీబీ గారి పాడిన సూపర్ ట్రాక్ ప్లే చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాట అలా వెళ్ళిపోయింది. మన స్టూడియోలోకి మన నెక్స్ట్ ఆర్జీ కూడా ఎంట్రీ ఇచ్చారనమాట. వెల్కమ్.
1: హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సూపర్. నీ షో వింటూ వచ్చాను, సో ఆ ఎనర్జీతో అలా వచ్చేసాను అనమాట స్టూడియోలోకి.
0: చూసారా? సో ఆ ఎనర్జీతో పాటుగా చాలా చాలా విషయాలు పట్టుకొచ్చింది అనమాట ఈరోజు గుర్తుకొస్తున్నాయి ఈ షో కోసం. సో మీరందరూ కూడా హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ వింటూ గుర్తుకొస్తున్నాయి అలాంటి పాత విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి గుర్తుకొస్తున్నాయి. ఆర్జే అనుపమ రెడీగా ఉంది స్టూడియోలో. బట్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ప్లే చేసుకుపోయే లాస్ట్ సాంగ్ మీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. రాజేష్ కృష్ణన్ అండ్ సుజాత గారు పాడిన చంద్రలేఖ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాం. ఈ పాటతో విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కి పులి స్టాప్ పెట్టేస్తాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలోచించే
1: సంపూర్ణ వినోదం.
0: స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము అన్నారు. స్వాతంత్ర సమర యోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే అక్రమ నిర్మాణాల విషయంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా వ్యవహరించాలని, గత కొన్నేళ్లుగా వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమయ్యే టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్టంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ అంశమన్నారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 BSc నర్సింగ్ కాలేజీలను ఒక PG నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నర్ సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైపరీ కోర్సులు బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళలు చట్టపరమైన, సామాజిక పరమైన, రాజ్యాంగపరమైన హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ నివేదిక అందజేశారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.3 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చారని చెప్పారు. రాష్టంలో అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు స్వయం పోషకంగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సూచించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు పూర్తిస్థాయి క్రీడా సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ రేడియో సఖి అనుపమాతో. దక్షిణ భారతం అంటే తమిళులు మాత్రమే కాదు తెలుగువారు కూడా ఉంటారని ఉత్తర భారతానికి ప్రపంచానికి తెలియచెప్పిన జగదేకవీరుడి కథ ఈరోజు. మన తోటరాముడు, మన నాగరాజు, మన అగ్గిబరాట, మనకి మాత్రమే చెందిన రాముడు, తెలుగింటి చిత్రపటాల్లో చోటు పొందిన అరుదైన సినీ శ్రీకృష్ణుడు, మన మనసులు దోచిన వేటగాడు కొండవీటి సింహం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో.

ఉన్న ఎన్టీ రామారావు గారి గురించి తెలియని వారుంటారా? విశ్వవిఖ్యాత అని అందుకేగా మనందరం ఇంత గర్వంగా పిలుచుకుంటాము. అన్నగారు అని ఆత్మీయంగా స్మరించుకుంటాం కూడా. మరి ప్రతి సంవత్సరం మే 28 వివిధ భారతిలో ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న వారి నటనా పటిమ ఎటువంటిదంటే, మనందరం తెలిసిన సంగతుల్నే, విన్న పాటల్నే మళ్లీ వింటూ పుట్టినరోజు పండుగను ఘనంగా జరుపుకుంటాము. మన దేశం సినిమాలో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు ఎన్టీ రామారావు గారు. మరి మన దేశం ముందర ఏం చేశారు? మీసాల మల్లమ్మ అని వారిని ప్రేమగా పిలుచుకునేవారు. అదేంటి, మగవారిని మల్లమ్మ అంటారా? ఈ విషయం మాకు తెలియదు అని చెప్పి శ్రోతలు ఆల్రెడీ మెసేజెస్ చేస్తున్నారు. మరి ఆ సంగతులేంటో చెప్తాను. ఈ మీసాల మల్లమ్మ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా ఎలా మారారో

మనసు పాడింది చందాయి పాట కన్నులము పుల కదా కన్నులు పుల కదా గగన

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: మన శ్రోతలందరూ ఇప్పుడే మెసేజెస్ పంపించేస్తున్నారు, చాలా సంతోషము. మేమందరము పొద్దునుంచి ఎదురు చూస్తున్నాము గుర్తుకొస్తున్న కార్యక్రమానికి అంటూ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ రోజు వివిధ భారతి వేదికగా మనము ఎన్టీ రామారావు గారి జయంతిని జరుపుకుంటున్నాం కదా. ఇందాక మీకు చెప్పాను కదా మీసాల మల్లమ్మ అని పిలిచేవారు అని. మరి మీసాల మల్లమ్మ అని రామారావు గారిని ఎందుకనేవారంటే, సినిమాలోకి రాకముందే కళలంటే ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి అభిమానం, ఇష్టం కూడా. అలా నాటకాలలో ఆడవేషం, అందులోనూ మీసాలతోనే వేసిన మగధీరుడిన మన ఎన్టీ రామారావు గారు. అందుకే మీసాల మల్లమ్మ అని పిలిచేవారట. కళాభిమాని మాత్రమే కాదు, చదువు అంటే ఎంతో గౌరవం. ఆ గౌరవంతోనే తన బీఏ చదవడం మాత్రమే కాదు, ముందు ఎందరికో ఫీజులు కట్టి డాక్టర్లు ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన గుప్తదాత మన ఎన్టీ రామారావు గారు.

ఇంటి రామారావు గారి సినీ కెరీర్ గురించి మనం మాట్లాడుకుంటే మన దేశం తర్వాత పల్లెటూరి పిల్ల కాస్త పర్వాలేదనిపించినా నేలి మనుపు మాత్రం పాతాళ భైరవి. హీరో అంటే ఇలా సాహసాలు చేయాలని, ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ఏదైనా చేయొచ్చు, చేసి ప్రేమను పెళ్లిగా సుఖాంతంగా చూపించిన తోటరాముడే ఇప్పటికీ ఎందరికో ఆదర్శం. 1951 మరపురాని సంవత్సరం. ఒక నటుడిగా ఎన్టీ రామారావు గారికి రెండు సూపర్ హిట్ చిత్రాలు దక్కడం, ఒకటి పాతాళ భైరవి అయితే ఇంకొకటి మల్లీశ్వరి. నాగరాజు తన మరదలు, మళ్లీ ప్రేమ కోసం పడిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత బాగా జీవించారో మనందరికీ తెలుసు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చందమామ కథల్లో కనిపించే రాకుమారుడు నిజంగా రెక్కల గుర్రం మీద స్వారీ చేసి రాక్షసుని చంపుతాడా? ఒక్క కన్ను ఉన్న దొంగ బైరాగిని కత్తితో పొడుస్తాడు? నాగలోకంలోకి కూడా వెళ్లిపోయి నాగుపాములతో పోరాడి మణిని గెలుస్తాడా? ఇలా ఎవరైనా అడిగితే ఇలాంటివి అసంఖ్యాకమైన ప్రశ్నలకు జానపదాల్లో జవాబిస్తూ మనకు కనువిందు చేసిన అసామాన్య నటుడు మరెవరో కాదు మన రామారావు గారు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11:00 దాటి 28 నిమిషాలు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం మన ఎన్టీ రామారావు గారిని వారి జయంతిని పురస్కరించుకుని. నాయకుడిగా

ఇచ్చే ప్రియుడిగా మాత్రమే కాదు, అన్నగా, తండ్రిగా, తాతగా కూడా అన్ని పాత్రల్లో మనల్ని మెప్పించి ఒక కంప్లీట్ యాక్టర్ అంటే పరిపూర్ణమైన నటుడు వీరు అని అనిపించుకున్నారు. ముఖ్యంగా వారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు ఎవ్వరు కూడా ఆ రోజుల్లో అనుకుని ఉండరు. నటనా జీవితం వైభవంగా, జ్వాజ్వల్యమానంగా వెండితెరను, ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్న రోజుల్లో ప్రతినాయకుడి ఛాయలను పాత్ర చేయడం సాహసం కాకపోతే ఇంకేంటి చెప్పండి. గుడిగంటలు అత్యద్భుతమైన సినిమా, మర్చిపోలేని సినిమా తెలుగు వారందరికీ. తొలిగా నాయకుడిగా కనిపిస్తూనే ప్రతినాయకుడిలా తెరపై చూపించిన హావభావాలు, జగ్గయ్యను కృష్ణకుమారి గారులను నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సీన్ గుర్తుందా మీ అందరికీ? అక్కడ రామారావు గారు చేసిన నటన అద్భుతం. మరి అదే ప్రతినాయకుడు పశ్చాత్తాప పడడం ఆ సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు.

బ్రతుకు సమరంలో పండిపోవడం అంటే ఏంటి అని చెప్పి తెలియని వారందరికీ కూడా తన నటనతో కేవలం ఈ పాటలో కనిపించిన హావభావాలు కనుక మనం తెరపై చూస్తే అర్థమైపోతుంది. అవునా? దట్ ఈస్ ఎన్టీఆర్. ఇక తెలుగు వారింట శ్రీకృష్ణుడుగా అడుగుపెట్టి మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన కారణజన్ముడు అని అంటారు ఎన్టీ రామారావు గారిని అందరూ. మేకప్ వేసుకుని ఆ కిరీటం పెట్టుకుని నడుస్తుంటే దారంతా ఆ శ్రీకృష్ణుడే వచ్చాడు అని కొబ్బరికాయలు కొట్టి మరీ స్వాగతించారట మాయాబజార్ సినిమా షూటింగ్ సమయంలో. ఇళ్లలో అప్పట్లో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేసుకున్న తెరపై వేసుకున్న ఆహారాన్ని ఫోటోగా క్యాలెండర్స్ రూపంలో పెట్టుకుని వాటిని పూజించడం ఒక సంచలనం. కేవలం తెలుగువారికి మాత్రమే అంత ఇష్టుడిగా ఎలా మారారంటారు? ఇలాంటి సంచలనాలు ఎన్నో జరిగాయి రామారావు గారి కెరీర్లో.

తాకిన అది నాకు మన్ననయ్యా, చెల్వగు నీ పద పల్లవు మత్తను పులకాగ్ర కంట కవితానము. తాకిన నొచ్చు నొచ్చు నీ ననియగా అల్కమానవు గదా.

సంవత్సరాలు గడుస్తున్న కథా కథనం పకడ్బందీగా సిద్ధమైతేనే సినిమా ఒప్పుకుని మంచి సినిమాలను తెలుగువారికి అందిస్తారు అన్న పేరు రావడం అంజలిదేవి, సావిత్రి, కృష్ణకుమారి, రాజశ్రీ, జమున లాంటి ప్రముఖ కథానాయకులే కాదు, అప్పుడే వచ్చిన వాణిశ్రీ, జయప్రద, జయసుధలతోనూ నటించి ఎన్టీ రామారావు అంటే పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని అనిపించుకున్నారు. కాని కళాకారుడిలోని కళాతృష్ణ నిరంతరం కొత్తదనం కోరుకోవడమే కాదు, తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుని మరింతగా ప్రేక్షకుడికి వినోదం అందించాలన్న ఆశ కూడా ఉంటుంది కదా. అలా అనుకుంటూనే ఒక ప్రయోగం కూడా చేశారు. ఆ ప్రయోగం గురించి ఈ పాట తర్వాత చెప్తాను.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా ఒక ప్రయోగం చేశారు, దాని గురించి చెప్తాను అని. బడిపంతుల చిత్రం ఎంతో జనాదరణ పొందింది. అందులో బూచేడమ్మ పాట మనందరికీ ఇప్పటికీ కూడా ఇష్టంగా వినిపించే పాట వివిధ భారతిలో. అందులో రామారావు గారు ఎంతో హుందాగా శ్రీదేవి గారికి తాతగారిలా నటించారు. మరి ప్రయోగం ఏంటో అర్థమైపోయింది కదా. మనవరాలిగా నటించిన శ్రీదేవిని తర్వాతి రోజుల్లో కొన్నేళ్ల తర్వాత హీరోయిన్గా తన సరసన వేటగాడు సినిమాలో తీసుకోవడంతో అప్పట్లో అందరూ ముక్కును వేలేసుకున్నారు. అదేంటి అని అడిగితే నటించాలి కాని నటనకు వయసుందా అని ఎదురు ప్రశ్నించారట రామారావు గారు. అంతేనా, ఆ సినిమాలో అసలు ఏం చేశారు, ఈ మనోరోల్గా నటించిన శ్రీదేవితో హీరోయిన్గా తెరపై స్టెప్పులు వేశారా, పాటలు పాడారా, లేదా మామూలుగా సరదా సంభాషణలు చేశారా అన్న కుతూహలంతో అందర్నీ థియేటర్స్కి రప్పించుకుని సినిమా సక్సెస్కి కూడా కారణమయ్యారు రామారావు గారు.

ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రాముడు శ్రీకృష్ణుడే కాదు, పౌరాణికాల్లో ఉన్న ప్రతినాయక పాత్ర అంటే నెగటివ్ పాత్ర అయిన రావణాసురుడి పాత్ర ఎంత గొప్పగా చూపించారండి రామారావు గారు. అప్పట్లో దేవదేవ ధవళాచల అంటూ పాడుకుంటూ తెరపై కనిపించిన రావణాసురుణ్ణి, అదే అండి మన రామారావు గారిని. ఆహా, రావణాసురుడు ఇంత భక్తుడన్నమాట అని నమస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. థియేటర్స్ లో జరిగిన సంఘటనలను ఆధారంగానే మీ అందరికీ చెప్తున్నాను. మరి అది క్రేజ్ అంటారా, మాస్ ఇమేజ్ అంటారా, క్లాస్ టచ్ అంటారా, ఇవేవీ కావు. రామారావు గారి నటన అనే ప్రతిభా సౌరభం అని చెప్పి మాత్రమే మనం అనుకోవాలి, అవునా?

0: దానవీర సూరకర్ణ ఏ చిత్రం తీసుకున్నా వైవిధ్యభరితమే. కర్ణుడి పాత్ర మాత్రమే కాదు, దుర్యోధనుడిగా కూడా శ్రీకృష్ణుడిగా కూడా ఒకే చిత్రంలో త్రిపాత్రాభినయంలో కనిపించడమే కాదు, స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా ఈ సినిమాను ఎన్టీ రామారావు గారు తీశారు. మరి ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఒక విశేషం చెప్పనా? అప్పటికి మండు వేసవికాలం, నుదుటిపైన పెద్ద బొప్పిలాగా కట్టింది రామారావు గారికి. నటి ప్రభతో పాట షూటింగ్, అట్ట కిరీటాలు పెట్టుకునే అలవాటే లేదు కదా అన్నగారికి, బరువైన కిరీటం పెట్టుకున్నారు. బొప్పి నొక్కుకుపోయి రక్తం వచ్చేస్తోంది ఆ కిరీటం బరువుకి. ప్రభగారు పరిగెత్తారు, అయ్యో షూటింగ్ ఆపేద్దామండి అనంటే కన్నీర్లు చేశారట. ఇంతమంది మన కోసం మళ్లీ వస్తారా? తప్పు, అలా ఎప్పుడు చేయకూడదు అని రక్తాన్ని గట్టిగా తుడిచేసుకుని పాట రికార్డింగ్ పూర్తి చేసిన గొప్ప వ్యక్తి రామారావు గారు. మరి ఇంతకీ ఇంత చెప్పుకున్నాక ఆ పాట కాస్త వినకపోతే ఎలా? ఒక పాట బిట్ వినిపించేనా?
1: చిత్రం

మరి ఇక రామారావు గారికి వచ్చిన బిరుదులు సత్కారాల గురించి మనం టూకీగా చెప్పుకుంటే 300 పైగా సినిమాలు, నిర్మాతగా తోడు దొంగలు సీతారామ కళ్యాణానికి, అలాగే వరకట్నం చిత్రానికి దర్శకుడిగా 1970 3 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. మరి 1968 పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. ఇవన్నీ ఒకెత్తు, కానీ జనాల హృదయాలలో తన సుస్థిర స్థానం పెట్టుకున్నారు. ఎలా అంటే, ఒక వ్యక్తి శత వసంతాలు పూర్తి చేసుకున్న మన హృదయాలలో ఎంతగా వారి స్థానం ఉంది అనంటే అది అరుదైన గౌరవమనే ఇప్పటికీ మనం అనుకోవాలి. ఈ రికార్డ్స్ అన్నీ ఒక ఎత్తు. ఒక వ్యక్తి నిర్మాతగా, దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేయడమే కాదు, ఎన్నో సినిమాలలో ద్విపాత్రాభినయంతో, అలాగే తన అభిమానులందరి కోసము ఎప్పుడు నిరంతరం శ్రమించే రామారావు గారిని మనం ఎప్పుడైనా మర్చిపోగలమా చెప్పండి? ఎప్పుడైనా సరే మనం అనుకునే మాట ఒక్కటే, మీరు లేకుండా నిమిషమైనా గడుస్తుందా అని చెప్పి అందరం ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాం, అవునా?

తెలుగువారి ఆప్తుడు, మనకు అన్నగారు, ప్రపంచానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. తెలుగు భాషను, తెలుగువారిని ప్రపంచానికి గౌరవంగా, గర్వంగా పునఃపరిచయం చేసిన ఎన్టీ రామారావు గారిని మన మనసులే కోవెలగా, పదిలంగా పదిలిపరుచుకున్నాము. వారి జయంతిని పురస్కరించుకుని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నాము. వారి జ్ఞాపకాలతో వినమ్రంగా నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: जबकि मुंगेर, भागलपुर, पूर्वी चंपारण और पश्चिमी चंपारण में एक एक मौत हुई। मुख्यमंत्री सम्राट चौधरी ने जानमाल के नुकसान पर दुख व्यक्त किया है। उन्होंने प्रत्येक मृतक के परिजनों को 4-4 लाख रुपए की अनुग्रह राशि तुरंत देने की घोषणा की है। आज ईद उल अजहा का पर्व देश भर में मनाया जा रहा है। इसे बकरीद भी कहा जाता है। उत्तर प्रदेश में प्रशासन ने बकरीद को सुचारू रूप से मनाने के लिए व्यापक व्यवस्था की है। मध्य प्रदेश की राजधानी भोपाल में भी ताजुल मस्जिद में नमाजियों ने देश में शांति, समरसता और न्याय की प्रार्थना की। मध्य प्रदेश वक्फ बोर्ड ने इस अवसर पर महत्वपूर्ण दिशा निर्देश जारी किए हैं। बोर्ड ने लोगों से सार्वजनिक स्थानों या सड़कों पर नमाज न अदा करने की अपील की है। बोर्ड ने निर्धारित स्थानों पर ही लोगों को पशु की कुर्बानी देने के निर्देश के साथ ही सोशल मीडिया पर कुर्बानी की फोटो या वीडियो साझा न करने को कहा है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने ईद उल अजहा पर देशवासियों को बधाई दी है। मध्य और उत्तर पश्चिमी भारत में अगले 2 दिन तक भीषण लू की स्थिति बनी रहने की आशंका है। मौसम विभाग ने पूर्वी मध्य प्रदेश और विदर्भ में आज लू का रेड अलर्ट जारी किया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 6 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమాతో. ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా. సరే, కళ్ళు మూసి తెరిచేలోపు చిరుత కన్నా వేగంగా పరిగెడితే ఏం జరుగుతుంది?
4: ఆన్ ద సెకండ్ ఫిల్లీ ఈస్ డ్యూరింగ్ అలంకారన్ పరేడ్ హెల్డ్ ఇన్ గ్యాంగ్టాక్.
5: पुलिस व्यवस्था को अधिक सिटीजन फ्रेंडली बनाया जाना चाहिए ताकि सामान्य लोग बिना भय के अपनी समस्या दर्ज करा सके. महिलाओं, बच्चों और कमजोर वर्गों के प्रति संवेदनशील व्यवहार को भी प्राथमिकता देनी चाहिए. साइबर क्राइम, ऑनलाइन फ्रॉड, हैकिंग और डीप फेक जैसी नई चुनौतियां सामने आ रही. इन नई चुनौतियों से निपटने के लिए पुलिस को लेटेस्ट टेक्नोलॉजी, साइबर सिक्योरिटी और डिजिटल इन्वेस्टिगेशन में
4: होगा. Meanwhile, Sikkim has been officially declared a fully literate state under the Ullas Understanding of Lifelong Learning for All in Society initiative. India and China reviewed the situation in border areas and expressed satisfaction with progress made in maintaining peace and tranquility. The two countries reviewed the situation during the 35th meeting of the Working Mechanism for Consultation and Coordination on India-China Border Affairs, which was held in Beijing yesterday. The Ministry of External Affairs said the discussions were constructive and forward-looking. The two sides discussed issues pertaining to delimitation, border management, mechanism building and cross-border cooperation. The ministry said the Indian side stressed on early meeting of the next expert-level mechanism on transborder rivers. Karnataka Chief Minister Siddaramaiah today held a breakfast meeting with cabinet colleagues at his residence in Bengaluru amid reports of a possible leadership change in the state. Deputy Chief Minister D.K. Shivakumar, who is reportedly being considered for the top post, was also present at the meeting. Cabinet ministers who attended the meeting said they would abide by any decision taken by the Congress High Command regarding a change in leadership in the state. In Bihar, 8 people were killed across the state following a wave of severe thunderstorms, lightning strikes and hailstorms. Chief Minister Samrat Chaudhary expressed grief at the loss of lives and announced ex gratia compensation of 4 lakh rupees each to the next of kin of the deceased. Today is the birth anniversary of great nationalist and freedom fighter Vinayak Damodar Savarkar, popularly called Veer Savarkar. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah remembered the great leader on the occasion. Prime Minister Modi in his message said the courage and patriotism of Veer Savarkar will always inspire people. The Home Minister said a fearless warrior of the freedom struggle, Veer

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చేతిని స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ ఊరించేశాను కదా, మీకా సింగ్ గారి గురించి అయితే చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తానో చెప్పేస్తాను అని చెప్పి అలా వదిలేశాను. ఫెడరేషన్ కప్ 2026లో మన భారతీయుడే టీకే విశాల్ 400 మీటర్ల పరుగు కోసం సిద్ధమయ్యాడు. మనసులో ఆలోచనల ముసుర్లు, గెలుపు కాదు ముఖ్యం, గురువుగా మానసిక గౌరవుగా అనుకునే మిల్కా సింగ్ గారు నిలబెట్టిన ఆ రికార్డే పదే పదే గుర్తుకొస్తోంది. 45.73 సెకండ్లు, 45.73 సెకండ్స్, ఈ సంఖ్య తప్ప మరింకా ఏది కనిపించటం లేదు, వినిపించటం లేదు. పక్కన జరిగే హోరైతే తెలియని కూడా తెలియటం లేదు. మరి ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, మరి ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ యాప్నియా లేదా గురుక వ్యాధి, ఈ సమస్య అంటే ఏంటి, దీని వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు ఈ రోజు మధ్యాహ్నం 2:15. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, విశాల్ టీకే విశాల్ ఫెడరేషన్ కప్ 2026 లో పరిగెత్తాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఏళ్ల తరబడి దీక్షగా వేసిన అడుగులు కాదు, పెట్టిన పరుగులు పదే పదే మిల్కా సింగ్ గారు నెలకొల్పిన రికార్డ్ వెన్ను తట్టి ముందుకి నడిపించాయి విశాల్ ని. అదే ధైర్యంతో కాన్ఫిడెన్స్ తో ఫెడరేషన్ కప్ 2026లో పరిగెత్తాడు. కాలి కొద్ది కాదు, శక్తి కొద్ది పరిగెత్తాడు. ఇది కూడా కాదు, రికార్డు బద్దలు కొట్టాలన్న టార్గెట్ తో ఎంత బాగా పరిగెత్తాడు అనుకునే లోపే లక్ష్యాన్ని ఛేదించాడు. కానీ టైమర్లో మాత్రం ఇంకా తెలియలేదు. ఉత్కంఠతో నరాలు తెగిపోతాయేమో అనిపిస్తున్నప్పుడు వినిపించింది 44.98 సెకండ్లలో ఆ రికార్డ్ తిరగ రాశాడు అన్న కమ్మటి వార్త. మిల్కా సింగ్ గారు చేసింది 45.73 సెకండ్స్, 45.73. మరి టీకే విశాల్ చేసింది 44.98 సెకండ్లు, 44.98 సెకండ్స్. ఇది కదా రికార్డ్ అంటే, ఇది కదా గెలుపంటే.

విశాల్ తెన్నరసు కయల్ విజి తమిళనాడులో 2003లో పుట్టిన ఈ కుర్రాడికి పుట్టినప్పటి నుంచి పరుగంటి పిచ్చి 100 మీటర్లు 200 మీటర్లు లాంటి వాటిలో ఆడి పరిగెత్తి రాటుతేలి 400 మీటర్లకు ప్రయత్నాలు, పాల్గొన్న అన్ని పోటీల్లో గెలవాలన్న ఆకాంక్ష, కోచ్ సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించి తనను తాను ఫెడరేషన్ కప్ 2026 కోసం సిద్ధం చేసుకున్నాడు. గెలిచాక నవ్విన ఆ చిరునవ్వు, రికార్డ్ అందించిన సంతోషం ఎంత బావుందో అని చెప్పి అన్నాడు. గెలవాలన్న తపన విజయం వైపు మాత్రమే చూపు, డిసిప్లిన్డ్ గా గేమ్ ప్లేతో టీకే విశాల్ ఆనాటి మిల్కాసింగ్ రికార్డ్ బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. స్ఫూర్తివంతమైన అతని అథ్లెటిక్ జర్నీకి అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది మురుము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
1: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లోక్ బినా హోయ్ కె అప్ని సమస్యా దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కె ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయి చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయి చునౌతియో సె నిపటనే కె లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
0: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్ మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ద పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में FCI का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్, ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ అన్యాయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 30వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2-3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. మరికొన్ని క్షణాలు ఈట్ ఫిట్ కార్యక్రమం.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: Hello, good afternoon, శుభం మధ్యాహ్నం. ఈట్ ఫిట్ కి స్వాగతం, సుస్వాగతం. ఏంటి అంతగా నవ్వేస్తున్నారు అంటేనా, మరి ఏం తింటే ఫిట్ గా ఉంటామని నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. ఏం తినాలి, ఏం తింటే ఫిట్నెస్ గా, అంటే ఫిట్నెస్ టిప్స్ కూడా నేను చెప్పగలుగుతాను అని చెప్పి నవ్వేసుకుంటున్నాను. మరి ఏం తాగితే క్యాలరీస్ లెక్క కట్టడము మనకి సాధ్యమవుతుంది, అంటే అవి భారం అవ్వవు, ఇది కూడా ఒక పెద్ద మిస్టరీయే కదా. మనందరికీ ఈ మిస్టరీని ఛేదించాలని నిరంతరము అనుకుంటూ ఉంటాము. మరి ఆహార నియమాలతో మనం పాటించే కొన్ని ఆహార నియమాలతో ఛేదించేద్దామా?

కదా, ఊసుపోదు ఊరుకోదు తినేయాలనిపిస్తూ ఉంటుంది. మనం నిజంగానే భోజనానికి, ఆహార పదార్థాలకి, అంటే మనకిష్టమైన ఫుడ్ కి ఇలా ఖైదైపోయామంటారా? మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కార్యక్రమం, ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఫిట్నెస్ టిప్స్ ఎలా తెలుసుకుంటాం ఇలాంటి పాటలు వినేస్తూ, ఇలాంటి మన లైఫ్ స్టైల్ కనిపిస్తూ మనం గడిపేస్తూ ఉంటే, బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బ్రతకడం లాంటి సూత్రము మనము ఖచ్చితంగా పాటించాల్సిందే. తినడానికే బ్రతకాలి, అసలు తినేయడమే మన పని అని చెప్పి పట్టుకుంటే ఎలా చెప్పండి? ఫుడ్, ఆహారం ఇష్టం లేని ఎవరికి? కానీ మితమే హితమన్న సూత్రం మాత్రమే మనకు గుర్తుండాలి. జపాన్ వాసులు పాటించే చిట్కా ఏంటో తెలుసా? కడుపు నిండా వారు ఎప్పుడు భోజనం చేయట. 70% అంటే 70% మన కడుపు నిండుగానే వాళ్ళు తినడం ఆపేస్తారట. అదేంటి, అర్ధాకలితో లేచినట్టేకా అని చెప్పి మనందరం అనుకుంటాం కదా, అంతేగా అనాలట. కడుపు నిండా తినేస్తే పని చేయగలగడం అంత తేలిక కాదు, నిద్ర కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది. మరి ఆహారం అనేది మనకి శక్తినిచ్చి చురుకుగా ఉంచాలి, కానీ నిద్రపు చేయకూడదు కదా మధ్యాహ్నం పూట కూడా. సో ఇలా మనం ఏం చేయాలి అంటే, కడుపు నిండా తినకూడదు, కాస్త వెళితే ఉంచుకుని, అంటే కాస్త చోటు ఉంచుకొని తినాలట.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈ ట్వీట్ కార్యక్రమంలో మరి మనకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ మనందరం షేర్ చేసేసుకుంటున్నాం కదా. జీర్ణక్రియ, మెటబాలిజం ప్రతి మనిషికి ప్రతి వయసుకి కూడా తేడా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. యువతలో అయితే ఎక్కువగా, మళ్ళీ వయసులో చాలా తక్కువగా కూడా ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, మన వయసుకి బరువుకి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎక్కువ సార్లుగా తక్కువ క్వాంటిటీలో కూడా తినొచ్చు. మరి ఇక మెటబాలిజం రేట్ తక్కువగా ఉంటున్న అంటే కొంచెం ఏజ్ రాగానే తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మనం ఎప్పుడూ ఓటు వేయాలి.

జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చెప్పేస్తుంటేనే నాకే నోరు ఊరిపోతుంది. ఇంకా మీ అందరూ అక్కడ రేడియో వింటూ ఆలోచిస్తుంటారు కదా, జంక్ ఫుడ్ తినమని ట్వీట్లో చెప్తున్నారు. అయితే ఈరోజు చాట్ తిందామా ఏం తిందామో ఆల్రెడీ లెక్కలు వేసేసుకుంటున్నారు కదా. వారంలో కనీసం ఒక్కసారైనా తినేస్తాం, తినేసి ఏం చేస్తాం, హాయిగా నిద్రపోతాం. తినాలన్న కోరికను చంపుకోకుండా మనం ఆ కోరికను ఎందుకు చంపుకోవాలి? దాని బదులు మనం చంపాల్సింది ఇంకోటి ఉంది, ఏంటో తెలుసా? క్యాలరీస్, పోగైపోయిన క్యాలరీస్ ని చంపేద్దాం. అదేనండి, వాటిని కరిగించాలి. బయట ఆహారం ఎప్పుడైనా ఒకసారి తినచ్చు, తిన్నప్పుడు మితంగా తిని, తిన్నాక ఖచ్చితంగా తేలికపాటి నడక కానీ లైట్ గా ఏదైనా వ్యాయామం కానీ చేస్తే ఫిట్నెస్ కి దగ్గరవుతాం. మరి ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మేము ప్రతిరోజు కొన్ని మీకు సూచనలు, మాకు తెలిసిన టిప్స్ అందిస్తున్నాం. కానీ ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలుంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ సలహాలు పాటిస్తూ వీటన్నిటినీ కూడా ఎంజాయ్ చేయండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

భోజనంలో ఏం చేర్చుకుంటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది? ఇది ఎప్పుడు ఒక అర్థం కానే తికమక పెట్టే ప్రశ్నే, అవునా? మరి ఆకుకూరలు, గుడ్లు, చేపలు, పండ్లు, పీచు పదార్థాలున్న కూరగాయలు, అంటే ఫైబర్ రిచ్ గా ఉన్న వెజిటబుల్స్, ఇవి మన భోజనంలో చేర్చుకోవాలి. శాకాహారులైతే పనీర్, టోఫులను కూడా తినొచ్చు. పనీర్ కనుక మీకు వెయిట్ గెయిన్ అని చెప్పి అనిపిస్తే దాని ప్లేస్ లో టోఫుని వాడండి. డ్రై ఫ్రూట్స్ తింటే శక్తితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, అవునా? సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినండి. మామిడి పళ్ళు కానీ, లేదా మనము అనుకుంటామంటే సపోటా, ఇవన్నీ చాలా బరువు మనం పెరుగుతామని, కానీ మితంగా తినండి. కానీ ప్రతి సీజనల్ ఫ్రూట్ తినండి, ఎందుకంటే ఆ సీజన్లో అది కనుక తింటే మనకు అవి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్స్, పోషకాహారాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మితంగా తినచ్చు. సీతాఫలం కూడా చాలా మంది అనుకుంటారు, ఒక సీతాఫలం తింటే నిద్ర రావడమే కాదు బోల్డ్ అంత బరువు కూడా పెరిగిపోతాను. ఒక పెద్ద సీతాఫలం తినకండి, చిన్నది తినండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిలో మన అందరం ఫిట్నెస్ సొంతం చేసుకోవచ్చు. మరొక మాట, భోజనాన్ని త్వర త్వరగా తినేయకండి, మెల్లిగా నమిలి మాత్రం తినండి. అప్పుడు ఫిట్నెస్ మీ సొంతమవుతుంది. ఇవి మాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్. మీ ఆరోగ్యానికి, మీ శరీరానికి అనుగుణంగా ఏది బాగుంటుందో ఆలోచించుకొని నిపుణుల సలహాలు కూడా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. వివిధ భారతి వింటూ ఉండండి.

శ్రోతలందరికీ గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు కదా. మరి ఈ రోజు గురువారం. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ అప్నియా లేదా గురుక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు ఈ రోజు మధ్యాహ్నం 2:15. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రాం. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం వింటారు. డాక్టర్ వి కేశవన్ గారు పల్మనాలజిస్ట్, మనకు గురుక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి తెలియజేస్తారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎఫ్సిడిఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబు ఈరోజు పరిశీలించారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. దేశంలోని అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మ్యూనిచ్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఇషాసింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్కు చెందిన ఇషాసింగ్ సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షల మందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి ఇషాసింగ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోటశేఖర్ ఆకాశవాణితో చెప్పారు.
1: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 22 విడుదలుగా 44,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను ఈ నెల 29వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో వరి పంటను బీజేపీ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. దీనిలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మొదటి విడతగా 300 కోట్ల రూపాయలు విలువైన పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
2: భద్రాచలం సీతారాముల వారి టెంపుల్ ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి ఇక్కడ 500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం

0: జరిగింది. మొదటి విడతలో 300 కోట్లతోటి తొందరలోనే టెండర్లు కంప్లీట్ చేసుకుని పనులను ప్రారంభించడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజు నరసింహ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోడగుట్ట ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్లేకార్డులు ప్రదర్శించారు. బక్రీద్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా నిర్మల్, భైంసా పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని మసీదులు, ఈద్గాల అభివృద్దికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూరులోని మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
2: ये सोमन पल्ली में 200 करोड़ से माइनॉरिटी एससी बीसी 2000 बच्चों के वास्ते एक टॉप क्लास पब्लिक स्कूल के जैसा हॉस्टल के साथ इंटीग्रेटेड यंग इंडिया स्कूल भी वहाँ लगा रहे. अपने बच्चे पूरे होने के बाद नेक्स्ट ईयर से वहाँ एडमिशन लेंगे, बाहर जाने की जरूरत नहीं.
1: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు. అమృత్ భారత్ పథకం కింద 100 కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. దీనిపై మధిరకు చెందిన బాబ్లా తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం వారు దేశంలోని 1000 రైల్వే స్టేషన్లను అమృత పథకంలో భాగంగా ఆధునీకరించడానికి పూనుకున్నారు. తెలంగాణలో 6 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని మధిరను ఎంపిక చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
1: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని నేరుగా పార్బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. హమాలీ సమస్యను పరిష్కరించి వరి కొనుగోలు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
4: ఖచ్చితంగా వచ్చే 10-15 రోజుల్లో మన జిల్లాకి ఎంతైతే ధాన్యం రావాల్సి ఉందో 2.5 లక్షల మెట్రిక్ టన్లు అంచనాలు, అవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ పూర్తి చేస్తామని రైతులందరికీ హామీస్తున్నాము. మొన్న రాత్రి కూడా వర్షం బాగా పడడం వల్ల దాదాపు మనకి 600 మెట్రిక్ టన్లు బ్యాగులు తడిసిపోయిన ధాన్యం ఉన్నా సరే అవన్నీ సేకరించడం జరిగింది.
1: వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం

0: వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక మీరు కొత్తగా రేడియో సెట్స్ ఆన్ చేసుకుంటే వివిధ భారతి కుటుంబానికి స్వాగతము, మీ అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. మేము షో టైం అనేది ఒక క్విజ్ ప్రోగ్రామ్. మీరందులో పాల్గొనాలంటే మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం? మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో టైం కి శురువాత్ చెప్పేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. జాతీయ పురస్కారం నేషనల్ అవార్డ్ అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు? యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నేషనల్ అవార్డ్. ఇది సినిమాకి ఇస్తారు కదా నేషనల్ అవార్డ్. జాతీయ పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి.

కాలేజీ స్టైల్ అంటూ ప్రేమదేశం సినిమాలో పాటైతే వినేశమో, మరి అంతకంటే స్టైల్ గా సూపర్ ఫాస్ట్ గా మన శ్రోతలందరూ జవాబులు పంపించేశారు. ఇందాక షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, జాతీయ పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు అని. అంటే జవాబేంటో తెలుసా? 4 సంవత్సరాల త్రిషా వివేక్ తోషర్. మరాఠీ చిత్రం నాల్ 2లో చిమ్మి పాత్రకు ఈ అమ్మాయికి, ఈ చిన్నారికి నేషనల్ అవార్డు ఇచ్చారనమాట. అద్భుతం కదా, అసలు 4 సంవత్సరాలకి సరిగ్గా మాటలు కూడా రావు, అలాంటిది ఈ అమ్మాయి నేషనల్ అవార్డు అందుకుంది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, వరంగల్ నుంచి బిక్షపతి నిర్మల, మియాపూర్ నుంచి భాను, మల్కాజ్గి నుంచి రవికుమార్ రమాదేవి, ఉమ్మడి నుంచి దివాకర్, కౌకు నుంచి సూర్యశ్రీ మహాలక్ష్మి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే ఖమ్మం నుంచి నీలోఫర్, అండ్ బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, అళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, సైనిక్పురి నుంచి రమణి సుబ్బారావు, అమనగుత్తి నుంచి లక్ష్మీనారాయణ, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

శ్రోతులకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు స్లీప్ అప్నియా అంటే గురక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైం వింటున్నారు ఆకాశవాణిలో. మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:31. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఏంటి అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే రేడియో సెట్స్ కొత్తగా ఆన్ చేసుకుంటే ఫోన్ నంబర్ మరొకసారి 0402320852 0402320852, ఇది మా వాట్సాప్ నంబర్. షో టైం లో మీరు పాల్గొనాలంటే ఈ నంబర్ కి జవాబులు పంపించేయడమే. సో సెకండ్ క్వశ్చన్, అతడు సినిమాలో మహేష్ బాబు ఏ ఊరికి పార్థు కుటుంబాన్ని కలవడానికి వెళ్తాడు? జవాబు తెలిస్తే 0402320852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి అందరూ మా డెస్టినీ ఏంటి అని అంటే, ఏం లేదు, మేము ఆన్సర్స్ పంపిస్తే తప్పకుండా చదువుతారు అన్న భరోసా. తప్పకుండా తప్పకుండా చదివేస్తాము. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని నేను అడిగే లోపల ఇందాక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పేయాలి కదా. అతడు సినిమాలో మహేష్ బాబు ఏ ఊరికి పార్థో కుటుంబాన్ని కలవడానికి వెళ్తాడు? బాసర్లపూడి ఈ గ్రామానికి మహేష్ బాబు వెళ్తాడనమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? పీర్జాది కూడా నుంచి శ్రీనివాస్, గజ్వేల్ నుంచి అనిత, రాజంపేట నుంచి శ్రీనివాస్, అలాగే పెద్దపురం నుంచి కమల, సతీష్, బాలాపూర్ నుంచి రేష్మ, పవన్, జంకంపేట నుంచి నారాయణ, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఆర్మూరు నుంచి రాధ, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనంద్ రావు, రూప, కిస్మత్పూర్ నుంచి శిరీష, సుమన్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోన్ కార్యక్రమం పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ అప్నియా లేదా గురక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారు వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

వాట్సాప్ నంబర్ మేము అడిగిన ప్రశ్నలకు ఇక్కడ జవాబులు పంపించేయడమే మరి నెక్స్ట్ క్వశ్చన్. స్వర్ణ కమలం సినిమా అందరం చూసేసాం, చాలా సార్లు చూసాం కదా. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఈ సినిమాలో హీరోయిన్ అక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? స్వర్ణకమలం సినిమాలో హీరోయిన్ అక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఇదే ప్రశ్న శ్రోతలు కూడా పంపించేస్తున్నారు, మా జవాబులు కనిపించట్లేదా అని. మరి వీలునని ప్రశ్నలకి అంటే ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చదివేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. షో టైంలో ఇందాక నేను అడిగాను, స్వర్ణ కమలం చిత్రంలో హీరోయిన్ అక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఎవరో తెలుసా? ఎస్పీ శైలజ గారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? మౌలాల నుంచి రేణుక, నిమ్మాల నుంచి పున్న వెంకటేశ్, మేడిపల్లి నుంచి శ్రీతేజ, ఖమ్మం నుంచి మనోహర్, బాలాపూర్ నుంచి ఆర్యాంశ్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, కొడుమూరు నుంచి జయరాం రాధ, తుకారాం గేట్ నుంచి గోపీనాథ్, కుబేర్ నుంచి రంజిత్ అండ్ ఇంకా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే న్యావన్నగర్ నుంచి శ్రీరామ్ నరేందర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలంటుంది ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ పరిచయ కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్లీప్ యాప్నియా లేదా గురుక వ్యాధి అంటే ఏమిటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ అప్నియా లేదా గురక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

0: 7567567567.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మీకందరికి కూడా స్వాగతం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం ఒక సమస్య గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అంటే ప్రతిసారి ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడుతుంటాం, ఒక్కొక్క విషయం గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాం. అయితే ఇది సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఇది ఒక వ్యాధిగా గుర్తించడం జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. ఏమిటది అంటే స్లీప్ యాప్నియా. దీనినే గురక వ్యాధి అంటారు తెలుగులో. అంటే గురక వ్యాధి అనగానే మనం సాధారణ గురకను గుర్తు చేసుకుంటాం, కానీ స్లీప్ యాప్నియా అనేది ఒక విధమైనటువంటి గురక వ్యాధిగా గుర్తించబడుతుంది డాక్టర్స్ చేత. మరి దీని గురించినటువంటి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. అసలు స్లీప్ యాప్నియా అంటే ఏంటి, దీనికి కారణాలు ఏమిటి, అంతేకాకుండా దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని నిర్ధారణ, చికిత్స, ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో అవకాశం ఉంది. కాబట్టి మనతో పాటు ఈ విషయాలు మాట్లాడి మనకు తెలియజేయటానికి గాను మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ కేశవ్ గారు. వీరు మరి ప్రముఖ పల్మనాలజిస్ట్గా ఉన్నారు, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వైద్య నిపుణులుగా ఉన్నారు. వారితోటి మనం మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ కేశవ్ గారు నమస్కారం.
3: నమస్తే మేడం.
2: సార్, ఇప్పుడు స్లీప్ యాప్నియా అనేటువంటిది ఈ మధ్య కాలంలో అంటే ఎడ్యుకేటెడ్ విద్యావంతుల్లో కొంచెం ఒక ఎక్కువగా వింటున్నటువంటి మాట. సాధారణంగా మనం వాడుక భాషలో చెప్పుకుంటే గురక వ్యాధి అంటాం. అంటే గురక వ్యాధి అనగానే చాలా మందిలో ఒక రకమైన ఆలోచన ఏంటంటే చాలా మందికి గురక వస్తుంది, చాలా మందికి ఈ గురక అనేటువంటిది ఉంటుంది కదా, ఈ గురక అనేది కూడా ఒక వ్యాధేనా అనేటువంటి అనుమానం రావచ్చు. అయితే స్లీప్ యాప్నియా అంటే ఏమిటి, లేదా దానికి గురక వ్యాధికి ఉన్న సంబంధం ఏంటి సార్?
3: మేడం, మీరు అడిగింది క్వశ్చన్, యాక్చువల్లీ స్నోరింగ్ అయితే ఇట్ ఇస్ క్వైట్ కామన్ అండి. బట్ ఈ గురక ఉన్న ఇండివిజువల్స్లో పొద్దున లేసేటప్పుడు ఏమైనా సిమ్టమ్స్, ఇంక్రీస్డ్ స్లీప్, నిద్ర ఎక్కువ రావడము, లేకపోతే డే టైంలో కాన్సన్ట్రేషన్ తక్కువ అవడము, లేకపోతే హెడ్ ఏక్, అట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అది స్లీప్ యాప్నియా లక్షణాలు అనుకుంటామండి. ఎందుకంటే అన్ని ఇండివిజువల్స్ ఎవరిలో ఇట్లా స్నోరింగ్ ఉంటే వాళ్ళు స్లీప్ యాప్నియా లేదు.
2: అంటే సాధారణ గురక అనే దానికి ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు
3: మేడం.
2: అంటే మనం అనుకునే ఈ గురక వ్యాధి ఏదైతే స్లీప్ యాప్నియా అంటున్నామో దానికి ఉదయాన్నే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
3: మెయిన్లీ పొద్దున లేసేటప్పుడు నార్మల్గా అయితే నిద్ర కంప్లీట్ నార్మల్గా ఉంటే వ్యక్తి లేసేటప్పుడు ఫ్రెష్గానే ఉంటారండి. బట్ ఇట్లా స్లీప్ యాప్నియా పేషెంట్స్లో పొద్దున లేసేటప్పుడు కూడా చాలా టైర్డ్గా ఉంటారు. దాని తర్వాత కొన్ని పేషెంట్స్కి పొద్దున లేసేటప్పుడు హెడేక్, అన్ఈజినెస్ లాగా అనిపిస్తుంది. దాని తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే ఆల్సో అది నిద్ర మధ్య మధ్యలో వస్తుంది. సో అందుకనే అది సిమ్టమ్స్ ఫుల్ డే అట్లా ఉంటుంది, ఎందుకంటే నైట్లో నిద్ర కంప్లీట్గా లేదు డిస్టర్బెన్స్ వల్ల.
2: కాబట్టి నెక్స్ట్ డే పగలంతా కూడా ఒక నిద్రమత్తుగా ఉంటుంది అంటారా?
3: నిద్రమత్తుగా ఉంటారు. అండ్ కొన్ని నా దగ్గర వచ్చే పేషెంట్స్ వాళ్ళు ఏమంటారు, కొన్ని సంవత్సరాల ముందు పూర్తిగా కంఫర్టబుల్గా ఉన్నారు, బట్ ఇప్పుడు రీసెంట్గా మేము ఏం నోటీస్ చేసామో పొద్దున్న లేసేటప్పుడు టైర్డ్గా ఉంటాం, దాని తర్వాత డే టైంలో కూడా కొంచెం ఇట్లా డ్రౌజీ లాగా అనిపిస్తుంది, మధ్యాహ్నం లంచ్ తర్వాత కంపల్సరీ కాసేపు రెస్ట్ తీసుకోవాలి లేకపోతే ఏమీ పని జరగదు అట్లా అంటున్నారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లా పొజిషన్లో మనం ఏమైనా డ్రైవింగ్ టూ వీలర్ లేకపోతే కార్ ఏమైనా డ్రైవ్ చేస్తే అప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే లేకపోతే సడన్గా నిద్ర వస్తుందంటే మళ్ళీ యాక్సిడెంట్స్ కూడా రిస్క్ ఉంటుంది.
2: నిద్రమత్తు పూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరి అసలు ఈ గురక వ్యాధి లేదా స్లీప్ యాప్నియా అంటే ఏమిటి?
3: మేడం, మా గొంతులో యాక్చువల్లీ ఫుడ్ పైపు అండ్ ఇది విండ్ పైపు ఫ్రంట్ టు బ్యాక్లో ఉంటుందండి. సో మామూలుగా ఇప్పుడు మనం నిద్రపోయే టైంలో బాడీలో అన్ని మజిల్స్ రిలాక్స్గా అవుతాయి, అది మన బాడీ నేచర్ అండి, అది రిలాక్సేషన్. సో అన్ని ఇండివిజువల్స్లో కూడా అన్ని మజిల్స్ స్లీపింగ్ టైంలో రిలాక్స్ అవుతాయి. బట్ కొన్ని జనాల్లో ఏమవుతుంది, ఇది మజిల్స్ ఎస్పెషలీ గొంతులో ఉన్న మజిల్స్ అది కొంచెం ఎక్కువ రిలాక్స్ అవుతుంది, దానివల్ల ఇప్పుడు ఇది విండ్ పైప్లో కూడా అది విండ్ పైప్ చుట్టూ మజిల్స్ ఉన్నాయి. సో ఆ మజిల్స్ రిలాక్స్ అవుతే అది టెంపరీ అది విండ్ పైప్ కూడా మెల్లగా బ్లాక్ అవుతుంది. సో అట్లా పైప్ బ్లాక్ అయ్యేటప్పుడు గాలి బయట నుంచి ఫ్రీగా లోపల వెళ్ళొద్దు, లోపల నుంచి గాలి బయట వెళ్ళదు. సో అట్లా నారోయింగ్ అయ్యేటప్పుడు అత స్నోరింగ్ వస్తుంది, సౌండ్ వస్తుందండి, దానికి గురక అంటాము. సో అది ఓన్లీ నిద్రపోయే టైంలో మాత్రం అది మనం నోటీస్ తీస్తాము, ఎందుకంటే పేషెంట్ అవే కంఫర్టబుల్గా ఉంటే మజిల్స్ కూడా నార్మల్గానే ఉంటాయి. సో అట్లా స్నోరింగ్ ప్రాబ్లము ఓన్లీ నిద్రపోయే టైంలో నోటీస్ చేసామని, లేకపోతే రాదు.
2: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ గారు, అంటే సాధారణంగా మనం నిద్రలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మజిల్ రిలాక్స్ అవుతుంది, మరి గొంతులో ఉన్నటువంటి ఎక్కువగా రిలాక్స్ అవడం అనేది ఏంటి? అది ఇలా స్నోరింగ్కి అంటే గురకకు కారణం అవడం ఏంటంటారు?
3: నార్మలీ ఇట్లా ప్రాబ్లం మనము ఓవర్ వెయిట్ ఒబీస్ జనాల్లో మనం నోటీస్ చేస్తామండి. సో ఇప్పుడు 100 పేషెంట్ స్లీప్ యాప్నియా తోటి మనం చూస్తే 80-85% పేషెంట్స్ కొంచెం ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉంటారు, బట్ 10-15% లీన్గానే కూడా ఉండొచ్చు, బట్ అది కొంచెం రేర్ అండి. సో ఆ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఇట్లా మజిల్స్ పైన ఎఫెక్ట్ వస్తుంది, అండ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మనము కామన్గా ఇట్లా స్లీప్ స్నోరింగ్ స్లీప్ యాప్నియా ప్రాబ్లం రెండు చూస్తామండి.
2: అంటే ఇప్పుడు మనకు గాలిగొట్టం అన్నారు, తర్వాత అలాగే అన్నవాహిక, రెండు కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి వెళ్ళేటప్పుడు. ఈ గాలిగొట్టం ఊపిరితిత్తులకు దారితీస్తుంది కదా సార్, మరి ఇలా అంటే ఈ గాలిగొట్టంలో ఇలాంటి సమస్య రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ అంటే ఎలాంటి ఇబ్బంది ఆ వ్యక్తికి కలుగుతుంది అంటారు?
3: మామూలుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా స్లీప్ యాప్నియా తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్లో లేకపోతే పగల్లో ఎప్పుడు నిద్రపోతారో అది ఫ్రెష్గా ఉండదండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటాయి, అది మనం డిస్కస్ చేస్తాము. మెయిన్ సిమ్టమ్స్ పేషెంట్స్ ఏం చెప్తారు, పొద్దున లేచేటప్పుడు ఫ్రెష్గా ఉండదు, లౌడ్ స్నోరింగ్ అంటారు, అది పేషెంట్స్ చెప్పరు ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా టిపికల్గా ఏం చెప్తారు, ఇట్లా లౌడ్ స్నోరింగ్ ఉంటుంది, గొరక లౌడ్గా ఉంటుంది, మధ్య మధ్యలో ఒక 2-3 సెకండ్స్ అది కంప్లీట్గా ఊపిరి లోపల పోవడమే ఆగిపోతుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం స్నోరింగ్ ఇప్పుడు మన మజిల్స్ రిలాక్స్ అవుతుంది, సో దానివల్ల గాలి ఫ్రీగా లోపల వెళ్ళదు, దానివల్ల బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుందండి. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ లంగ్స్ రెండు చాలా క్లోజ్లీ కనెక్టెడ్, సో బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతే హార్ట్ ది రెస్పాన్స్ మెకానిజం ఏంటి, బీపీ పల్స్ రేట్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయితే వాట్ హ్యాపెన్స్, మన బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంది. సో సబ్ కాన్షియస్ లెవెల్లో పేషెంట్ అయితే నిద్రపోయే ఉంటారు, బట్ సబ్ కాన్షియస్ లెవెల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, సో దాట్ కాజెస్ ద డిస్టర్బెన్స్ అండి. సో మళ్ళీ బ్రెయిన్ రిలాక్స్ యాక్టివేట్ అయితే అది మజిల్స్ కూడా మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది. సో అది 2-3 సెకండ్స్ అది సౌండే తగ్గిపోతుంది, దాని తర్వాత సడన్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మన మజిల్స్ రిలాక్స్ స్టాప్ అయ్యి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుందండి.
2: అంటే ఇప్పుడు మనం ఆ మజిల్స్ రిలాక్స్ అవడం వల్ల ఈ గాలిగొట్టం అనేది అంటే షింక్ అవుతుంది,
3: టెంపరరీ షింక్ అవుతుందండి.
2: అది అంటే కొంచెం మూసుకుపోతుంది,
3: అదే అది షింక్ అవుతుంది.
2: అంటే అలా అయినప్పుడు మనకి ఈ యొక్క గురక ఎక్కువ శబ్దంతో రావడం,
3: అది గాలి నారో పైప్ నుంచి వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తుందండి.
2: సరే, దీనికి ఏమన్నా కారణాలు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చా, అంటే ఎలాంటి కారణాలు?
3: మేడం చెప్పేలాగా ఇప్పుడు బెయిన్ థింగ్ మనము వెయిట్ అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో అరౌండ్ 80% పేషెంట్స్ కొంచెం ఓవర్ వెయిట్ ఒబీస్గా ఉంటారు, 20% ఈవెన్ లీన్ పీపుల్ కెన్ ఆల్సో హ్యావ్ ద ప్రాబ్లం అండి. నెక్స్ట్ అదర్ కామన్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ పేషెంట్స్ కెన్ హ్యావ్ దిస్ స్లీప్ యాప్నియా, అండ్ ఆల్సో దోస్ పేషెంట్స్ ఇప్పుడు మూక్లో నేదల్ సెప్టమ్ ఏమైనా డీవియేటెడ్ లేకపోతే సైనస్ ప్రాబ్లమ్ అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో కూడా ఇట్లా స్లీప్ యాప్నియా జరగచ్చు.
2: అంటే ఈ స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధి అనే దానికి ఇతర సమస్యలు అనేవి కారణాలుగా
3: ఉంటాయి.
2: ఓకే, అయితే సార్ సాధారణంగా కారణాలు తెలిసిన తర్వాత లేదా ఇలాంటి కారణాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి థైరాయిడ్ కావచ్చు లేదా సైనస్ కావచ్చు లేకపోతే ముక్కు మరి అది డీవియేషన్ అంటున్నారు, మరి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు అంటే ఫ్యూచర్లో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని వారికి ఎలా తెలుస్తుంది?
3: ఇప్పుడు థైరాయిడ్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది థైరాయిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ చేసి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటే అది స్టార్ట్ చేయవచ్చు. అలర్జీస్ ఉంటే అది సైనస్ ప్రాబ్లం అట్లా ఏమైనా ఏంటి ప్రాబ్లమ్స్ లాగా ఉంటే మనం దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే అది నేజల్ బోన్ కొంచెం అది స్ట్రెయిట్గా ఉండాలి, ఏమైనా ఒక సైడ్కి టిల్టెడ్ ఉంటే అది డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటామండి. సో దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, బట్ అల్టిమేట్

0: అది 100% క్యూర్ అంటే అది సర్జరీయే. బట్ అన్ని పేషెంట్స్కి అట్లా సర్జరీ అవసరం ఉండదు. మరీ సివియర్ కేసెస్ మెడిసిన్ తోటి రికవర్ కాకపోయిన కేసెస్లో సర్జరీ కూడా ప్లాన్ చేయవచ్చు అండి.
1: అంటే మెడిసిన్స్ తోటి ఆ బోన్ స్ట్రైట్ అవుతుంది అంట?
0: లేదండి, బైల్ కేసెస్ లో ఏమవుతుంది, అట్లా నేదల్ బోన్ డివియేటెడ్ ఉంటే దానివల్ల లోపల కంజెషన్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల థ్రోట్ ఇరిటేషన్ అండ్ అగైన్ అది దానివల్ల ఇట్లా నైట్ లో స్లీపింగ్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో దానికి నేదల్ స్ప్రే మెడిసిన్స్ అదన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, పేషెంట్ రికవరీ కాకపోతే లేకపోతే మరీ సివియర్ డివియేషన్ అంటే దెన్ సర్జరీ మే హ్యావ్ టు బి ప్లాన్డ్.
1: సర్జరీ చేయాల్సి వస్తుంది.
0: అది మైనారిటీ ఆఫ్ పేషెంట్స్, అందరికి అవసరం ఉండదు.
1: చాలా తక్కువ మందిలో ఆ సమస్య. అయితే కారణాలు మరి ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ ఊపిరితిత్తులకి మరి గాలి అందడంలో, అంటే గురక వ్యాధి వల్ల గాలి అందడానికి సమస్య ఏర్పడుతున్నప్పుడు మరి లంగ్స్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది సార్?
0: సో దాంట్లో ఇప్పుడు నార్మలీ స్లీప్ యాప్నియా పేషెంట్స్లో పొద్దున వేకింగ్ టైంలో అయితే ఏమి దగ్గు ఆయాసము అట్లా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు. స్లీప్ యాప్నియా వల్ల కొంచెం నీరసంగా ఉంటుంది, కొంచెం మత్తుగా ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది. బట్ అదర్వైజ్ లంగ్స్ అయితే పర్ఫెక్ట్ నార్మల్గానే ఉంటుంది ఈ పేషెంట్స్లో. ఇది బేసికలీ ఇది మన విండ్ పైప్ అబ్నార్మల్ రిలాక్సేషన్ వల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుందండి. సో ఓవరాల్ లంగ్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉంటుంది. సో లంగ్ ఇష్యూస్, ఇప్పుడు కొన్ని పేషెంట్స్ లో అండర్లైన్ లంగ్ ఇష్యూస్ ఉంటాయి, ఇట్లా ఆస్మా బ్రాంకైటిస్. ఆ పేషెంట్స్ లో ఈ స్లీప్ యాప్నియా కొత్త ఇష్యూ వచ్చే వల్ల ఆస్మా బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్, దగ్గు ఆయాసము అదన్నీ ఎక్కువ అవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ కంఫర్టబుల్ గానే ఉంటారు డే టైంలో. ప్రాబ్లం అన్ని నైట్ లో వస్తుంది, నిద్రపోయే టైంలో వస్తుందండి.
1: అయితే ఈ యొక్క సాధారణ లక్షణాలు ఏవైతే మీరు చెప్తారో, ఉదయాన్నే మరి నీరసంగా ఉండడం, వాళ్ళు మరి మగతగా ఉండడం, నిద్రమత్తుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయని, ఇది ఇతర సమస్యలకు దారితీసి వాళ్ళని ఆరోగ్యం మీద ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా ఇలాంటి?
0: డెఫినెట్లీ మేడం. ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ ఇది స్లీప్ యాప్నియా ఒక కొత్త ఎమర్జింగ్ ఇష్యూ అండి అమంగ్ ది మెడికల్ ఫ్రెటర్నిటీ అండ్ జనరల్ పబ్లిక్. బట్ ఇప్పుడు దాకా వాట్ ఆల్ సైంటిఫిక్ స్టడీస్ అది ఏం కన్క్లూజివ్గా చూపిస్తుంది, ఎస్పెషలీ కార్డియాక్ పేషెంట్స్ అండ్ స్ట్రోక్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ స్లీప్ యాప్నియా వల్ల ఆక్సిజన్ బాడీలో తగ్గిపోతుంది నిద్రపోయే టైంలో, దానివల్ల హార్ట్ పైన ఎఫెక్ట్ వస్తుందండి. సో బీపీ, పల్స్ రేటు అదన్నీ ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇప్పుడు స్లీప్ యాప్నియా వల్ల ఫ్యూచర్లో బీపీ రావచ్చు, అండ్ ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్స్లో దీనివల్ల బీపీ ఫ్లక్చువేషన్స్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కూడా అవచ్చు. నెక్స్ట్ ఇట్లా నిద్రపోయే టైంలో ఆక్సిజన్ ఫ్లక్చువేషన్ వల్ల బాడీలో ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో రావచ్చు. అండ్ ఏ పేషెంట్స్లో డయాబెటీస్ ఆల్రెడీ ఉంది దానిపైన నెగటివ్ ఎఫెక్ట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కూడా రావచ్చు. అలాగే ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం వల్ల బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఫ్యూచర్లో పక్షపాతం ఇట్లా లక్ అంటే అని అంటాము, అది కూడా రావచ్చు. ఎందుకంటే బ్రెయిన్లో కూడా స్లీప్ డిస్టర్బెన్స్, ఆక్సిజన్ డిస్టర్బెన్స్ వల్ల ఇట్లా పక్షపాతం రిస్క్ ఉంటుందండి.
1: ఈ పక్షపాతం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు స్లీప్ యాప్నియానా కాదా, ఇప్పుడు మనం సాధారణంగా ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ తిన్నా లేదా కొద్దిగా ఏజ్ అయినా లేకపోతే రకరకాల కారణాలు ఉన్నాయి గురకకు కూడా, ఈ గురకని స్లీప్ యాప్నియా అని ఎలా నిర్ధారణ చేయగలుగుతారు?
0: నార్మల్గా ఇప్పుడు చెప్పేలాగా గురక అని ప్రతి వ్యక్తికి స్లీప్ యాప్నియా ప్రాబ్లం ఉండదండి. సో ఇట్ ఫస్ట్ మనకి వార్నింగ్ సైన్స్ ఇట్లా ఏమైనా సింటమ్స్ ఉంటే, సింటమ్స్ అంటే మార్నింగ్ లేసేటప్పుడు టైర్డ్నెస్, ఫుల్ డే కొంచెం టైర్డ్నెస్, మెత్తగా ఉండడము, హెడేక్. సో దీస్ ఆర్ ద కామన్ సైన్స్. కొన్ని సిట్యుయేషన్స్లో మనం ఏం చూస్తాము, పేషెంట్ హాస్పిటల్కి వస్తున్నారు బికాస్ ఆఫ్ బీపీ. ఆల్రెడీ ఇక్కడ వచ్చే ముందు చాలా ఫ్యామిలీ డాక్టర్, జనరల్ డాక్టర్స్ అన్ని చూపించారు, బట్ 3-4 మెడిసిన్స్ కూడా వాడుతున్నారు, బట్ బీపీ కంట్రోల్లో రావడం లేదు. సో అండ్ పేషెంట్ కొంచెం ఓవర్ వెయిట్ కూడా ఉండొచ్చు, పేషెంట్ లీన్ గానే కూడా ఉండొచ్చు,
1: సన్నగుండి
0: కూడా ఇట్లా ప్రాబ్లం రావచ్చు అండి. సో అట్లా సిట్యుయేషన్ లో మెడిసిన్స్, ఒక 4-5 మెడిసిన్స్ ని నా అనుభవం తోటి చెప్తున్నాను, నా దగ్గర కూడా పేషెంట్స్ కార్డియాలజీస్ రెఫర్ చేస్తారు మధ్యలో. సో అట్లా పేషెంట్స్ 4-5 మెడిసిన్స్ పైన ఉంటారు, బట్ స్టిల్ మనం ఎక్స్పెక్ట్ చేసేలాగా బీపీ కంట్రోల్లో ఉండదు. సో ఇప్పుడు ఇట్లా ఓవర్ వెయిట్ ఒబీస్ ఉంటే మనకి ఆటోమేటిక్లీ కొంచెం అట్లా మనకి అనిపిస్తుంది స్లీప్ యాప్నియా ఉండొచ్చని. సో వాళ్ళతో డీటెయిల్ గా మాట్లాడేటప్పుడు ఫ్యామిలీ కూడా అంటారు, పేషెంట్ కూడా అంటారు ఇట్లా సింటమ్స్ ఉంటాయని. బట్ కొన్ని సర్కమ్స్టెన్స్ లో పేషెంట్ లీన్ గా ఉంటారు, ఫ్యామిలీ కూడా చెప్తారు ఇట్లా గొరక ప్రాబ్లమే లేదు, బట్ స్టిల్ వేరే మనకి అన్ని థరో వర్కప్ అయిన తర్వాత కూడా బీపీ ఫ్లక్చుయేషన్ కారణం మనకి ఐడెంటిఫై చేయలేకపోయాము. సో ఆ గ్రూప్ లో కూడా మనము ఇట్లా స్లీప్ యాప్నియా ప్రాబ్లం లాస్ట్ లో మనం ఇవాల్యుయేట్ చేయాలండి. సో స్లీప్ యాప్నియా ప్రాబ్లం కి ఫస్ట్ మోస్ట్ కామన్ డయాగ్నోస్టిక్ మెథడ్ నైట్లో స్లీప్ స్టడీ అంటాము. సో స్లీప్ స్టడీ అంటే మనం ఇంట్లోనే చేయవచ్చు, దానికోసం అడ్మిషన్ ఏం అవసరం లేదు. అది స్లీప్ స్టడీ అంటే నైట్లో టెక్నీషియన్ వచ్చి అది మానిటర్స్ అన్ని కనెక్ట్ చేస్తారండి. మనం మామూలుగా నిద్రపోవాలి అండ్ దాంట్లో మనము బీపీ, పల్స్ రేట్, ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్, బ్రెయిన్ రెస్పాన్స్ అని కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఆ పారామీటర్స్ ఓవర్ నైట్ ఒక 5 to 6 hours మనం స్టడీ చేస్తాం. మామూలుగా అయితే ఈరోజు స్లీప్ స్టడీ చేస్తే రేపు మధ్యాహ్నం దాకా అది రిపోర్ట్ కూడా దొరుకుతుందండి. సో దాంట్లో చెప్పేలాగా ఈ 4-5 parameters మనము స్టడీ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా వస్తుంది ప్రాబ్లం ఉందా లేదా, ప్రాబ్లం ఉంటే మైల్డ్ ప్రాబ్లమా, మోడరేట్ ప్రాబ్లమా, సివియర్ ప్రాబ్లమా అండ్ దాన్ని బట్టి మనము ఫర్దర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్. ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అంటే అది దాని వల్లనే హార్ట్, బ్రెయిన్ పైన కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ రిపోర్ట్స్ మనం పేషెంట్ ఫర్దర్ అడ్వైజ్ చేయవచ్చు, గైడ్ చేయవచ్చు.
1: మరి స్లీప్ యాప్నియా అంటే గురక వ్యాధి, అంటే సాధారణ గురకకు సంబంధించింది కాదు, కానీ మరి స్లీప్ యాప్నియాలో గురక అనేది ఒక ప్రధానంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. దానికి కారణాలు కూడా ఏమిటి అనేది డాక్టర్ కేశవ్ గారు చెప్తూ ఉన్నారు. వీరు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. మరి అంటే మన హైదరాబాద్లో ప్రముఖ పల్మనాలజిస్ట్గా ఉన్నారు. మరి వీరితో మాట్లాడుతున్న ఇంకా ఈ స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధి గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా డాక్టర్ కేశవ్ గారితో మాట్లాడదాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
1: డాక్టర్ గారు, ఇప్పటి వరకు కూడా మనం నిర్ధారణకు కూడా ఒక రకమైనటువంటి విధానం ఉంది, అంటే స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధిని గుర్తించడానికి. అయితే కేవలం ఇలా అంటే నైట్ టెస్ట్ వల్లనేనా, ఇంకా ప్రస్తుతం ఆధునిక వైద్యం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వేరే విధానంలో కూడా ఏమన్నా నిర్ధారణ చేసే అవకాశాలు ఉన్నాయా?
0: మేడం, ప్రస్తుతానికైతే డయాగ్నోస్టిక్ మొడాలిటీ ఇది స్లీప్ స్టడీయే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము అట్లా స్లీప్ యాప్నియా పేషెంట్లో మనం సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ స్టెప్ అది స్లీప్ స్టడీ చేస్తే మనకి ఐడియా ఉంటుంది ప్రాబ్లం ఉందా లేదా. ప్రాబ్లం ఉంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ప్రాబ్లం.
1: దీనిలో కూడా మైల్డ్,
0: మోడరేట్, సివియర్, అది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్ అండి. మైల్డ్ ప్రాబ్లంలో నైట్లో నిద్రపోయే టైంలో మరీ ఎక్కువ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్ ఉండదు, మోడరేట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, సివియర్ లో మరీ ఎక్కువ ఉంటుందండి.
1: అంటే దీనికి కూడా ఏమన్నా పర్సంటేజ్ ఉంటుందా, ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది?
0: మామూలుగా అయితే మనము నిద్రపోయే టైంలో 95, 94, 95 దాకా ఉండాలి. బట్ ఈ పేషెంట్స్ లో మనం 70, 60 దాకా కూడా చూస్తాము. అండ్ అదే టైంలో బీపీ, పల్స్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుందండి. సో దట్ ఈస్ ద స్లీప్ స్టడీ. సో దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం స్లీప్ స్టడీ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, మైల్డ్ ప్రాబ్లం అంటే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఏమైనా ఓవర్ వెయిట్, ఒబీస్ లాగా ఏమైనా ఉంటే ఫస్ట్ స్టెప్ మనం కొంచెం డైటరీ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్ గురించి అడ్వైజ్ చేస్తామండి. థైరాయిడ్ ఏమైనా ఉంటే దాని కూడా ట్రీట్మెంట్ కంపల్సరీగా అది స్టార్ట్ చేయాలి. సో థైరాయిడ్ టెస్టింగ్ ఆల్సో అది కూడా మనం అడ్వైజ్ చేస్తాము రొటీన్లీ. మనం డిస్కస్ చేసేలాగా ఏమైనా ENT సమస్యలు, ఇట్లా డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ లేకపోతే అలర్జీ అట్లా ఏమైనా ఉంటే అది కూడా ఫస్ట్ మనము అడ్రస్ చేయాలండి. ఎందుకంటే ఇది దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. దీంతో కొన్ని పేషెంట్స్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది మైల్డ్ కేసెస్లో. మోడరేట్ సివియర్ కేసెస్లో మనం ఏం చేస్తాము, నార్మలీ ఇట్లా స్లీప్ యాప్నియా కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ ట్రీట్మెంట్ సిప్యాప్ అంటామండి. సిప్యాప్ అంటే ఒక చిన్న మెషిన్, అది మనం మాస్క్ పెట్టాలి నైట్లో, అది నిద్రపోయే టైంలో మాత్రం యూజ్ చేయాలి. సో మనం నార్మలీ మనం ఏం చేస్తాము, ఒకసారి పేషెంట్ ఇట్లా మోడరేట్ సివియర్ ప్రాబ్లమ్ తోటి డయాగ్నోస్ అయితే ఫస్ట్ ఇట్లా సిప్యాప్ అడ్వైజ్ చేస్తామండి ఇంట్లో. అది అది అరేంజ్ చేసిన తర్వాత ఇంట్లో నిద్రపోయే టైంలో నైట్లో యాజ్ పర్ అస్ కంఫర్ట్ అది పెట్టొచ్చు. దాని తర్వాత ఒక 1 week 10 days తర్వాత దాంట్లో మెషిన్ చిప్ ఉంటుంది. సో ఆ చిప్ పట్టి మనము ట్రేస్ చేయొచ్చు ఈ మెషిన్ యూజ్ చేసేటప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. సో మామూలుగా మనము ఫస్ట్ స్లీప్ స్టడీ తర్వాత మెషిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ పిలుస్తాం పేషెంట్ ని. అప్పుడు వాళ్ళు పార్ట్ 2 రిపోర్ట్ తోటి వస్తారు. అది టైట్రేషన్ రిపోర్ట్ అంటాము. ఎందుకంటే ఇది సిపాప్ మెషిన్ అన్ఫార్చునేట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. సో మినిమం ఒక 40,000 పడుతుంది. సో అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. సో నేనైతే ఎవరికి నేను డైరెక్ట్లీ అది ఫస్ట్ విజిట్ లోనే పర్చేస్ చేయడం అట్లా అడ్వైజ్ చేయను. ఫస్ట్ అది రెంట్ లో తీసుకొని రెగ్యులర్ గా యూజ్ చేసిన తర్వాత పేషెంట్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ రావాలి. ఎందుకంటే అది మేజర్ ఇన్వెస్ట్మెంట్. సో పేషెంట్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఈ మెషిన్ యూజ్ చేసి నాకు ప్రయోజనం ఉంది అట్లా వాళ్ళకి ఫీలింగ్ వాళ్ళ ఫ్యామిలీకి ఫీలింగ్ వస్తే దెన్ దే విల్ బి మోర్ హ్యాపీ టు గో ఫర్ ద పర్చేస్. సో నేనైతే ఫస్ట్ 1 month లేకపోతే 2 months కూడా పేషెంట్స్ కి చెప్తాను మీరు రెంట్ లో యూజ్ చేయండి. ఫస్ట్ యూ బీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. దాని తర్వాత పర్చేస్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు. బట్ వితౌట్ యూజింగ్ పర్చేస్ చేస్తే కొన్ని పేషెంట్స్ వాళ్ళు దాంతో అనీజీగా ఉంటారు, యూజ్ చేయరు. సో అందుకనే మాస్క్ కూడా చాలా రకాల మాస్క్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ పాత టెక్నాలజీ ఒకటి ఫేస్ మాస్క్ అంటాము. ఫేస్ మాస్క్ అంటే నోజ్ మౌత్ రెండు కవర్ అవుతాయి. సో అది ఓల్డ్ టెక్నాలజీ. సో దాంట్లో ఏమవుతుంది కొంచెం కంఫర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, పేషెంట్స్ కూడా కొంచెం సఫకేషన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2-3 years లో నేజల్ మాస్క్ నేజల్ పిల్లోస్ వచ్చాయండి. సో అది జస్ట్ నోజ్ కవర్ అవుతుంది అండ్ మౌత్ అయితే ఫ్రీగా ఉంటుంది. సో పేషెంట్స్ అట్లా సఫకేషన్ అట్లా అనిపిస్తుంది అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వాటర్ ఏమైనా తాగాలంటే అది కూడా తాగొచ్చు, మాట్లాడొచ్చు. అండ్ విత్ ద నేజల్ మాస్క్ అండ్ నేజల్ పిల్లో అడ్వాంటేజ్ ఏంటి, మధ్యలో ఏమైనా వాష్రూమ్ ఏమైనా వెళ్ళాలంటే ఫుల్ ఫేస్ మాస్క్ అంటే ఫుల్ అది తీయాలి. ఇదైతే జస్ట్ ఇక్కడ డిటాచ్ చేసి రిలాక్స్గా వెళ్ళొచ్చు, మళ్ళీ బెడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు. సో అది కూడా పేషెంట్ కంఫర్ట్ బట్టి మరి లేటెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి.
1: అంటే ఇవి ట్రీట్మెంట్ విధానాలు.
0: ట్రీట్మెంట్ విధానాలు
1: అంటే మీరు అన్నారు మైల్డ్ లో కొంతవరకు మనం మెడిసిన్ తో చేయొచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ స్లీప్ యాప్నియాకి సంబంధించిన మిషన్ ఏదైతే ఉందో అది అంటే వాటికి మీరు
0: రికమెండ్ చేస్తామండి.
1: ఇది కాకుండా ఇంకేమన్నా చికిత్సా విధానాలు ఉన్నాయా సార్?
0: అదే ఇప్పుడు మైల్డ్ కేసెస్ లో నేను చెప్పేలాగా వెయిట్ రిడక్షన్, ఇఫ్ పేషెంట్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, ఏమైనా ENT సమస్యలు ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. బట్ అదన్నీ మనము ఆప్షన్స్ అదన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత ఇఫ్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఇస్ ప్యూర్ స్లీప్ యాప్నియా దెన్ అండ్ దట్ టు మోడరేట్ అండ్ సివియర్ అట్లా ఏమైనా మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత దెన్ సిప్యాపే మనకి ఆప్షన్ అండి.
1: అయితే డాక్టర్ కేశవ్ గారు, సాధారణంగా ఈ మధ్య కాలంలో అంటే డయాబెటీస్ అనేది ఒక కామన్ సమస్య అయిపోయింది, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇలాంటి గురక వ్యాధి కానీ లేదా స్లీప్ యాప్నియా కానీ ఒకవేళ ఉంది అని తెలిస్తే వారికి ఎలాంటి అంటే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మేడం ఇప్పుడు నేను చెప్పేలాగా బీపీ షుగర్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్లీప్ యాప్నియా పేషెంట్స్కి ఉంటే ఫ్యూచర్లో బీపీ షుగర్ రావచ్చు. ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్లో ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం వల్ల దానిపైన అడ్వర్స్ ఎఫెక్ట్ అన్కంట్రోల్డ్ లెవెల్స్లో వెళ్ళడము మనం చాలా కామన్గా చూస్తాము. బీపీ కూడా అట్లా మనము కామన్గా నోటీస్ చేస్తాము, షుగర్ పైన కూడా అట్లా ఎఫెక్ట్ వస్తుందండి. సో వన్స్ ఇప్పుడు స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బీపీ షుగర్ రెండు మంచి ఎఫెక్ట్స్ వస్తాయి. మెడిసిన్స్ కూడా చాలా ఒక లెవెల్ దాకా మనము అడ్జస్ట్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు అండి.
1: అలాగే సార్, ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎవరికి ఎక్కువగా ఉంటాయి అంటారు?
0: ఇప్పుడు బీపీ షుగర్ పేషెంట్స్ అయితే డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అట్లా ఏమైనా మైండ్లో డౌట్ ఉంటే వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇది మనము టెస్ట్ చేయాలండి. ఎస్పెషలీ ఇప్పుడు బీపీ కొన్ని పేషెంట్స్ నేను చెప్పేలాగా ఒక 4-5 రకాల మెడిసిన్స్ వాడుతున్నారు బట్ స్టిల్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఆ పొజిషన్లో. అండ్ మామూలుగా అయితే దానికి కూడా ప్రోటోకాల్ ఉంటుంది. ఆ టెస్టులు అన్ని చేసిన తర్వాత కూడా మనకి ఎగ్జాక్ట్ కారణం మనకి ఐడెంటిఫై చేయలేకపోతే ఇది స్లీప్ యాప్నియా కంపల్సరీ మనం ఒకసారి అది వి హ్యావ్ టు సస్పెక్ట్ అండి.
1: ఇంకా
0: ఇప్పుడు హార్ట్ పేషెంట్స్, దోస్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ హార్ట్ ఇష్యూస్, పోస్ట్ బైపాస్ లేకపోతే స్టెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అన్ ట్రీటెడ్ లాగా ఉంటే ఫ్యూచర్ మళ్ళీ బ్లాకేజెస్ రావడానికి రిస్క్ ఉందండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్

0: కార్డియాక్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. సిమిలర్లీ ఇట్లా స్ట్రోక్ పేషెంట్స్, ఎవరికి ఆల్రెడీ కొంచెం ఇట్లా లక్వ పక్షపాతం ఏమైనా ఆల్రెడీ టెండెన్సీ ఒకసారి అయింది, వాళ్ళ ఆ గ్రూప్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ అట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు.
1: సాధారణంగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటంటారు ఈ స్లీప్ యాప్నియా ద్వారా?
0: మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ అంటే కనెక్టెడ్ టు హార్ట్ అండ్ బ్రెయిన్ అండి. సో హార్ట్ అటాక్స్, స్ట్రోక్ అండ్ సీజర్ ప్రాబ్లమ్స్, సీజర్స్ అంటే ఫిట్స్, ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్. మెయిన్లీ ఇది కారణం ఏంటి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది డ్యూరింగ్ ద స్లీపింగ్ టైం అండి. సో దానివల్ల బాడీలో ఇంబ్యాలెన్స్ అవుతాయి అండ్ ఫ్యూచర్ అండ్ ఇది ఇప్పుడు ఈ రోజు రేపు ఎల్లుండి ఒక నెల ఒక సంవత్సరం అట్లా ప్రాబ్లం కాదండి. ఇదన్నీ ఇట్స్ ద క్యుములేటివ్ ఎఫెక్ట్. సో ఓవర్ మెనీ ఇయర్స్ వెన్ ఇట్ హ్యాపెన్స్ దాట్ కెన్ కాజ్ ద ప్రాబ్లం అండి.
1: అదే ఇప్పుడు మీరేంటంటే ఇవి రిలేటెడ్ అని చెప్తున్నారు కదా డాక్టర్ గారు, సాధారణంగా ఏమనిపిస్తుందంటే ఓహో దీనికి ఏదన్నా సమస్య కనపడగానే దీని వల్లే వచ్చిందేమో అని. అయితే ఇది సాధారణ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంటే ఇలా వచ్చేటువంటి సమస్య కాదు?
0: లేదండి,
1: ఇది అంటే లాంగ్
0: టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్. ఇప్పుడు స్లీప్ యాప్నియా ఉంటే కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉందండి, బట్ అది కూడా మేబీ ఒక 15-20 ఇయర్స్ పేషెంట్ ఏజ్ బట్టి అండ్ వేర్ అదర్ కోమాబిలిటీ, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అట్లా, స్మోకింగ్ హ్యాబిట్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం ఎక్కువ రావడం ఎక్కువ రిస్క్ ఉంటుంది.
1: రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ స్లీప్ యాప్నియా అని గుర్తించిన వెంటనే సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం ఈ సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు.
0: అదే అదే రిస్క్ మనము వి కెన్ అడ్రస్ ద రిస్క్ ఇష్యూ.
1: ఓకే ఇప్పుడు వింటున్నాము మరి హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. డాక్టర్ కేశవ్ గారు వీరు ప్రముఖ పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. వారు మనకి ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియా గురించి చెప్తూ ఉన్నారు. మరలా ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
1: తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, సాధారణంగా ఈ స్లీప్ యాప్నియా ఒక సమస్య అయితే అంటే ఇది కూడా మనకి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యగా ఉంటుంది. అయితే ఈ ఇన్సోమ్నియా అంటున్నాం అంటే నిద్రలేమి అనేటువంటి సమస్య కూడా ఉంటుంది సార్, అంటే ఈ స్లీప్ యాప్నియాకి ఇన్సోమ్నియాకి అంటే నిద్రలేమికి ఏమన్నా సంబంధం ఉందా?
0: ఇనిషియల్ కనెక్షన్ అయితే ఉంటుంది మేడం, ఎందుకంటే ఇన్సోమ్నియా అంటే స్లీప్ డిస్టర్బెన్స్,
1: నిద్రలేమి
0: రెండు సమస్యలు కూడా మార్నింగ్ లేసేటప్పుడు టైర్డ్నెస్, మత్తగా ఉండడము, అదన్నీ సింప్టమ్స్ అయితే కామన్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ ఇన్సోమ్నియా ఆ కండిషన్ లో స్నోరింగ్ అయితే ఉండదు. బట్ ఈ స్లీప్ యాప్నియాలో స్నోరింగ్ అండ్ స్నోరింగ్ తో పట్టి నేను చెప్పేలాగా ఒక 2-3 సెకండ్స్ సౌండ్ కంప్లీట్ గా ఆగిపోవడము అది చాలా వైటల్ సింప్టమ్ అండి. ఎందుకంటే అది ఆ లక్షణం ఉంటే ఆల్మోస్ట్ మనం స్లీప్ టెస్ట్ వితౌట్ ఆల్సో వీ కెన్ కన్ఫర్మ్ దట్ పేషెంట్ హ్యావింగ్ స్లీప్ యాప్నియా.
1: సార్ ఇప్పుడు 2-3 సెకండ్లు గాలి తీసుకోవడం ఆగిపోవడం అంటే అది కొంచెం ఊహించడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయితే ఆ సమయంలో మరి ఆ వ్యక్తికి శరీరంలో ఏమన్నా ప్రభావం చూపుతాయా, నిద్ర అంటే ఏదైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా?
0: ఆ 2-3 సెకండ్స్లో ఏం కాదు మేడం, బట్ బిఫోర్ దాట్ అది ఏమవుతుందంటే గ్రాడ్యువలీ అది విండ్ పైప్ గ్రాడ్యువలీ బ్లాక్ అవుతుంది. సో కంప్లీట్గా బ్లాక్ అయ్యే టైంలో 2-3 మేబీ 2 సెకండ్స్ కంప్లీట్గా అది ఊపిరి ఆగిపోతుంది. అప్పుడు దాకా ఆల్రెడీ మన హార్ట్కి కాంపెన్సేటరీ మెకానిజం, సేఫ్టీ మెకానిజం ఏంటి, బీపీ పల్స్ రేట్ ఆల్రెడీ హైగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇట్లా బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ అయ్యే ముందే ఒక మేబీ ఒక 15 మినిట్స్ నుంచి గ్రాడ్యువలీ ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతుంది. సో అట్లా జరిగేటప్పుడు సడన్గా మనకి బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుందండి అండ్ పేషెంట్ సబ్కాన్షియస్గా కంప్లీట్గా వాళ్ళు నిద్ర నుంచి బయట రారు, బట్ సబ్కాన్షియస్ లెవెల్ అది కొంచెం మళ్ళీ మజిల్ టోన్ అన్ని నార్మల్గా లెవెల్గా వస్తుందండి, అప్పుడు మళ్ళీ స్నోరింగ్ స్టార్ట్ అవు.
1: కాబట్టి ఆ 2 సెకండ్లో అంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండదు, కాస్త డిస్టర్బెన్స్
0: అయితే ఉంటుందండి.
1: డిస్టర్బెన్స్ అయితే సరే. ఈ స్లీప్ యాప్నియా మరి వ్యక్తి యొక్క నరాల అంటే నాడీ వ్యవస్థ మీద ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా?
0: అదే ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లంలో ఆక్సిజన్ ఫ్లక్చుయేషనే మెయిన్ ప్రాబ్లం అండి. సో దానివల్ల అన్ని కనెక్టెడ్ ప్రాబ్లమ్స్, బీపీ పల్స్ అదన్నీ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్దర్

0: రీసెర్చ్ ఏం చూపిస్తుంది, ఈవెన్ క్రానిక్ న్యూరలాజీ కండిషన్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, సైకాట్రీ ప్రాబ్లమ్స్, ఇట్లా డిప్రెషన్, యాంగ్జైటీ డిసార్డర్, ఇట్లా నైట్లో 24 అవర్స్లో 5 to 6 అవర్స్ ఇంత డిస్టర్బెన్స్ ఉంటే రిమైనింగ్ 18 అవర్స్లో కూడా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ వస్తుంది. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, సైకాట్రీ ప్రాబ్లమ్స్ అది కూడా చాలా ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నామండి, యాంగ్జైటీ, డిప్రెషన్. సో ఆ పేషెంట్స్లో కూడా స్లీప్ యాప్నియా ప్రపోర్షన్ ఎక్కువ ఉంటుందండి.
1: మరి ఇలాంటి అంటే న్యూరలాజికల్ కానివ్వండి లేదా మీరన్నట్లు కదా ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరీ ఎక్కువ అవుతున్నాయి సార్, ఎందుకంటే స్క్రీన్ టైం కూడా ఎక్కువ
0: అవుతుంది.
1: మరి దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటంటారు?
0: అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎస్పెషలీ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఐటీ సెక్టర్ అండ్ ఆల్, నైట్లో నిద్రపోయే ముందు అట్లీస్ట్ ఒక 3 అవర్స్ కెఫీన్, కాఫీ, టీ అట్లా ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయాలండి. అండ్ అస్ ఫార్ అస్ పాసిబుల్ అట్లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ స్లీపింగ్ స్క్రీన్ కూడా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఆ స్క్రీన్లో ఉన్న బ్లూ లైట్ వల్ల మన బ్రెయిన్లో మెలటోనిన్ అని కెమికల్ ఉంటుందండి, అది బ్యాలెన్స్ అబ్నార్మల్ అవుతుంది. సో దానివల్ల స్లీప్ సైకిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను పేషెంట్స్కి మామూలుగా ఏం అడ్వైస్ చేస్తాను, ఇట్లా నైట్లో అయితే మ్యాక్సిమం పీపుల్ కాఫీ టీ అట్లా అలవాటు ఉండదు, బట్ ఐటీ సెక్టర్లో వాళ్ళు అట్లా కొంచెం స్ట్రెస్లో ఉంటారు, వాళ్ళకి అట్లా ఉంటుంది. సిమిలర్లీ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా నిద్రపోయే ముందు అట్లీస్ట్ 2-3 అవర్స్ బిఫోర్ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ హెవీ మీల్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. అండ్ స్క్రీన్ టైమ్ ఆల్సో యాజ్ ఫార్ అస్ పాసిబుల్ 2 అవర్స్ బిఫోర్ వీ షుడ్ స్టాప్, అండ్ దెన్ వీ కెన్ రీడ్ సమ్ బుక్, ఇట్ విల్ గివ్ మెంటల్ రిలాక్సేషన్.
1: ఓకే, కాబట్టి 2-3 గంటలు అంటే నిద్రకు ముందు చాలా ప్రధానమైనటువంటి సమయం, ఎందుకంటే దాని ముందు ఎలాంటి పనులు కూడా అంటే నిద్రకు భంగం కలిగించే పనులు ఏవి చేయకూడదు. మీరు అన్నట్లుగా టీ కాఫీ తాగడం కానివ్వండి, లేదా స్క్రీన్ టైం కానివ్వండి, లేదా మనం ఫోన్ వాడడం కానివ్వండి, ఇలాంటివన్నిటినీ 1-3 గంటల ముందుగానే బంద్ చేసేయాలి. అంటే మామూలుగా సార్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందంటే అంటే నిద్ర రావట్లేదు కాబట్టి స్క్రీన్ చూస్తున్నాం,
0: అట్లా అలవాటు అయింది ఇప్పుడు.
1: మరి దానికి మీరు చెప్పేది ఏంటి? నిద్ర రావట్లేదు అని అంటున్నారు స్క్రీన్ చూస్తూ, కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే స్క్రీన్ చూడడం వల్ల నిద్ర రావట్లేదు
0: అని, ఇంటర్కనెక్టెడ్
1: ఇంటర్కనెక్టెడ్ కాబట్టి అది మరి వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వారు తప్పనిసరిగా దీని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఎంత మన ఉద్యోగమైనా ఆరోగ్యం ప్రధానం, ఒక్కసారి ఆరోగ్యాన్ని కోల్పోయాము అంటే ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అంటే దాన్ని రెస్టోర్ చేసుకోగలుగుతాం కానీ పోయిన దాన్ని తెచ్చుకోలేము ఆరోగ్యం. అయితే ఈ స్లీప్ యాప్నియా ద్వారా మరి వాళ్ళ యొక్క అంటే ఎవరికైనా ఈ సమస్య ఉందనుకోండి సార్, అంటే వాళ్ళ యొక్క లైఫ్లో అంటే ఈ మ్యారేజ్ అనేది కానివ్వండి, ఈ సంతానం అనేది కానివ్వండి, దానికి ఏమన్నా సమస్యలు ఎదురవుతాయా?
0: కామన్లీ మనం ఏం చేస్తాం మేడం, ఇట్లా స్నోరింగ్ వల్ల కొంచెం మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్ అదని కామన్లీ వేసి, అండ్ సమ్టైమ్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ విల్ స్లీప్ ఇన్ డిఫరెంట్ రూమ్స్ బికాస్ ఆఫ్ ద స్నోరింగ్. సమ్టైమ్స్ హస్బెండ్ విల్ బి స్నోరింగ్, సమ్టైమ్స్ వైఫ్ విల్ బి స్నోరింగ్, అది కూడా కామన్లీ చూస్తున్నాము. సో అండ్ ఎస్పెషలీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే హ్యావ్ దట్ హ్యాబిట్ స్లీపింగ్ సెపరేట్లీ బికాస్ ఆఫ్ ద స్నోరింగ్ అండ్ అదర్ థింగ్స్. సో దెన్ అట్లా కూడా మనం కామన్లీ చూస్తున్నామండి. సో వన్స్ ఇది స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ కాన్ఫ్లిక్ట్ అవుతూ అది రిజల్యూషన్ అవుతుంది, ఎందుకంటే అది ఒక వ్యాధి వల్ల అట్లా ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లా స్లీప్ స్టడీ చేసిన తర్వాత మెషిన్ ఏమైనా అవసరం ఉంటే అది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్నోరింగ్ ప్రాబ్లం కూడా అది కంట్రోల్లో వస్తుందండి.
1: ఒకవేళ అన్మ్యారీడ్ యువతలు ఏదన్నా ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లల్లో కానివ్వండి ఈ సమస్య ఉన్నట్లయితే అంటే వాళ్ళు మ్యారేజ్కి అనువుగా వాళ్ళు ఎలా మరి దీన్ని సరి చేసుకోగలుగుతారు, అంటే వాళ్ళు ఎలా దీన్ని అంటే ముందుగా చెప్పడం మంచిదా లేకపోతే ఎలాగా?
0: అదే మరి అంత సివియర్ ప్రాబ్లం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం బెటర్ అండి.
1: అంటే దానివల్ల అంటే ఎలా దాన్ని సరి చేసుకోగలుగుతారు అంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఎలా లెవెల్స్ ఎలా ఉంటాయి ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళల్లో?
0: అదే అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఒక మెయిన్ హర్డల్ మనం ఏం చేస్తున్నాము, నార్మల్ పాపులేషన్లో స్నోరింగ్ అంటే హెల్దీ అంటుంటాము, ఎందుకంటే అది ఇంగ్లీష్లో టర్మ్ ఇస్ సౌండ్ స్లీప్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటారు, మంచిగా గొరక వస్తుంది, సో దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు నా దగ్గర ఓపీడీలో వచ్చే పేషెంట్స్లో కూడా కొన్ని పేషెంట్స్ అట్లా ఉంటాయి, వాళ్ళకి సింప్టమ్స్ ఏమీ ఉండదు, జస్ట్ ఇట్లా స్నోరింగ్, బీపీ ఫ్లక్చుయేషన్స్ అట్లా దాంతో వస్తారు. సో ఆ పేషెంట్స్లో మనం కొంచెం కన్విన్స్ చేయడమే కష్టం, ఎందుకంటే సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, ఇట్లా టైర్డ్గా ఉండడము, ఫెటీగు, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడము. సో ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా రిసెప్టివ్.

0: చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ గ్రూప్ అంటే వాళ్ళకి ప్రాబ్లమే లేదు, నిద్రపోతున్నారు, పొద్దున్న లేచినప్పుడు ఫ్రెష్ గానే ఉంటారు, బట్ చాలా సివియర్ స్నోరింగ్, దానివల్ల బీపీ షుగర్ అదన్నీ ఉంటుంది. సో ఎందుకంటే అవేర్నెస్ ఈ ప్రాబ్లం గురించి ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో తక్కువ ఉందండి. సో లాస్ట్ 4-5 ఇయర్స్ లో మెల్లగా అవేర్నెస్ వస్తుంది. సో అందుకనే వాళ్ళు సడన్ గా మనము స్లీప్ ప్రాప్నియా అట్లా ప్రాబ్లం ఉందా వాళ్ళకి మైండ్ లో డౌట్ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం రిలక్టెంట్ గా ఉంటారు రిగార్డింగ్ ద ట్రీట్మెంట్. సెకండ్ గ్రూప్ వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో వాళ్ళు మెడిసిన్స్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు ఒప్పుకుంటారు, అది మంచి ఇఫెక్ట్ కూడా వస్తుంది.
1: అంటే వాళ్ళ వైవాహిక జీవితం మీద, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో కొనసాగొచ్చు.
0: యెస్, అట్లే ప్రాబ్లం ఏం లేదు.
1: అంటే సార్, ఇప్పుడు స్లీప్ అప్నియా ఎవరికైనా పేరెంట్స్ కి మ్యారీడ్ వాళ్ళకు ఉంటే వాళ్ళ నెక్స్ట్ సంతానానికి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
0: అట్లేం లేదండి, అట్లా హెరిడిటరీ ప్రాబ్లం అయితే లేదు.
1: ఓకే,
0: బట్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఓవర్ వెయిట్, ఒబీస్ కండిషన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అలర్జీ ప్రాబ్లమ్స్, అదన్నీ కొంచెం ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ అయితే ఉండొచ్చు. బట్ డైరెక్ట్లీ అట్లా హెరిడిటరీ ఫ్యామిలీ టెండెన్సీ అట్లా ఏం లేదండి.
1: స్లీప్ అప్నియాలో, అంటే గురక వ్యాధిలో, ఇది హెరిడిటరీ
0: కాంపోనెంట్ లేదండి.
1: కాంపోనెంట్ లేదు అంటే వాళ్ళ పిల్లలకి వచ్చేస్తుందేమో అనే భయం అయితే
0: లేదండి.
1: అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేదా భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి నెక్స్ట్ జనరేషన్ గురించినటువంటి భయం అనేది పడాల్సిన అవసరం
0: లేదండి.
1: సార్, ఇంకా ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటంటారు?
0: మేడం, మోస్ట్ కామన్ అండ్ సింపుల్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండాలి. హ్యాబిట్స్ ఏమైనా ఉంటే, స్మోకింగ్, ఆల్కహాల్, అదన్నీ మనం కొంచెం రెడ్యూస్ చేసి గ్రాడ్యువల్లీ స్టాప్ చేయాలండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసేలాగా స్లీప్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రపోయే టైం, దాని ముందు 2 అవర్స్ ముందు, యాజ్ ఫార్ అస్ పాసిబుల్ కెఫీన్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి, హెవీ మీల్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, స్క్రీన్ టైం కూడా ఇఫ్ పాసిబుల్, బికాస్ ఇప్పుడు అందరూ చాలా దే ఆర్ యూజింగ్ ఆల్ టెక్నాలజీ, బట్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అది కొంచెం అట్లీస్ట్ 1 అవర్ ప్రయర్ టు స్లీపింగ్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. స్లీప్ యాప్నియా యాక్చువల్లీ కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ ద ట్రీట్మెంట్ విల్ చేంజ్. ఇది ఒక సౌండ్ స్లీప్, నార్మల్ స్లీప్ రావడానికి సమ్ స్మాల్ టిప్స్.
1: సార్, డాక్టర్ గారు, సాధారణంగా మనకి ఈ స్లీప్ యాప్నియా అనేది మనకు గురక వ్యాధి అయినప్పటికీ కూడా ఇది గాలిగొట్టంకి అలాగే లంగ్స్ సంబంధించినటువంటి వ్యాధిగా మనం గుర్తించగలుగుతున్నాం. ఎందుకంటే ఇది మీరు అన్నారు ఆక్సిజన్ లెవెల్స్ ప్రధానంగా ఆధారపడి ఉంటాయని. అంటే ఏదైతే ప్రాణవాయువు లెవెల్స్ ఆధారపడి ఉంటాయో అది అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పి చెప్పారు మీరు. అంటే దానివల్ల మనకి మరి బ్రెయిన్కి సంబంధించి కానివ్వండి, హార్ట్కు సంబంధించి కానివ్వండి, లేదా నాడీ వ్యవస్థ, లేదా సైక్రియాట్రిక్, అంటే వెంటనే వస్తుందనేది కాదు, ఇలాంటి సమస్యలు కూడా రిలేటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో, భవిష్యత్తులో. అయితే ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అంటే అటు టీబీ కానివ్వండి, లేదా ఇటు ఆస్తమా కానివ్వండి,
0: సిఓపిడి
1: లేదా సిఓపిడి కానివ్వండి. ఈ మధ్య కాలంలో కరోనా వ్యాధి వల్ల కూడా చాలా మందికి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి వైరస్ వల్ల. ఇవన్నీ కూడా జరిగాయి కదా సార్. మరి ఇలాంటి పేషెంట్లో ఈ స్లీప్ యాప్నియా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట?
0: ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్ ఉంటే ఇట్లా స్లీప్ యాప్నియా ప్రాబ్లం రావచ్చు, ఇంక్రీజ్ రిస్క్ అయితే ఉంది. బట్ అట్లా ఆల్రెడీ లంగ్ క్రానిక్ కండిషన్ ఏమైనా ఉంటే ఈ స్లీప్ యాప్నియా వల్ల ఫర్దర్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అండ్ ఫర్దర్ హెల్త్ పైన అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తాయండి. సో ఆల్రెడీ ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఇది స్లీప్ యాప్నియా స్టార్ట్ అయ్యే ముందు క్రానిక్ బ్రాంకైటిస్, లేకపోతే ఆస్మా, ఐఎల్డి, సిఓపిడి అన్ని ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇట్లా కొత్త ఇష్యూ వచ్చేటప్పుడు ఫర్దర్ మన హెల్త్కి హానికరంగా ఎఫెక్ట్ వస్తుందండి. అండ్ ఇప్పుడు మామూలుగా లంగ్స్ ప్రాబ్లం ఏం లేదు పేషెంట్ ఓన్లీ స్లీప్ యాప్నియా అంటే మనం సిప్యాప్ ప్రిఫర్ చేస్తామండి. బట్ ఇప్పుడు ఇట్లా క్రానిక్ లంగ్ కండిషన్, సిఓపిడి, లేకపోతే బ్రాంకైటిస్ అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే నిద్రపోయే టైంలో ఆక్సిజన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుందండి. సో నార్మలీ ఇప్పుడు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు కనెక్టెడ్ ఉంటాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవడం రిస్క్ ఉంటుందండి. సో ఈ క్రానిక్ లంగ్ పేషెంట్స్లో ఇది మనం కామన్లీ చూస్తాము. సో ఆ పేషెంట్స్, గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో సిప్యాప్ కైనా ఎక్కువ మనం బైప్యాప్ మెషిన్, అదే సిప్యాప్ లాగా వేరే మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ మనం రికమెండ్ చేస్తామండి. ఎందుకంటే దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతాయి, CO2 లెవెల్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి.
1: అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గుతుంది. అంటే దానికి సపరేట్ మిషన్? సరే,
0: అది సిప్యాప్ లాగానే బైప్యాప్ అంటాము. సో ఆ బైప్యాప్ మిషన్ నిద్రపోయే టైంలో మెయిన్ యూజ్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ సిప్యాప్ మెయిన్ డిఫరెన్సెస్, ఆ మిషన్ మనం డే టైంలో కూడా వాడచ్చు, ఎందుకంటే అది లంగ్స్ కి సపోర్ట్ అండ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి దానివల్ల.
1: అయితే సార్, ఇప్పుడు ఈ మిషన్స్ వాడుతున్నారు, ఇవి రెగ్యులర్గా వాడాలంటారా? ఎంతకాలం వాడాలి? అయితే కొంతకాలం తర్వాత వీళ్ళు నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
0: ఇప్పుడు మేడం మీరు అడిగేలాగా మెజారిటీ ఆఫ్ కేసెస్ ఇది ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేయడం అవసరం ఉంటుంది. బట్ ఇన్ సమ్ సర్టన్ కేసెస్, ఇప్పుడు పేషెంట్ వెరీ ఓవర్ వెయిట్, వెరీ ఒబీస్ అండ్ విత్ ద మెడికేషన్స్, విత్ ద డైట్ ఎక్సర్సైజ్, ఇప్పుడు వెయిట్ నార్మల్ లెవెల్లో వస్తే ఇది స్లీప్ యాప్నియా ప్రాబ్లము నార్మలైజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇప్పుడు వెయిట్ మరీ అంత ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని పేషెంట్స్లో స్లిమ్ అయిన తర్వాత కూడా మనము స్లీప్ యాప్నియా ప్రాబ్లం అది కంటిన్యూ అవుతుంది. సో 100% గ్యారంటీ అయితే లేదు.
1: అంటే తప్పకుండా, అంటే దీని వల్ల పూర్తి ఇది వస్తుంది అనేది కంపల్సరీ మెషిన్ లైఫ్ లాంగ్ వాడాల్సిన,
0: అదే లేకపోతే మరి ఏమైనా డివియేటెడ్ నేజల్ సెప్టమ్ లేకపోతే వేరే ఏమైనా కాజెస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తే దీనిపైన కూడా మంచి ఎఫెక్ట్ వస్తుంది స్లీప్ యాప్నియా పైన.
1: అంటే స్లీప్ యాప్నియా అంటే గురక వ్యాధికి ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు దాని ద్వారా కొంతవరకు వాళ్ళకి రిలాక్సేషన్
0: దొరుకుతుంది. ఇప్పుడు హార్ట్ ది ఇప్పుడు ఎఫెక్ట్స్ మనం చూస్తే నార్మల్గా మనము హార్ట్ కి రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ అంటామండి, ఎందుకంటే హార్ట్ ది 4 చేంబర్స్ ఉంటాయి, 2 ఏట్రియా చేంబర్స్ ఉంటాయి, 2 వెంట్రికల్స్. సో లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్. సో మన బాడీ స్ట్రక్చర్ ఏంటి, ఇప్పుడు బాడీ నుంచి ఇంప్యూర్ బ్లడ్ రైట్ సైడ్కి వస్తుందండి, రైట్ సైడ్ ఏట్రియాకి వస్తుంది, అక్కడి నుంచి వెంట్రికల్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి లంగ్స్లో వెళ్తుంది, లంగ్స్లో బ్లడ్ ప్యూరిఫికేషన్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ స్టెబిలైజ్ అవుతుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ హార్ట్కి వస్తుందండి, సో లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది, అక్కడి నుంచి బాడీకి అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుంది బ్లడ్. సో నార్మల్గా ఇప్పుడు మనం ప్రాక్టీస్లో రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ ఫంక్షనలీ రెండు వేరేగా ఉన్నాయి. సో లెఫ్ట్ హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటే ఇట్లా ఆర్టరీ బ్లాకేజెస్, హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాము. రైట్ హార్ట్ది నార్మల్గా అట్లా ప్రాబ్లమ్స్ ఇట్లా క్రానిక్ లంగ్ పేషెంట్స్లో రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ కన్నా ఎక్కువ కామన్లీ మనం చూస్తాము ఎఫెక్ట్. సో దానిపైన ఏమవుతుంది, రైట్ హార్ట్లో ప్రెషర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇప్పుడు మామూలుగా మనము బీపీ చెక్ చేసింది చేతిలో, అది హార్ట్ ది ప్రెషర్, లంగ్స్ ది ప్రెషర్ వేరే ఉంది. సో అది డైరెక్ట్లీ మనం చెక్ చేయలేకపోయాము. ఈకోకార్డియోగ్రామ్ అంటాము హార్ట్ ది స్కాన్. సో దాంట్లో మనము లంగ్ ప్రెషర్ చెక్ చేయొచ్చు, సైంటిఫిక్గా పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాము దాన్ని. సో ఇట్లా క్రానిక్ లంగ్ పేషెంట్స్ ఇట్లా స్లీప్ యాప్నియా వల్ల లేకపోతే ఐఎల్డి, ఆస్మా, బ్రాంకైటిస్, సిఓపిడి పేషెంట్స్లో రైట్ హార్ట్లో ఎక్కువ మనం ఎఫెక్ట్ చూస్తామండి. సో దానివల్ల ఆ ప్రెషర్స్ ఎక్కువ అయిపోతుంది, ఆ ఫినామినన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాము. సో దానికి ఇప్పుడు మనం నార్మల్ హార్ట్ బీపీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి, సో లంగ్ బీపీ కంట్రోల్ చేయడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో స్లీప్ యాప్నియాలో రైట్ హార్ట్ కూడా మనం కామన్ ఎఫెక్ట్ చూస్తాము, లెఫ్ట్ హార్ట్ కూడా చూస్తాము, అన్లైక్ అదర్ లంగ్ కండిషన్స్.
1: లంగ్ కండిషన్స్ కాబట్టి లంగ్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది.
0: ఉంది మేడం, అది స్లీప్ యాప్నియాలో అది, ఎందుకంటే అది రైట్ హార్ట్లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, రైట్ హార్ట్ సైజ్ కూడా పెరిగిపోతుంది. సో అది మనము అన్ఫార్చునేట్లీ ఈకో తప్ప వేరే మనకి అది ఆప్షన్ లేదు చూడడానికి. సో ఈకోలో అది క్లియర్గా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే హార్ట్ బీపీ చెక్ చేయడం చాలా ఈజీ, జస్ట్ చేతిలో అది మెషిన్ పెడితే అది ఆటోమేటిక్ మెషిన్స్ కూడా వచ్చాయి, పేషెంట్స్ ఇంట్లో కూడా చూడొచ్చు రిలాక్స్గా. అన్ఫార్చునేట్లీ ఇది లంగ్ ప్రెషర్కి మనకి అంత కన్వీనియంట్ అండ్ సింపుల్ ఆప్షన్స్ ఏమీ లేవు, ఈకో ఇస్ ద ఓన్లీ ఆప్షన్.
1: ఓకే,
0: సో అది ఇట్లా క్రానిక్ లంగ్ పేషెంట్లు ఎనీవే అది ఇయర్లీ వన్స్ ఒకసారి 2D ఈకో సేఫ్టీ కోసం మనం చేస్తాము యాజ్ పర్ ప్రోటోకాల్. సో దాంట్లో ఇట్లా ఏమైనా అబ్నార్మాలిటీస్ మనం లంగ్ ప్రెషర్లో ఆల్రెడీ నోటీస్ చేశామంటే అది మనము ఫాలోఅప్ చేయొచ్చు, దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా చేయొచ్చు.
1: కాబట్టి మనకి హార్ట్కి సంబంధించి హైపర్ టెన్షన్ ఎలాగో, మరి లంగ్స్ సంబంధించిన కూడా హైపర్ టెన్షన్ ఉంటుంది.
0: పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే
1: పల్మనరీ హైపర్ టెన్షన్,
0: హార్ట్ ది సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటాము.
1: కాబట్టి రెండిటికి అంటే ట్రీట్మెంట్ ఉంది.
0: ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ వేరే
1: వేరే ఉంటుంది, మెడిసిన్ కూడా ఉంటుందా సార్?
0: మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని ఉంటాయి.
1: అన్ని ఉంటాయి. పల్మనరీ హైపర్ టెన్షన్కి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని
0: అన్ని ఉంటాయి.
1: కాబట్టి ఈ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్రాంకైటిస్ అలాగే మీరు అన్నట్టు ఆస్తమా

0: కానివ్వండి,
1: సిఓపిడి.
0: సిఓపిడి కానివ్వండి, ఐఎల్డి అన్నారు, వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. పైగా షుగర్ ఆర్ బీపీ పేషెంట్స్ మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇన్సోమ్నియా అనేటువంటి వ్యాధి గురించినటువంటి అవగాహన ప్రస్తుతం ప్రజల్లో ఏర్పడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే గురకను సాధారణ గురకగా తీసుకుంటాం, మీరన్నట్టు ముందు చెప్పారు సాధారణ గురకకిను ఈ ఇన్సోమ్నియాకి తేడా ఉందని. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, దాని గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్ గారి సలహా మేరకు పాటించడం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
1: థ్యాంక్ యూ మేడం. నమస్తే.
0: నమస్తే అండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
5: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.8 MHz మెమరీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట శ్రీరాములయ్య సినిమా నుండి. పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం నుండి కాన్గుల గోపాల్. వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: అభిరుచి కార్యక్రమంలో కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట శ్రీరాములయ్య సినిమా నుండి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్

0: 9 వరకు. మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: జిఆర్టీ జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమంలో తర్వాతి పాట నీరాజనం సినిమా నుండి మా కోసం పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, దాసన్ రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నస్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి వీరందరి కోరికపై నీరాజనం సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం. శ్రోతలకు ఓసారి గుర్తు చేస్తున్నాం, ఈరోజు సాయంత్రం 5:30 సెల్ ఫోన్ వ్యసనం చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం సహకారం ఎర్రం రాజు గారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట వేటగాడు సినిమా నుండి. మాకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, గన్విధ హర్షవర్ధన్ హనుమాన్లు, లక్ష్మి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట చక్రం సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు ఇందల్వాయి నుండి దోండి, పండు, వర్ష, అశ్విని, పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ప్రణీత, వైష్ణవి వీరు కూడా ఈ పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కాంచన గంగా నుండి, మా కోసం ఓ మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి. శ్రీరామ, వసంత, భారతి, శ్రీరామ హనుమానులు, హరీష్, అజయ్, అరుణ్ మరి వారి కుటుంబ సభ్యులు, వీరు కోరిన పాట మనకు అందుబాటులో లేనందువలన వీరి కోసం కలిసిందాం రా సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు బోధన్ మండలం హుంస గ్రామం నుండి ఎండి గఫార్, వాజిద్, సాజిద్, సమ్రీన్ వీరందరి కోరికపై కలుసుందాం రా సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వింటారు సెల్ ఫోన్ వ్యసనం చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం సహకారం ఎరం రాజు గారు.

కాలం మారింది. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఈ క్రమంలో పిల్లలకు మంచి ఆట వస్తువుగా కూడా మొబైల్ ఫోన్ పరిణామం చెందింది. ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లల చేతిలో ఫోన్ పెట్టి తల్లిదండ్రులు వారి పని వారు చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు మంచిది? మొబైల్ ఫోన్లు ఏ వయసు నుండి పిల్లలకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కొంతమంది నిపుణుల మరియు వైద్యుల అభిప్రాయాల్ని సేకరించి ఆకాశవాణి మీకోసం అందిస్తోంది ఈ ప్రత్యేక కార్యక్రమం. సెల్ ఫోన్ ద్వారా ప్రమాదకర రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. వీటి నుంచి ప్రసారమయ్యే సూక్ష్మ తరంగాలు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. వారి మీద సెల్ ఫోన్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు తల్లులు సెల్ ఫోన్ వాడడం ద్వారా అధిక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. 3 సంవత్సరాలలోపు పిల్లలకు సెల్ ఫోన్లను దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు డాక్టర్లు చెబుతున్నారు.

0: సెల్ ఫోన్లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఆటల కోసం, పాటల కోసం, సినిమాలు చూడటం కోసం పిల్లలు సెల్ ఫోన్ను అధికంగా వినియోగిస్తున్నారు. వీటి విషయంలోనే పిల్లలకు ఎక్కువగా సెల్ ఫోన్ అలవాటుగా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సెల్ ఫోన్ ప్రభావం వల్ల పిల్లలు ఒత్తిడికి గురై సరిగ్గా చదవలేకపోతున్నారని, తలనొప్పితో బాధపడుతున్నారని పరిశోధనల్లో గుర్తించారు. దీనితో పాటు ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, చదివింది గుర్తుకు లేకపోవడం లాంటి సమస్యలు చిన్నారుల్లో ఎదురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా పిల్లల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడితో పాటు చిరాకుకు కూడా సెల్ ఫోన్ వాడడం కారణం అవుతోంది. అదేవిధంగా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఎదురు కావచ్చు. వాటితో పాటు మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి తీవ్రమైన ఇబ్బందులకు ఆస్కారం పెంచుతుంది. అందుకే పిల్లలకు వీలైనంత వరకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, వారు ఫోన్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు సెల్ ఫోన్లకు అధికంగా బానిస కావడం వల్ల ఏ రకమైన సమస్యలు ఎదురవుతాయో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ రవితేజ గారి మాటల్లో విందాం.
1: అసలు ఈ ప్రాబ్లమ్ నిజంగా మనం మాట్లాడుకునే విషయమే. చాలా క్యాజువల్ గా తీసుకునేది చాలా పెద్ద ప్రాబ్లం గా మారవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటారా, మనకి కంటి చూపు పెరగవచ్చు, తలనొప్పి ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, జ్ఞాపశక్తి ప్రాబ్లమ్స్, నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఒక చోట కూర్చోలేకపోవడం, బాగా రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం, ADHD అనే సింప్టమ్స్ ఉండవచ్చు, అలాగే చదువుల్లో వెనకపడడం, అలాగే కొన్ని లెర్నింగ్ డిసార్డర్స్ కూడా ఏర్పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్లెక్సియా అనే లెర్నింగ్ డిసార్డర్స్ కూడా ఏర్పడవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కెపాసిటీ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది ఈ ఫోన్ ఎడిక్షన్ వలన. ఒక ఫోన్ ఎడిక్షన్ అనేది ఒక డ్రగ్ ఎడిక్షన్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. మన ప్రతి ఆలోచన, మన ప్రతి యాక్షన్ ఒక బ్రెయిన్లో ఉండే కెమికల్ రియాక్షన్స్ వల్ల అయ్యే రిజల్ట్స్. ఇప్పుడు మనం ఏదన్నా పని చేసి, కష్టపడి ఒక పని చేసి దాని రిజల్ట్ మనం చూసినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే రసాయం రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒక పిల్లాడు ఒక గంట సేపు చదువుకొని ఆ ఎగ్జామ్ రాయగలిగితే ఒక రెండు చుక్కల డోపమైన్ రిలీజ్ అయ్యింది అనుకోండి. అదే 10 మంది పిల్లలతో ఆడుకొని ఆ ఎంజాయ్మెంట్ వల్ల ఒక 5 చుక్కల డోపమైన్ రిలీజ్ అయి ఉంటే, ఈ ఫోన్లో యూట్యూబ్ కానీ ఆ రంగురంగుల పిక్చర్స్, ఆ రంగురంగు వెరైటీ సౌండ్స్ అవన్నీ వింటూ ఉండడం వల్ల ఒక 15 చుక్కల డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎలా అయితే ఒక డ్రగ్ అయితే మనం చేస్తే ఈ డోపమైన్ రిలీజ్ అవుతుందో, అలాగే ఈ ఫోన్ వాడడం వల్ల అన్ని అలాగే డోపమైన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రాబ్లం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. మనం ఎంతో కష్టపడితే రావాల్సిన కిక్ ఈజీగా ఈ ఫోన్ ద్వారాను, డ్రగ్స్ ద్వారాను అదే విధంగా రావడం వలన మనం కష్టపడాలి అనే తత్వం తగ్గుతుంది. మనం ఎప్పుడూ సులభమైన మార్గాలు ఎంచుకుంటాం, అది మన తత్వం. సో బయాలజికల్గా కూడా ఈ ఫోన్ వైపు మన దృష్టి మళ్ళడం సాధారణంగా మనం చూస్తున్నాం. ఇదే సైకలాజికల్ పరంగా కూడా మనం చాలా ఎఫెక్ట్స్ గమనిస్తున్నాం. మానవులు, మనము సహవాస జీవులం. మన గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే మనం కలిసి బతుకుతాం కాబట్టి. ఈ కాలంలో చాలా రకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ రావడం వల్ల మనం ఎలా కనిపిస్తాము, ఎలా అలంకరించుకుంటాము, ఎలాగా మన లైఫ్ లీడ్ చేస్తామని అందరికీ తెలుస్తుంది. ఈ లైకులు వల్ల కూడా ఈ డోపమైన్ చుక్కలు బాగా రిలీజ్ అవుతున్నాయి. సో మన దృష్టి వాటి వైపు మళ్ళుతూ ఉందన్నమాట. సో ఒక్క క్లిక్తో మనము ఆ ఇన్స్టాగ్రామ్ కానీ, ఆ టిక్టాక్ కానీ, ఆ ఫేస్బుక్, ఆ యూట్యూబ్ ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆ రీల్ తర్వాత రీల్, వీడియో తర్వాత వీడియోలు చూస్తూ మనం టైం తెలియకుండా గడుపుతాం. కానీ దానివల్ల మన బ్రెయిన్ పైన ఎంత ప్రభావం పడుతుందో మనం చాలాసార్లు గ్రహించాం.
0: సెల్ ఫోన్ ప్రభావం కారణంగా పిల్లలకు గుండె, మానసిక సమస్యలతో పాటు కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఎక్కువగా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారికి సెల్ ఫోన్ని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా 3 ఏళ్లలోపు పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అందుకే పిల్లలకు ఇంట్లో సాధారణంగా ఆడుకునే క్యారమ్స్, వైకుంఠ పాలీ

0: లాంటి ఆటలను అలవాటు చేయాలి. బయట ఆడే ఆటల వల్ల కూడా ఏ విధమైన ప్రమాదం ఉండదు. తల్లిదండ్రులు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలకు ఫోన్ ఇచ్చే అలవాటు మానుకోవాలి. దాని బదులు ఏవైనా ఇతర ఆట వస్తువుల్ని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే పిల్లలకు ఫోన్ కనుక అలవాటు అయి ఉంటే వారిని దాని నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఈ వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, మామయ్య వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలి. తోటి వయసు వారందరం ఎంచక్కా ఆడుకోవాలి. సెలవుల్ని సరదాగా గడపాలి. ఇది ఒకప్పటి పాఠశాల విద్యార్థుల ఆలోచన. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందుకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్. ఒక ఎండాకాలం సెలవులే కాదు, ఏ సెలవులు వచ్చినా ఇంట్లోనే ఉంటూ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు పిల్లలు. సమయం సందర్భం ఏదైనా చేతిలో ఫోన్ ఉండాలి, అందులో గేమ్స్ ఆడాలి లేదా వీడియోలు చూడాలి. ఇది నేటితరం పిల్లల ఆలోచన. కానీ అది వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని, చదువుపై ప్రభావం చూపుతుందని ఏమాత్రం గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఫోన్ ఇస్తే తమ పిల్లలు చప్పుడు చేయకుండా ఒకచోట కూర్చుంటారని, తమ పనులకు అడ్డురారని, చెప్పిన మాట వింటారని ఆలోచిస్తున్నారు. కానీ అది తమ పిల్లల ఆరోగ్య మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని గ్రహించలేకపోతున్నారు. ఫలితంగా పిల్లలకు చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, చదువులోనూ వెనుకబడుతున్నారు. ఈ రోజుల్లో పిల్లల ఆటలంటే స్మార్ట్ ఫోన్లోని వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, పబ్జి, క్యాండీ క్రష్ తదితరాలు మాత్రమే అని అనుకునేలా తయారైంది పరిస్థితి. కానీ ఇవి మానసికంగా ఒత్తిడి పెంచేవే తప్పితే ఆరోగ్యానికి మంచివి కావు. అసలు ఆటలంటే మైదానాల్లో ఆడేవే. చిన్నపిల్లలు సరదాగా ఆడుకునే పులి మేక, గోళీలాట, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడి పండు, కళ్లకు గంతులు ఆటలన్నీ భలే సరదాగా ఉంటాయి. ఈ ఆటలు ఆడితే అటు మానసికంగా, ఇటు శారీరకంగా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ ఆటల్లోని సరదా తెలిస్తే ఫోన్ పట్ల పిల్లలు ఆసక్తి చూపరని నిపుణులు చెబుతున్నారు. కథలు వినడానికి కూడా చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. అయితే ప్రస్తుత రోజుల్లో కథలు చెప్పేంత తీరిక పెద్దవాళ్లకు లేకపోవడంతో ఫోన్లోనే కావాల్సిన కథలు పెట్టుకొని వింటున్నారు పిల్లలు. ఇలా వినడం కన్నా పెద్దల ద్వారా వింటే ఆ ఊహాలోకంలోకి వెళ్ళొచ్చు అంటున్నారు నిపుణులు. కథలే కాకుండా ఇతిహాసాలు కూడా పిల్లలకు చిన్నప్పటి నుండి చెబితే వాటి మీద ఆసక్తి పెరిగి స్మార్ట్ ఫోన్ జోలికే వెళ్లరని నిపుణులు చెబుతున్నారు.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డియాడిక్షన్ స్పెషలిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఏంటంటే ఒక పిల్లలకు ఒక వ్యసనంగా మారిపోయింది. రేపు ఫ్యూచర్లో కొత్త డిజార్డర్స్ రాబోతున్నాయి. ఎలాంటి డిజార్డర్స్ అంటే, ఇప్పుడు మనకు ఇన్ని రోజులు మనం కోవిడ్ కరోనా అనుకున్నాం, కానీ అంతకంటే ప్రమాదకరమైన వ్యాధులు ఏంటంటే రేపు ఇలాంటి వాట్సాప్ సిండ్రోమ్ కానీ, ఫేస్బుక్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ అడిక్షన్ సిండ్రోమ్ కానీ ఇలాంటివి రాబోతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, మన ప్రపంచ ఆరోగ్య సంస్థ తన యొక్క వ్యాధులను చికిత్స చేసే డైరీ ఉంటుంది, దాన్నే మనం ఏంటంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్ అంటారు. అందులో ఈ కొత్త రకమైన వ్యాధుల్ని చేర్చడం జరిగింది, దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్నెట్ అడిక్షన్ సిండ్రోమ్, ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్స్ అనేది చేర్చడం జరిగింది. సో కాబట్టి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు చూస్తూనే ఉన్నారు మనలో చిన్నవాళ్ళని కాకుండా పెద్దవాళ్ళని కాకుండా మన టైం ముఖ్యంగా మీరు చూడండి, యావరేజ్గా ఎవరు కూడా అంటే మామూలు సెల్ ఫోన్ వాడే వ్యక్తి కూడా రోజు 4-5 గంటలు ఈ వాట్సప్, ఫేస్బుక్, లేకపోతే ఏదో పాటలు ఏదో అంటే విలువైన 4-5 గంటల సమయాన్ని వేస్ట్ చేసుకుంటే, మన స్టూడెంట్స్ అయితే ఇంకా వాళ్ళు రాత్రి 9 నుంచి 12 గంటల టైంలో పీక్ టైంలో, ఎందుకంటే మనకు కొన్ని స్టడీస్ వస్తున్నాయి, 1 గంట వరకు 2 గంటల వరకు కూడా ఫోన్లో ఉండి టైం అంతా వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా మనశ్శాంతి, మన యొక్క మనశ్శాంతిని కూడా ఈ ఫోన్ ఏంటంటే మన చేతిలో ఉన్నప్పుడు ఎవరో 4 కాల్స్ వస్తుంటే ఏదో వాట్సాప్ లో మనం ఇరిటేట్ చేస్తుంటారు, లేకపోతే ఎక్కడో మెసేజ్ వచ్చి ఇరిటేట్ చేసి మన మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తున్నది. అంతేకాకుండా మన మనీ డబ్బుల్ని కూడా తినేస్తున్నది, ఎందుకంటే

0: నేను చూస్తున్నాను చాలా మంది పిల్లలు ఈ పబ్జి గేమ్స్ అని ఫ్రీఫైర్ గేమ్స్ అని ఆన్లైన్ షాపింగ్ అని లేకపోతే ఆన్లైన్లో అది కొనాలని ఇది కొనాలని అవసరం లేకున్నా కానీ ఇంట్లో ముఖ్యంగా గృహిణులు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు అంటే నేను ఇందులో వీళ్ళని తప్పనట్లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఆ ఫోన్లో ఉండడం ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులని తెలియకుండా క్రెడిట్ కార్డు ద్వారా కట్టేసి అప్పుల పాలవుతున్నారు. సో మనీ కూడా తినేస్తున్నది, అంతేకాకుండా రిలేషన్స్ని తినేస్తున్నది. ముఖ్యంగా ఇంతకుముందు మనము ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఏంటంటే ఎవరికైనా బర్త్డే చెప్పేది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనసారిగా వాళ్ళని ఆలింగనం చేసుకొని కరచాలనం చేసి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేది వాళ్ళం, ఒక గ్రీటింగ్ కొనాలంటే వెతికేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ వాట్సాప్లోనే ఒక మెసేజ్ పంపిస్తే చాలు ఇంకా, అంటే రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. దానివల్ల కూడా మనిషికి డిప్రెషన్, సూయిసైడ్ టెండెన్సీస్ అవన్నీ పెరుగుతున్నాయి. తర్వాత అంతకంటే ముఖ్యంగా హెల్త్ని తినేస్తున్నారు. ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే ఒక మనిషి ఆరోగ్యం ఏంటంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యం అనేది కావాలి. తర్వాత హెల్త్, సరి అయిన టైం తినట్లేదు మనం, ఎందుకంటే తినాల్సిన టైంలో ఏదో కాల్ వస్తుంది, ఏదో వీడియో గేమ్ ఆడుతుంటాం. పొద్దున ఎక్సర్సైజ్ చేసేయాల్సిన టైంలో నాలుగు వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసామంటే 2 గంటల వరకు ఎవడో గుడ్ మార్నింగ్ అంటుంటారు, ఏదో చెప్తుంటారు, తర్వాత ఏదో మెసేజ్ వస్తుంటుంది. మనం మన యొక్క ఈవెన్ ఎక్సర్సైజ్ని కూడా మర్చిపోతున్నాం. సో ఒక విధంగా కొన్నిసార్లు మనం నైట్ సరి అయిన సమయం పడుకోవడం కూడా మర్చిపోతున్నాం. సో దీన్ని బట్టి ఏంటంటే మన హెల్త్ను కూడా తినేస్తున్నది స్మార్ట్ ఫోన్. సో ఇది మనము స్పెషల్గా ఏంటంటే పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్స్ను కూడా ఇది తినేస్తున్నది, ఎందుకంటే మనం వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కూడా మనం ఫోన్తో వాడుతున్నాం. అంటే మనం విలువైన సమయాన్ని మనం కుటుంబ సభ్యులు కూడా ఇవ్వలేకపోతున్నాం. సో అందుకే నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా నేను సైకియాట్రిస్ట్గా మీ అందరికీ ఇచ్చేది ఏంటంటే ఎట్లయితే ఆల్కహాల్కు డిఅడిక్షన్ ఉందో, స్మోకింగ్కు డిఅడిక్షన్ ఉందో, గంజాయికి మనం ఎట్లా డిఅడిక్షన్ చేస్తున్నాము, రేపు ఫ్యూచర్లో పిల్లలకు ఈ స్మార్ట్ ఫోన్ డిఅడిక్షన్ అనేది చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. చాలామంది పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. సో కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్త. సో నేను అనేది ఏంటంటే డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఏదైనా ముందు జాగ్రత్తగా మనము జాగ్రత్త ఉంటే బాగుంటుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఏంటంటే విరివిగా వాడడం అనేది డేంజర్. సో మీరు ఏంటంటే ఇప్పటి నుంచే మీ పిల్లల్ని అంటే స్మార్ట్ ఫోన్ను వాడడం తప్పనట్లేదు, దాన్ని చెడు సైడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లల టైము, వాళ్ళ గోల్స్, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ రిలేషన్స్ దెబ్బతినిపోయి వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతుందంటే మందబుద్ధి గల పిల్లలు, అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా అయిపోతుందంటే సోషల్ రిలేషన్స్ తగ్గిపోతుంది, తర్వాత వాళ్ళు ఒంటరిగా మిగిలిపోవడానికి అవకాశం ఉంది. ఒంటరిగా మిగిలిపోతున్నప్పుడు వాళ్ళలో మానసికంగా యాంగ్జైటీ, డిప్రెషన్, సూయిసైడ్ టెండెన్సీస్, ఉపకాయము, తర్వాత కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి నుండే మీ పిల్లలకి ఏంటంటే మంచి ఆరోగ్య సూత్రాలు నేర్పించండి. వాళ్ళకు అట్లీస్ట్ మనం చెప్తే వినే స్టేజ్లో వాళ్ళు లేరు, కానీ మీరు ఇప్పటి నుండి మీరు తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఫోన్ అనేది ఒక పర్టికులర్ టైం తర్వాత ఫోన్ అనేది ఆపేసేయండి, ఫోన్ చూడకండి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా మా పేరెంట్స్ ఆపేశారు మేము కూడా ఆపేస్తాం అనుకుంటారు. పిల్లలకి సరదాగా ఆట వస్తువులుగా ఫోన్ ఇవ్వకండి, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: మొబైల్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్టాప్ ఏదైనా కావచ్చు, డిజిటల్ తరంగాలు పిల్లల్ని ముంచెత్తుతున్నాయి, మెదళ్లను అదుపులోకి తీసుకుంటున్నాయి. దీంతో వారి మానసిక అభ్యసన సామర్థ్యాలు బాగా దెబ్బతింటున్నాయి. చిన్నపాటి జాగ్రత్తలతో పిల్లలపై దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చని బ్రిటన్లోని షెఫీల్డ్ వర్సిటీ అధ్యయనం సూచిస్తోంది. పిల్లల మెదళ్ళు స్పాంజ్ లాంటివి, ఎదిగే క్రమంలో అవి ఎక్కువ విషయాలను గ్రహిస్తాయి, మంచిని చెడుని నిక్షిప్తం చేసుకుంటాయి. అయితే అతి చిన్న వయసులోనే స్క్రీన్కు అలవాటు పడుతుండటం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పలు రకాల సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వారిలో నైపుణ్యాలు నేర్చుకునే స్వభావం దెబ్బతింటోంది. పిల్లల్లో మెదడు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి 90% అభివృద్ధి చెందుతుంది, కానీ వారు అదే పనిగా స్క్రీన్ చూడడం వల్ల ప్రతికూల ప్రభావాలు మొదలవుతాయి. వారు పరధ్యానంగా మారుతున్నారని షెఫీల్డ్ అధ్యయనం పేర్కొంది. అందుకే 5 ఏళ్లలోపు పిల్లలకు రోజూ గంటకు మించి స్క్రీన్ సమయం ఇవ్వద్దని తల్లిదండ్రులకు సిఫారసు చేసింది. ఉద్యోగాల్లో పనుల్లో తీరిక లేకుండా ఉన్న తల్లిదండ్రులకు ఇది అసాధ్యంలా అనిపించవచ్చు, కానీ పిల్లలపై స్క్రీన్ సమయం దుష్ప్రభావం చూపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఏడుస్తుంటే మొబైల్ ఇచ్చి ఆడుకోమనడం, మారాం చేస్తుంటే సెల్ఫోన్ ముందు పెట్టి అన్నం తినిపించడం ఆరోగ్యకరం కాదని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇతర కార్యకలాపాల్లో పిల్లలను నిమగ్నం చేయడం ద్వారా స్క్రీన్ టైంను తగ్గించవచ్చు. మరి దానికి సంబంధించిన ముఖ్య సూచనలు ఏమిటి అంటే, పిల్లల భోజన సమయాల్లో స్క్రీన్ మొబైల్ తప్పనిసరిగా దూరంగా ఉంచేలా చూడండి. ఆ సమయంలో మంచి సంగీతం వినడం అలవాటు చేయండి. వారి చదువు, ఆసక్తులు, హాబీల గురించి మాట్లాడండి. సమకాలీన అంశాలపై చర్చించడం చాలా మేలు చేస్తుంది. అవసరమైన సమాచారాన్ని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడడం వల్ల వారు ఆ విషయాలు చూడడానికే అలవాటు పడతారు. తద్వారా జంక్ కంటెంట్ను తగ్గించవచ్చు. నిద్రవేళల్లో బెడ్రూమ్లో స్క్రీన్ అందుబాటులో లేకుండా చూడండి. నిద్రకు ముందు ఏదైనా పుస్తకం చదవమనండి, లేదా బొమ్మలు గీయమని చెప్పండి. వారికి నీతి కథలు చెప్పండి. ప్రకృతిని గురించి వివరించండి. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యాప్ల వాడకాన్ని పరిమితం చేసే టైమర్లు, పిన్ కోడ్లు ఉన్నాయి. ఇవి స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటితో పిల్లలు వాడే యాప్లు, వెబ్ సైట్ల కార్యకలాపాలను కూడా ట్రాక్ చేయవచ్చు. వారానికో రోజు పర్యాటక ప్రదేశానికో లేదా మంచి సాంస్కృతిక కార్యక్రమానికో కుటుంబంతో సహా వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఆ రోజు అతి తక్కువ స్క్రీన్ టైం అందుబాటులో ఉండేలా చూడండి. పిల్లలు చిన్నగా దానికి అలవాటు పడతారు. వ్యక్తిగత పనులు, చదువు, హోంవర్క్, భోజనం, విరామం, హ్యాబీలు అన్నిటికీ సమయం కేటాయించేలా ప్రణాళిక తయారు చేయండి. వారాంతాల్లో ఒకసారి అరగంట, గంట స్క్రీన్ టైంకు అనుమతించాలి. ఇక ఎక్కువసేపు స్క్రీన్ చూసినట్లయితే పిల్లలు త్వరగా మాటలు నేర్చుకోలేరు. మానసిక ఎదుగుదల ఆలస్యమవుతుంది. భావోద్వేగ నియంత్రణ ఉండదు. ఏదైనా విషయాలపై పట్టు సాధించలేరు. దానికి డిజిటల్ ఉపకరణాలపైనే ఆధారపడతారు. స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు వస్తాయి. మన మెదడులో అంతర్గతంగా ఓ అన్వేషణ వ్యవస్థ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది చురుగ్గా ఉంటుంది. వారితో ముఖాముఖి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉంటే పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి వేగంగా తెలుసుకోగలుగుతారు. పిల్లలతో తల్లిదండ్రులు సమకాలీన విషయాలు, వివిధ సబ్జెక్టులపై మాట్లాడుతూ ఉంటే వారికి స్క్రీన్ టైం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం చాలామంది పిల్లల్లో చిన్న వయసులోనే రెటీనా సమస్యలు తలెత్తుతున్నాయి. రంగులను గుర్తుపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువసేపు టీవీ, ఫోన్లు చూడటమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. గత 4 ఏళ్లలో ఇలాంటి కేసులు దాదాపు 5 రెట్లు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2: గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ నవీన్ నూకల, కన్సల్టెంట్ ఆప్థాల్మాలజిస్ట్, రెటీనా సర్జన్ అండ్ కాట్రాక్ సర్జన్. నేను ఇక్కడ డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడిలో మనం సేవలు అందిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మొబైల్ యూస్ వల్ల, మొబైల్ వాడకం వల్ల కంటి ఆరోగ్యంపైన దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చాలా వరకు అడిక్ట్ అయి ఉన్నారు మొబైల్ యూస్కి. దానివల్ల చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. వాళ్ళు వేరే ఎడ్యుకేషన్ పైన కానీ లేదా ఇంకా వేరే ఏదైనా వర్క్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయలేరు. రెండోది వాళ్ళకి రెగ్యులర్గా మొబైల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రెగ్యులర్గా మనకి ఈ నియర్ సైటెడ్నెస్ అంటాం కదా, మయోపియా అంటాము, మైనస్ పవర్ గ్లాసు, అది వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు అంటే రెగ్యులర్గా స్క్రీన్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కాదు ఇంతకుముందు జనరేషన్స్, కాబట్టి కొంచెం తక్కువ మందికే సైట్ ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం చూసే ఒక 10 మంది కిడ్స్ని చూస్తే ఆల్మోస్ట్ 8 కిడ్స్కి గ్లాసెస్ కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు పెరిగిపోయిన స్క్రీన్ యూజ్ వల్ల. సో దీనివల్ల గ్లాస్ పవర్ రావడమే కాకుండా వాళ్ళకి బాడీ పైన స్క్రీన్ వల్ల కూడా వేరే ఇతర దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఎలా అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు, ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అండ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, ఎస్పెషల్లీ కిడ్స్లో అంటే 1-2 ఇయర్స్ కిడ్స్లో కూడా చూసుకుంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. మాట్లాడాల్సిన టైంకి మాట్లాడరు, నడవాల్సిన టైంకి నడవరు, అండ్ బిహేవియర్ అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి. వీటితో పాటు ఇది చిన్నప్పటి నుంచే కంటిన్యూ అయిందంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాంగ్ విత్ ఐ సైట్ కూడా పెరిగే అవకాశాలు అంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంటి పరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా కొంతమంది ఎలా అంటే మనకు రెగ్యులర్గా ఇవి యూత్ తీసుకుంటే టైంపాస్ కోసమని ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్లాంటివన్నీ వాటి వల్ల ఏమవుతుందంటే అవసరం లేకుండా అదే స్క్రోల్ చేస్తూ రీల్స్ చూడడం వల్ల దానిపైన దానివల్ల ఏమవుతుందంటే కంటిపైన ఆ బ్రైట్నెస్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు డ్రై అవ్వడము, స్ట్రెయిన్ తీయడము, దాంతో సైట్ రావడము. రెండోది ఏంటంటే

0: ఎందుకు ఇలా వంగి చూడడం వల్ల ఈ సర్వైకల్ స్పైన్ ఉంది కదా, సర్వైకల్ స్పైన్ కూడా మెడ దగ్గర కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి సర్వైకల్ స్పైన్ చాలా సన్నంగా ఉంటుంది, అది మన హెడ్ వెయిట్, మన తల, స్కల్లు, బ్రెయిన్ ఈ పార్ట్ మొత్తంని వెయిట్ని అదే భరిస్తుంది. సో అంత పెద్ద బరువుని మనం ఇట్లా వంగి చూసినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది స్పైనల్ కార్డ్ మీద, ఎస్పెషల్లీ ఈ సర్వైకల్ మెడ దగ్గర ఏరియాలో. దానివల్ల చాలా నర్వ్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: మన దేశంలోని మెట్రో నగరాల్లో ప్రతి 5 బాలల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 1 రంగులను సరిగ్గా గుర్తించలేకపోతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. లాక్డౌన్ సమయంలో ప్రారంభమైన ఆన్లైన్ తరగతుల వల్ల నర్సరీ, ఎల్కేజీ చదివే పిల్లలు మొదలు డిగ్రీ విద్యార్థుల వరకు అందరి చేతుల్లోకి ఫోన్లు, ట్యాబ్లు వచ్చి చేరాయి. మొదట్లో చదువుకోవడానికి అలవాటైన ఫోన్లు కాలక్రమంలో వ్యసనంగా మారిపోయాయి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్ చేతిలో లేకుంటే గడవని దుస్థితి ఏర్పడింది. ఆ అలవాటును, చదువును దెబ్బతీయడంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల్లో 79% మంది పిల్లలు స్మార్ట్ ఫోన్కి అలవాటు పడ్డారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో 63.7% మంది ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు. 2018 కంటే ముందు 29.6% ఉన్న ఫోన్ల వినియోగం ఆ తర్వాత 68.6% పెరిగింది. ఆ అలవాటును మాన్పించడానికి వైద్యులను సంప్రదించాల్సి వస్తోందంటే పిల్లలు ఫోన్లకు ఎంతలా బానిసలుగా మారుతున్నారో అర్థమవుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మయోపియా, దగ్గరి దృష్టి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫోన్లు, ట్యాబ్ల నుంచి వచ్చే నీలికాంతి శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ మీద ప్రభావం చూపుతుంది. అది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది. ఫలితంగా ఊబకాయం, వినికిడి సమస్యలు, కంటి వ్యాధులు చుట్టుముడతాయి. అంతేకాక ప్రాణాంతక ట్యూమర్లు సైతం కూరలు చాచే ప్రమాదం పొంచి ఉంది. సెల్ఫోను ఎక్కువగా వాడే పిల్లల్లో మానసిక పరిస్థితి సరిగ్గా ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికి పేచీ పెడుతూ ఏమడిగినా విసుగ్గా సమాధానాలు చెబుతున్నారని, వాళ్లలో ఏకాగ్రత లోపించి చురుకుదనం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలోచన విధానం సైతం మారిపోతోందని హెచ్చరిస్తున్నారు.
2: 1, గ్యాడ్జెట్ టైం, స్క్రీన్ టైం. అంటే మనము ఫోన్తో చూస్తూ ఎంతసేపు మన పిల్లల్ని వదలవచ్చు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ 1.5 సంవత్సరం దాకా అసలు ఫోనే చూపించకూడదు అనేవాళ్ళు. దాని తర్వాత చూపించినా సరే మన రిలేటివ్స్కి వాళ్ళ వాళ్ళతో మాట్లాడించడానికి మాత్రమే పరిమితం అని చెప్తూ, మహా అయితే 5 ఏళ్ల వయసు వరకు 2 గంటల కంటే ఎక్కువ చూపించొద్దు అంటారు. ఎందుకంటే చాలా వరకు లర్నింగ్ అంటే నేర్చుకోవడం ఆ వయసులో ఇమిటేషన్ వల్ల జరిగేది. మనం మన పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ రెస్పాన్సెస్, ఎక్స్ప్రెషన్స్ గమనించి దాన్ని బట్టి రియాక్ట్ అవుతాం. కానీ ఫోన్ అలా రియాక్ట్ అవ్వదు కాబట్టి అది లెర్నింగ్కి హెల్ప్ అవ్వకుండా ఇంకా బ్రెయిన్ని డల్ చేస్తూ పోతుంది. సో ఒక లిమిట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మన ఫోన్లో యాప్ టైమర్స్ వాడుకోవచ్చు. యూట్యూబ్ ఆన్ చేస్తే 15 నిమిషాలు, 1/2 గంట తర్వాత ఆటోమేటిక్గా మనకి సిగ్నల్ కూడా వస్తుంది. అది అందరి ఫోన్స్లో కూడా ఉంది, అది ఉపయోగించుకోవాలి మనం. 2, గ్యాడ్జెట్ ప్లేస్మెంట్. ఎక్కడ గ్యాడ్జెట్ మనం ఈ ఫోన్ని ఉంచుతున్నాము చూడండి. ఒకప్పుడు మనకి టీవీ ఒక్కటే ఉండడం వలన ఏదన్నా చూడాలనుకుంటే మనం హాల్లో కూర్చొని టీవీ ఎక్కడుందో దాన్ని ఆన్ చేసుకొని మనం చూడడం జరిగేది. టీవీ ఆఫ్ చేసిన తర్వాత మనం టీవీ గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఈ ఫోన్లు ఎక్కడంటే మనం ఇంటి చుట్టూ తీసుకువెళ్ళొచ్చు. ఇలా చేయడం వల్ల ఎప్పుడంటే అప్పుడు మనం ఫోన్లు చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో ఫోన్ని కూడా ఒక్క లిమిట్ పెట్టి డైనింగ్ రూమ్లో ఫోన్ అలౌడ్ కాదు, ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం ఫోన్ని ఇక్కడ ఈ రూమ్లోనే పెట్టుంచుతాం, అలా చేయడం కూడా ఒక మంచి చిట్కా. 3, అవైలబిలిటీ. ఇప్పుడు అందరికీ ఒక ఫోను, ఒక ప్యాడ్, ఒక కంప్యూటర్, అట్లా ఎన్నో రకరకాలుగా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇన్ని ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది. ఆ పిల్లలు ఏ గ్యాడ్జెట్ వాడుతున్నారో తెలీదు, ఏ గ్యాడ్జెట్లో ఏం చూస్తున్నారో తెలీదు. మనం పక్కన ఉండడం ప్రతిసారి పాసిబిలిటీ కాదు. సో ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఇంట్లో అనేది కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని

0: మనము పిల్లలు వాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నెట్ లో చాలా రకాల అనవసరమైన విషయాలు, మన పిల్లల్ని డిస్టర్బ్ చేసే విషయాలు కూడా ఉంటాయని మన అందరికీ తెలుసు. ఇప్పుడు నా కడుపు నిండుగా ఉందనుకోండి, నేను ఇంకో రెండు స్వీట్ల కోసం నేను అడగను. అలాగే మన పిల్లల్ని బాగా ఆక్యుపైడ్గా ఉంచి సింగింగ్, డాన్సింగ్, ప్లేయింగ్ అని వేరే వేరే యాక్టివిటీస్గా వాళ్ళని మనం ఎంగేజ్ చేసి ఉంచగలిగితే ఆటోమేటిక్గా ఫోన్ పైన వాళ్ళకి దృష్టి తగ్గుతుంది. ముఖ్యంగా మనం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, మనం బాధ్యత తీసుకోవాలి. మనల్ని ఎవరూ రిప్లేస్ చేయలేరు. మన పిల్లలతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి యాక్టివ్గా పూర్తి మనసుతో వాళ్ళతో ఆడుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి దృష్టి ఫోన్ పైన తగ్గుతుంది. మనం ఫోన్లు వాడుతూ వాళ్ళు ఫోన్లని వాడొద్దు అంటే ఈ తెలివైన పిల్లలు ఒప్పుకోరు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గుర్తు చేసుకొని మన లైఫ్ని లీడ్ చేయగలిగితే మన పిల్లలు కూడా ఈ ఫోన్ అడిక్షన్ దారి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. వీలైనంత వరకు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఉదయం పూట, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఫోన్లకు బదులు పిల్లలకు క్రికెట్, వాలీబాల్, చెస్ లాంటి ఆటలు అలవాటు చేయాలి. లేదంటే సంగీతం, డ్యాన్స్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి. ఫోన్ల వైపు కాకుండా పుస్తకాలు చదవడం, వ్యాయామం మీదకు వారి మనసును మళ్లించాలి. దేశానికి భవిష్యత్తు అయిన పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపడం తప్పనిసరి. ఎడతెగకుండా ఫోన్లలో మునిగిపోతుండడం వల్ల పిల్లల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. అప్పుడే భావి భారతం దృఢంగా రూపుదిద్దుకుంటుంది.
2: ఇంతవరకు మీరు సెల్ ఫోన్ వ్యసనం, చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం సహకారం ఇర్రం రాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
3: कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने राज्यपाल के सचिव को औपचारिक रूप से इस्तीफा सौंप दिया है. श्री सिद्धारमैया ने कहा कि उन्होंने राज्यपाल से नामित मुख्यमंत्री डीके शिवकुमार को पदभार ग्रहण करने के लिए आमंत्रित करने का अनुरोध किया है. विधानसभा में कांग्रेस के पास 136 से अधिक विधायकों का समर्थन है. श्री सिद्धारमैया ने कहा कि उन्होंने पार्टी की राज्यसभा सीट की पेशकश विनम्रतापूर्वक अस्वीकार कर दी है. उन्होंने कहा कि वे राज्य की जनता के लिए काम करते रहेंगे. कांग्रेस की विधानसभा चुनावों में जीत के बाद सिद्धारमैया मई 2023 में दूसरी बार कर्नाटक के मुख्यमंत्री बने थे. उनके इस्तीफे के साथ ही राज्य में चल रहा लंबा सत्ता संघर्ष समाप्त हो गया है. श्री डीके शिवकुमार को 2023 के कर्नाटक विधानसभा चुनाव में कांग्रेस पार्टी की जीत में महत्वपूर्ण भूमिका थी. गृहमंत्री अमित शाह ने देश से हर घुसपैठिए की पहचान कर निर्वासित करने की सरकार की दृढ़ प्रतिबद्धता दोहराई है. गुजरात के गांधीनगर में आज 340 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करने के बाद एक जनसभा में उन्होंने ये बात कही.
4: घुसपैठिए को देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों और उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
3: गृहमंत्री ने पश्चिम बंगाल सरकार को एक सप्ताह के भीतर सीमा सुरक्षा बल को 600 हेक्टेयर भूमि उपलब्ध कराने के लिए बधाई भी दी. वीर सावरकर की जयंती पर आशीष शाह ने मातृभूमि के प्रति उनके सर्वोच्च बलिदान, समर्पण और अमूल्य योगदान का स्मरण किया. भारतीय जनता पार्टी ने वर्तमान विधायक अभिषेक देबरॉय को पार्टी की त्रिपुरा प्रदेश इकाई का नया अध्यक्ष नियुक्त किया है। अभिषेक देबरॉय राज्यसभा सांसद राजीव भट्टाचार्य का स्थान लेंगे। भाजपा के राष्ट्रीय अध्यक्ष नितिन नवीन ने उनकी नियुक्ति को स्वीकृति दी। त्रिपुरा के मुख्यमंत्री डॉ माणिक साहा ने बधाई देते हुए विश्वास व्यक्त किया कि देबरॉय के गतिशील नेतृत्व और संगठनात्मक दूरदर्शिता से त्रिपुरा में भाजपा और मजबूत होगी। उपराष्ट्रपति सीपी राधाकृष्णन कर्नाटक, गोवा और केरलम के 3 दिन के दौरे पर कल रवाना होंगे। उपराष्ट्रपति कल कर्नाटक के बेंगलुरु में आर्ट ऑफ लिविंग फाउंडेशन के वैश्विक समारोह में शामिल होंगे। शनिवार को श्री राधाकृष्णन पणजी में गोवा के राज्य स्थापना दिवस समारोह में शामिल होंगे। उपराष्ट्रपति 31 मई को बेल्थागंडी के SIRI औद्योगिक पार्क का उद्घाटन करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी ने येनेज यांशा को स्लोवानिया का प्रधानमंत्री चुने जाने पर बधाई दी है। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि वे दोनों देशों के लोगों की साझा समृद्धि और पारस्परिक लाभ के लिए द्विपक्षीय संबंधों को और मजबूत करने की दिशा में स्लोवेनिया और प्रधानमंत्री के साथ मिलकर काम करने के लिए उत्सुक हैं। लोकसभा अध्यक्ष ओम बिड़ला ने कहा है कि लोकतंत्र संवाद, विचार विमर्श, आम सहमति और असहमति के वातावरण में फलता फूलता है। श्री बिड़ला ने आज दिल्ली विधानसभा में 1924 से 1930 तक केंद्रीय विधानसभा की सभी 407 बैठकों की कार्यवाही के 89 खंडों के अनूठे संकलन का विमोचन किया। श्री बिड़ला ने कहा कि यह संग्रह भावी पीढ़ियों और लोकतांत्रिक संस्थाओं के लिए अमूल्य मार्गदर्शक साबित होगा। केंद्रीय आवासन और शहरी कार्य मंत्री मनोहर लाल ने आज दिल्ली नगर निगम के भलसवा अपशिष्ट निपटान स्थल संबंधी सुधार कार्यों की समीक्षा की। आवासन और शहरी कार्य मंत्रालय ने बताया कि अपशिष्ट की मात्रा में उल्लेखनीय कमी आई है। रक्षा सचिव राजेश कुमार सिंह ने आज सिंगापुर के रक्षा सचिव जोसेफ लियोंग के साथ 16वीं रक्षा नीति वार्ता की सहअध्यक्षता की। रक्षा मंत्रालय ने कहा कि इस वार्ता ने भारत और सिंगापुर के बीच मजबूत द्विपक्षीय रक्षा साझेदारी की पुष्टि की है। सिंगापुर ओपन बैडमिंटन टूर्नामेंट में लक्ष्य सेन और पीवी सिंधु ने अपने अपने वर्ग के क्वार्टर फाइनल में जगह बना ली है। चिराग शेट्टी और सात्विक साईराज रंकी रेड्डी की पुरुष डबल्स जोड़ी तथा ध्रुव कपिला तनिषा क्रास्टो की मिक्स डबल्स जोड़ी ने भी क्वार्टर फाइनल में प्रवेश कर लिया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ

శాఖ ఆధ్వర్యంలో ఈ కార్డు అమలు చేయాలని, అన్ని శాఖల లబ్దిదారుల డేటా సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్, కార్మిక శాఖ, బీమా పథకాలు సహా అన్ని శాఖల సమాచారం ఈ కార్డులో ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. AI సహాయంతో డేటా విశ్లేషించడం

0: మాట్లాడుతూ వచ్చే 4 రోజుల పాటు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా పనిచేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్నదే రాష్ట ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని మంత్రులు తెలియజేశారు. సనత్నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధికారులతో స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ సదుపాయాలను సమీక్షించారు. సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం పుట్టిన రౌట సంకపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ ప్రారంభించే వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ హరిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొమరంభీం 20 అడుగుల కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడంతో పాటు గిరిజన గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ప్రారంభోత్సవం, ఆరోగ్య కార్డులు, సంక్షేమ కార్డుల పంపిణీతో పాటు గ్రామస్తులతో మద్యపాన నిషేధంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ మర్రి మంజుల కేంద్ర ప్రభుత్వానికి ఆకాశవాణి ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
1: మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్నాము. మాకు ఇంతకు ముందు 100 రోజులే పని ఉండే, ఇప్పుడు 125 రోజులు కల్పించినందుకు కృతజ్ఞతలు. కూలి వేతనం కూడా పెంచినందుకు కృతజ్ఞతలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HPDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్లో ఆయన పాల్గొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలోని మహిళలకు, పిల్లలకు చట్టబద్దమైన హక్కులు కల్పిస్తుందని, దీన్ని ముస్లిం మహిళలు సైతం స్వాగతిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, వరి పంటల దగ్గరికి వెళ్తే మంచి వాసన రావాలి కానీ వర్షానికి తడిసిపోయి మురుగు వాసన వస్తుందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో

0: ఖమ్మం జిల్లా ఎర్రుపాల మండలంలో రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకుని వరంగల్లోని పలు ఈద్గాల్లో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లో కొండా దంపతులు పాల్గొన్నారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వరుస సమీక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా కూలీల హాజరు గణనీయంగా పెరిగిందని, మే మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న హాజరు ఇప్పుడు రోజుకు 16 లక్షల 24 వేలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్కు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. కామారెడ్డిలోని ఈద్గాలో ప్రత్యేక నమాజులు పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, ఈ పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందన్నారు. ఏటూరు నగరంలో మైనర్ బాలిక వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈరోజు మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యపః. ఆదౌ ముఖ్య వార్తాః. కర్ణాటకస్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వపదాత్ ఔపచారిక రూపేణ త్యాగపత్రం ప్రదత్తవాన్. డీకే శివకుమారః నూతన ముఖ్యమంత్రిత్వేన పదభారం గ్రహిష్యతి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహు సిక్కిం ఆరక్షక దళాయ రాష్ట్రపతి ధ్వజ సమ్మానం ప్రదత్తవతి. అత్రాంతరే సిక్కిం రాజ్యం పూర్ణ సాక్షర రాజ్యత్వేన ఘోషితం. హోర్ముజ జలడమరు మధ్యస్య సమీపే ఆక్రమణాంతరం అమెరికా ఇరాన్ దేశయోః మధ్య అవసాదః వర్తితః. గృహమంత్రి అమిత శాహః గాంధీనగరే జనసభాయాం అవైధ ప్రవాసీనాం దేశాత్ నిష్కాసనార్థం సర్వకారస్య దృఢసంకల్పం పునః ప్రత్యపాదయత్. అపి చ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం పివి సింధు తథా చ లక్ష్య సేనః సింగపూర్ ఓపెన్ ఇత్యస్య ప్రాగుపాంత్యచక్రే ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకస్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇత్యసౌ అద్య లోకభవనె రాజ్యపాలస్య సచివాయ ఔపచారికరూపేణ స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. వార్తాహరాన్ సంబోధయన్ సహ స్వయం ప్రమాణితవాన్ యత్ త్యాగపత్రం సచివాయ ఔపచారికరూపేణ ప్రదత్తమితి. అత్రావసరే సహ రాజ్యపాలం నూతన ముఖ్యమంత్రిణః పదభారం గ్రహణాయ ఆమంత్రయితుం సాగ్రహం నివేదితవాన్. యతో హి విధానసభాయాం 37 అధిక 100 అధిక విధాయకానాం సమర్థన సహచారేణ కాంగ్రెస్ దళస్య పూర్ణ బహుమతం వర్తతే. తేన సూచితం యత్ కాంగ్రెస్ ఉచ్చాధికారిభిః తస్మై రాజ్యసభాయాః సదస్యతా ప్రస్తావితా ఆసీత్. పరంచ సః రాష్ట్రీయ రాజ్యత్వేన స్వకీయం అరుచిం ప్రకటయన్ ప్రోక్తవాన్ యత్ సః రాజ్యస్య జనానాం కృతే ఏవ నిరంతరం కార్యం కరిష్యతి. సిద్ధరామయ్య ఇత్యేషః 23 అధిక 2000 వర్షే ద్వితీయవారం కర్ణాటకస్య ముఖ్యమంత్రి సంజాతః. ఇతః పూర్వం సః 13-18 యావత్ ముఖ్యమంత్రిత్వేన కార్యం అకరోత్. సః రాజ్యే 8 వర్షాణాం కార్యకాలద్వయం పూరయిత్వా సర్వాధిక సమయముపవిశత ముఖ్యమంత్రిత్వేన గౌరవం అర్జితవాన్. ముఖ్యమంత్రిత్వేన वित्त मंत्री

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇప్పుడు సమాచార దర్శనంలోని సమాచారం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానము. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్స్ HTTPS://

0: awards.gov.inలో జూలై నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మ జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు. సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు ఓ ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వింటారు ప్రభువుది గీతం.

శ్రోతలు విన్నారు ప్రబోధ గీతం. ఇప్పుడు సమయం 6:35 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ రంజని తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా తీన్మాల్ సినిమా నుండి ఈ పాట విందాం. శ్రీరామచంద్ర పాడిన పాట విందాం.

0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
6: ఆర్బిఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి.

0: జాగరూకంగా ఉండండి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
7: సినీ రంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి మజిలీ సినిమా నుండి చిన్నయ్య శ్రీపాద పాడిన పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు ఇంతవరకు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా విత్తన వారోత్సవాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140,000 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30వ తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు డిఏపికి బదులుగా సూటి కాంప్లెక్స్ ఎరువులను వాడుకోవడం ఎంతైనా మంచిదని సూచిస్తూ ఈ విధంగా మనకు వివరాలన్నీ తెలియజేస్తున్నారు. రసాయన ఎరువులలో ప్రతి రైతు తప్పనిసరిగా వాడే ఎరువు డిఏపి. దీనిని అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాడుతున్నారు. పంటల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం పోషకాలను అందించడానికి డిఏపిని మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల వలన డిఏపి దిగుమతులు తగ్గిపోవడం, దేశీయంగా ముడిసరుకు ధరలు పెరిగి ఉత్పత్తి తగ్గిపోవడం వలన డిఏపి లభ్యత కొంతవరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత యాసంగి పంటలకు డిఏపి ఎరువుకు ప్రత్యామ్నాయంగా వాడుకోదగిన సూటి కాంప్లెక్స్ ఎరువులపై రైతులకు, డీలర్లకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా వరి పంటకు వాడుకోదగిన సూటి కాంప్లెక్స్ ఎరువుల గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు మన రైతు సోదరులకు వివరిస్తున్నారు. యాసంగి వరి పంటకు ఎకరాకు 48 నుండి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అవసరం. అయితే సిఫారసు చేయబడిన పోషకాలను సూటి ఎరువులైన యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేస్తే ఎకరాకు 125 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. ఈ ఎరువులు వేసే సమయం గనక చూసినట్లయితే సిఫారసు చేయబడిన 125 కిలోల యూరియాలో 40 కిలోలు దుబ్బు చేసే దశలో, ఇంకా మిగిలిన 25 కిలోలు అంకుర దశలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన 30 కిలోల ఎంఓపిలో 15 కిలోల దమ్ములో, మిగిలిన 15 కిలోలు అంకురం దశలో వేసుకోవాలి. ఇక కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. డిఏపి ఎరువుకు ప్రత్యామ్నాయంగా వరి పంటలో వాడుకోదగిన కాంప్లెక్స్ ఎరువులలో 10, 26, 26 ఇంకా 14, 35, 14 ముఖ్యమైనవి. సిఫారసు చేయబడిన మొత్తం 100 కిలోల 10, 26, 26 ఇంకా 20 కిలోల యూరియాను దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 80 కిలోల యూరియాలో 40 కిలోలు దుబ్బు చేసే దశలో, 40 కిలోలు అంకుర దశలో వేసుకోవాలి. వరి పంటకు 20, 20, 0, 13 అనే కాంప్లెక్స్ ఎరువును వేయకపోవడం మంచిది. ఈ ఎరువు గంధకం వాడడం వల్ల సల్ఫైడ్ దుష్ప్రభావం కలిగే అవకాశం ఉంటుంది. సిఫారసు చేయబడిన పోషకాలను 14, 35, 14 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 75 కిలోల 14, 35, 14 ఎరువు, 100 కిలోల యూరియా, ఇంకా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సిఫారసు చేయబడిన మొత్తం 75 కిలోల 14, 30

14 మరియు 20 కిలోల యూరియాను దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 80 కిలోల యూరియాలో 40 కిలోల దుబ్బు చేసే దశలో, 40 కిలోల అంకుర దశలో వేసుకోవాలి. అంకురం దశలో వేసే యూరియాతో పాటు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కలిపి వేసుకోవాలి. అందుబాటులో ఉంటే 12-32 పదహారు లాంటి కాంప్లెక్స్ ఎరువును కూడా వరి పంటకు వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదు. ఈ వివరాలు రైతులు గమనించుకోవాలి. పోషకాలను 10-26-26 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 120 కిలోల 10-26-26 ఎరువు మరియు 130 కిలోల యూరియా అవసరం. సిఫారసు చేయబడిన 120 కిలోల 10-26-26ను విత్తుకునే సమయంలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన యూరియాలో 65 కిలోలు పంట మోకాలు ఎత్తు దశలో, ఇంకా మిగిలిన 65 కిలోలు పూత దశలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన పోషకాలను 14-35-14 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 100 కిలోల 14-35-14 ఎరువు, 120 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సిఫారసు చేయబడిన మొత్తం 100 కిలోల 14-35-14ను విత్తుకునే సమయంలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన యూరియాలో 60 కిలోలు పంట మోకాలు ఎత్తు దశలో, ఇంకా మిగిలిన 60 కిలోలు పూత దశలో 15 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కలిపి వేసుకోవాలి. అందుబాటులో ఉంటే 12-32 పదార్థ లాంటి కాంప్లెక్స్ ఎరువును కూడా మొక్కజొన్న పంటకు వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదని ప్రత్యేకంగా మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ విధంగా మన రైతు సోదరులకి తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? డిఏపికి బదులుగా రైతులందరూ సూటి కాంప్లెక్స్ ఎరువులను తగు విధములో పంటకు అందించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని, తర్వాత మంచి పంటను పొందగలరని ఆశిద్దాం.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 55 సెకండ్లు ఇప్పుడు వింటారు. ప్రసార వివరాలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రసార వివరాలు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి.

0: హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార నాణ్యత మరియు మార్కెట్లో దాని ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుదూర్ ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి, 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనీ కార్యక్రమంలో వింటారు దేవీస్తుతి. 6:40 ఎంఎస్ ఇమాం భాషా గారి సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి కార్యక్రమం. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కళలు జీవన అభిరుచులు శ్రీమతి కళాగోపాల్ గారి ప్రసంగం, అనంతరం మువ్వల సవ్వడి రమాదేవి వైద్య గారి కథానిక ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు.

0: ఈ అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: घुसपैठियों को देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारण उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करे.
0: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధానమంత్రి జీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాస్ హీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగెరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల

0: ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ రెండవ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. రెండవ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు
2: కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి ఆహార నాణ్యత మరియు మార్కెట్లో దాని ప్రాముఖ్యత గురించి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించిన వివరాలు.
3: రైతు సోదరులకు నమస్కారాలు. మన జీవితంలో ప్రతిరోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యానికి, మన శక్తికి, మన భావోద్వేగాలకు కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. మొదటగా ఆహార నాణ్యత అంటే ఏమిటి అనేది కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, అది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మూలం. నాణ్యమైన ఆహారం అంటే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండే ఆహారం. ఇది తాజాగా ఉండాలి, శుభ్రంగా తయారు చేయబడాలి మరియు హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు, కల్తీ పదార్థాలు లేకుండా ఉండాలి. అలాగే ఆహారం నిల్వ చేసే విధానం కూడా నాణ్యతలో భాగమే. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే మంచి ఆహారం కూడా చెడిపోతుంది. మన ఆరోగ్యంపై ఆహార నాణ్యత ప్రభావం గురించి మాట్లాడుకున్నట్లయితే, నాణ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి బలపడుతుంది, పిల్లల ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. అదే సమయంలో నాణ్యత లేని, కల్తీ పదార్థాలు కలిగిన ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు, అలసట, దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం ఏమి తింటామో అదే మనం అవుతాము అనే మాట చాలా సత్యం. ఇప్పుడు మార్కెట్లో ఆహార నాణ్యత ప్రాముఖ్యతను పరిశీలించుకుంటే నేటి వినియోగదారులు గతంతో పోలిస్తే చాలా అవగాహనతో ఉన్నారు. వారు కొనుగోలు చేసే ప్రతి ఉత్పత్తి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా మార్కెట్లో నాణ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. కంపెనీలు కూడా ఈ మార్పును గుర్తించి తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. మార్కెట్లో పోటీ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి వ్యాపారి తన ఉత్పత్తి యొక్క ప్రత్యేకతను చూపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ పోటీలో నిలబడాలంటే నాణ్యతను నిర్లక్ష్యం చేయలేరు. ఒక సంస్థ నాణ్యతను పాటిస్తే వినియోగదారులకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం ఒక వ్యాపారానికి అత్యంత విలువైన ఆస్తి. ఒకసారి కస్టమర్ నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రాండింగ్ మరియు నాణ్యత మధ్య ఉన్న సంబంధం. మంచి నాణ్యత ఉన్న ఉత్పత్తులను మంచి పేరు వస్తుంది. ఆ పేరు మార్కెట్లో ఆ సంస్థకు గుర్తింపును తీసుకొస్తుంది. వినియోగదారులు కూడా బ్రాండ్పై నమ్మకం పెంచుకుంటారు. ఆ పేరు గల వస్తువు కావాలని అడిగి మరీ కొనుగోలు చేస్తారు. ఈ విధంగా నాణ్యత వ్యాపార విజయానికి పునాది అవుతుంది.

0: ప్రభుత్వం మరియు ఆహార నియంత్రణ సంస్థలు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, ఉత్పత్తులపై లేబులింగ్ నియమాలను ఖచ్చితంగా పాటించేలా చూడడం, కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవడం, ఇవన్నీ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి అవసరం. ఇలాంటి ఒక ఎఫ్ఎస్ఎస్ఏ మనకు అందుబాటులో ఉంది. అయితే ప్రభుత్వ చర్యలతో పాటు వినియోగదారుల జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. మనం కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల జాబితా చూసే అలవాటు మనం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో ఆర్గానిక్ ఆహారం అనే భావన విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది రైతులకు కూడా లాభదాయకంగా మారింది. వారు నాణ్యమైన పంటలు పండిస్తే మార్కెట్లో మంచి ధర పొందగలుగుతున్నారు. ఈ విధంగా ఆహార నాణ్యత రైతు నుండి వినియోగదారుడి వరకు అందరికీ ప్రయోజనం కలిగిస్తుంది. ఇక ఆహార సరఫరా శ్రేణి, సప్లై చైన్ గురించి కూడా చెప్పుకోవాలి. పంట పండించే రైతు నుండి ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థ, చివరకు వినియోగదారుడు వరకు ప్రతి దశలోనూ నాణ్యతను కాపాడడం అవసరం. ఏదైనా ఒక దిశలో నిర్లక్ష్యం జరిగితే మొత్తం ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతుంది. అందుకే ప్రతి దశలో జాగ్రత్తలు అవసరం. చివరగా చెప్పాలంటే ఆహార నాణ్యత అనేది వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కీలకమైన అంశం. నాణ్యమైన ఉత్పత్తులు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి గుర్తింపు తెస్తాయి. ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక ప్రస్తుతం మనం మార్కెట్లో అనేక ప్యాకేజ్డ్ ఉత్పత్తులను చూస్తున్నాం. ఆహార పదార్థాలు, మసాలాలు కావచ్చు, స్నాక్స్, పానీయాలు, ఇలా అన్నింటినీ ప్యాకేజింగ్ ఉంటుంది. కానీ ఈ ప్యాకేజ్ మీద ఉన్న చిన్న లేబుల్లో చాలా పెద్ద సమాచారం దాగి ఉంటుంది. దాన్ని సరిగ్గా చదవడం మన ఆరోగ్యం, మన డబ్బు, మన భద్రత కోసం చాలా ముఖ్యం. ముందుగా లేబుల్ అంటే ఏమిటి? లేబుల్ అనేది ఉత్పత్తి గురించి సమాచారం ఇచ్చే చిన్న భాగం. ఇందులో ఉత్పత్తి పేరు మాత్రమే కాదు, దాని నాణ్యత, తయారీ విధానం, ఉపయోగించే విధానం, గడువు తేదీ వంటి వివరాలు ఉంటాయి. అసలు లేబుల్ ఎలా చదవాలి? మొదటగా ఉత్పత్తి ఏమిటో చూడాలి, ప్రోడక్ట్ నేమ్, ఇది మన అవసరానికి సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి. రెండవది తయారీ తేదీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఉత్పత్తి ఎప్పుడు తయారయ్యిందో తెలుసుకోవాలి. తాజా ఉత్పత్తి అయితే నాణ్యత మంచిగా ఉంటుంది. గడువు తేదీ, ఎక్స్పైరీ డేట్ లేదా బెస్ట్ బిఫోర్ డేట్, ఇది చాలా ముఖ్యమైనది. గడువు దాటిన ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కావచ్చు, కొనుగోలు చేసే ముందు తప్పకుండా చూడాలి. పదార్థాల జాబితా, ఇంగ్రీడియంట్స్, ఉత్పత్తిలో ఏమేమి కలిపారో అనేది తెలుసుకోవాలి. అలర్జీ ఉన్నవాళ్ళు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇది తప్పకుండా చదవాలి. పోషక విలువలు, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, ప్రోటీన్, కొవ్వు, చక్కెర, క్యాలరీలు వంటి వివరాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు దీన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే మనకు చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పట్లో బయటకు వస్తున్నాయి. ముందుగా డయాబెటీస్ కావచ్చు, హై కొలెస్ట్రాల్ కావచ్చు, ఇంకా బీపీ కావచ్చు, ఇలాంటి వాటికి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన ఆహారం మనం తీసుకోవాల్సి వస్తుంది. అలా ఆహారానికి సంబంధించినట్టు ఈ ప్యాకేజింగ్ పైన కూడా వాళ్ళు ఇది లో షుగర్ ఫుడ్, లో గ్లైసెమిక్ ఫుడ్, లేదంటే ఇందులో జీరో కొలెస్ట్రాల్ అనేవి క్లియర్గా దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది. అది చూసి మనం కొనుగోలు చేసుకోవచ్చు. తయారీదారుడి వివరాలు, మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్, ఉత్పత్తి ఎవరు తయారు చేశారో, ఎక్కడ తయారైందో తెలుసుకోవాలి. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. ధర, ఎంఆర్పి, ఉత్పత్తి గరిష్ట ధర ఎంత ఉందో చూసుకోవాలి. దుకాణదారులు ఎక్కువ ధరకు అమ్మకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, చాలా గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే ఎంఆర్పికి మించి అమ్మే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం అంటే ఆ ప్రైస్కి మించి మనం కొనరాదు, వాళ్ళు అడిగినా మనకు ప్రశ్నించే హక్కు అందుబాటులో ఉంటుంది. సూచనలు, ఉత్పత్తిని ఎలా ఉపయోగించాలి, ఎలా నిల్వ చేయాలి అనే వివరాలు ఉంటాయి. ఇవి పాటించడం చాలా ముఖ్యం. వీటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇంకా ఓట్స్ అనేది అందుబాటులో ఉంది. చాలా వరకు ఓట్స్ అనేది కొంతమందికి అవగాహన ఉంది. ఓట్స్ తింటే మంచిదని తెలుసు, కానీ అది కొనుక్కొని ఎలా వండాలో తెలియదు. అలాంటప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్యాకేజింగ్ పైన అది ఎలా వాడాలి, ఈ ప్యాకేజింగ్ ఒక 200 ml నీళ్ళలో తీసుకొని ఆ కంటెంట్స్ అందులో వేసి 10 నిమిషాలు ఉడికించాక తినాలి, దానివల్ల మనకి ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనకి లభిస్తాయి. ఇలా లేబుల్ చదవడం ఎందుకు అవసరం? ఆరోగ్య రక్షణ, గడువు దాటిన లేదా హానికర పదార్థాలు ఉన్న ఉత్పత్తులను నివారించవచ్చు, మోసాల నుండి రక్షణ, నకిలీ లేదా తక్కువ నాణ్యత ఉత్పత్తులను గుర్తించవచ్చు, సరైన ఎంపిక, మన అవసరానికి సరిపోయే ఉత్పత్తిని ఎంచుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే మనము మార్కెట్లోకి ఒక గోధుమ పిండి కొనడానికి వెళ్ళినప్పుడు దానిపైన మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూసుకున్నట్లయితే సాధారణంగా 3 నెలల వ్యవధి మనకిస్తుంది. అప్పుడు మనం ఇంట్లో దాని వాడకాన్ని బట్టి 3 నెలల్లో మనం కేజీ వాడగలుగుతామా 1/2 కేజీ వాడగలుగుతామా అని నిర్ధారించుకొని దాని ఎక్స్పైరీ డేట్ చూసుకొని అంతే ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబ్బు ఆదా, ధర మరియు నాణ్యతను పోల్చి మంచి ఉత్పత్తిని తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒకే పదార్థంపై 2 బ్రాండ్ల వివిధ పదార్థాలు అందుబాటులో ఉన్నప్పుడు ఏది పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి, దేనికి ధర తక్కువ ఉంది అని 2 గమనించి మనం సరైన ఎంపిక చేసుకోవచ్చు. గ్రామీణ వినియోగదారులకు ముఖ్య సూచనలు, చాలా మంది లేబుల్ను పూర్తిగా చదవరు కానీ ఇది అలవాటు చేసుకోవాలి. చిన్న అక్షరాల్లో ఉన్న సమాచారం కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలు పెద్దలు అందరూ ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలి. క్యూఆర్ కోడ్ మరియు ఆధునిక లేబులింగ్, ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్ అనేది మనకు ప్యాకేజింగ్ పైన అందుబాటులో ఉంటుంది. దీన్ని మొబైల్తో స్కాన్ చేస్తే ఉత్పత్తి గురించి మొత్తం సమాచారం మనకు తెలుస్తుంది. ఇంగ్లీష్ చదవలేని వాళ్ళు దాన్ని వెంటనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని కూడా మనం సమాచారాన్ని తీసుకొని దా ప్యాకేజింగ్ గురించి తెలుసుకోవచ్చు. చివరగా, లేబుల్ చదవడం అనేది చిన్న అలవాటు కానీ పెద్ద ప్రయోజనం కలిగించే విషయం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మన డబ్బును రక్షిస్తుంది మరియు మంచి ఉత్పత్తులను ఎంచుకునేలా సహాయపడుతుంది. అందుకే ఇకపై ఏ ఉత్పత్తి కొనుగోలు చేసినా మీరు దాని లేబుల్ని తప్పకుండా చదవండి. ఇలా మనవంతు ప్రయత్నం చేస్తూ ఆహార నాణ్యతలో భాగస్వాములు అవ్వాలని ఆశిస్తూ, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలను గమనించుకున్నట్లయితే ఆహారం యొక్క నాణ్యత ప్రజల ఆరోగ్యం రైతు దగ్గర నుండే మొదలవుతుంది. కనుక రైతు సోదరులకు నా విన్నపం ఏంటంటే, రైతులు సేంద్రీయ వ్యవసాయం పద్ధతులు పాటించడం వల్ల రసాయనాలు తగ్గించిన ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. దానివల్ల కల్తీ లేని ఆహారం, నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించిన వారవుతారు. ఇలా రైతు ముందుగా హాని కలిగించే రసాయనాలు తగ్గించడం వల్ల ఆహార నాణ్యత సాధ్యపడుతుంది. రైతు సోదరులకు ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు ఆహార నాణ్యత మరియు మార్కెట్లో దాని ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన మిలేగా.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1850 1.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులు, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 అనాల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్
6: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుంచి 43% మరియు మధ్యాహ్నం 16 నుంచి 35% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు.
7: రైతు సోదరులకు నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వర్షాలు సమయానికి రావడం లేదు, ఎండలు ఎక్కువగా అవుతున్నాయి, అనుకోని పరిస్థితుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రైతు సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ పరిస్థితులకు సరిపోయే విధంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం చాలా అవసరం. అదే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. అసలు ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ అంటే ఏంటి? సరళంగా చెప్పాలంటే మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ప్రమాదంతో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేసే వ్యవసాయం. ఇది 3 ముఖ్యమైన లక్ష్యాలపైన ఆధారపడి ఉంటుంది. అవేంటంటే, మొదటిది పంటల ఉత్పత్తిని పెంచడం, రెండవది వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వ్యవసాయం చేయడం, మూడవది పర్యావరణానికి హాని తగ్గించడం. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది ముఖ్యమైనది నీటి నిర్వహణ. ఇప్పటి పరిస్థితుల్లో నీరు చాలా విలువైన వనరుడు. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించడం వల్ల చాలా నీటి వనరులను ఆదా చేసుకోవచ్చు. అలాగే పంటలకు సరైన మోతాదులో కూడా నీరు అందుతుంది. రెండవ పద్ధతి పంటల మార్పిడి. అంటే ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేయకుండా పంటలను మార్చుతూ సాగు చేయడం అన్నమాట. ఉదాహరణకు వరి బదులు పప్పుధాన్యాలు, నువ్వులు వంటి పంటలు వేయడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది, అదేవిధంగా నేల సారవంతం పెరుగుతుంది. మూడవది వాతావరణ నిరోధక విత్తనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రాట్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్ విత్తనాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇవి ఒకవేళ తక్కువ వర్షం వచ్చినా కూడా పంట నిలబడేలా సహాయపడతాయి. నాలుగవది మట్టిని రక్షించుకోవడం. సేంద్రీయ ఎరువులు, గ్రీన్ మాన్యూర్, మల్చింగ్ పద్ధతులు లాంటివి ఉపయోగించడం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుతాయి, అదేవిధంగా నేలలో తేమను నిలుపుతాయి. ఐదవది సమగ్ర వ్యవసాయం. ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏంటంటే పంటలతో పాటు పశుపోషణ, చేపల పెంపకం వంటి వివిధ రకమైన కార్యకలాపాలు కూడా కలిపి చేయడం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి నష్టపోయినా సరే ఇంకొక దాని నుంచి రైతు సోదరులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్లో కొన్ని ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలుసుకుందాం. ఉదాహరణకు పిఎంఎస్కేవై, ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ముఖ్యంగా ఈ పథకం 2015లో ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నీటి నిర్వహణకు అవసరమైనటువంటి డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి పరికరాలను రైతు సోదరులకు సబ్సిడీలో అందించడం జరుగుతుంది. రెండవ పథకము ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన. ముఖ్యంగా ఈ పథకము సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మరో పథకము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒకవేళ పంట నష్టపోయినప్పటికీ కూడా పంటకు బీమా చేసుకోవడం అన్నమాట. ఈ పథకం 2016లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకాలన్నిటికి కూడా సమాచారం కోసం రైతు సోదరులు తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులను కానీ మండల వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి ఆ స్కీమ్ల ద్వారా, ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలి. సో ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల రైతులకు ఏం లాభం జరుగుతుంది? మొదటిగా రైతులకు ఖర్చులు తగ్గుతాయి, రెండవది దిగుబడి స్థిరంగా వస్తుంది, మూడవది వాతావరణ ప్రమాదాల నుంచి కూడా తట్టుకోగలుగుతారు, నాలుగవది దీర్ఘకాలంలో ఆదాయం పెరుగుతుంది. అయితే రైతు సోదరులారా, ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ గురించి పాటించడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటంటే చాలామంది రైతులకు ఈ పద్ధతులపైన అవగాహన లేదు. కొన్ని పద్ధతులను పాటించాలంటే ప్రారంభంలో కొంత పెట్టుబడి కూడా అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సహాయం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే రైతులు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను వినియోగించుకొని లాభాన్ని పొందాలి. అదేవిధంగా కొద్ది కొద్దిగా కొత్త పద్ధతులను క్రమంగా పాటించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము వాతావరణాన్ని మార్చలేము, కానీ మనం వ్యవసాయం చేసే పద్ధతులను మార్చుకోవచ్చు. అంటే ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది భవిష్యత్ వ్యవసాయం. ఇది రైతుల ఆదాయం మాత్రమే కాదు, మన భూమిని కూడా కాపాడుతుంది. సో చివరిగా రైతు మిత్రులారా, ఈ చిన్న చిన్న మార్పులతో ప్రారంభించండి. నీటి సంరక్షణ, పంట మార్పిడి వంటి పద్ధతులను అమలు చేయడం, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం, భవిష్యత్తు కోసం స్మార్ట్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. అంతేకాకుండా ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ని ప్రభుత్వం కూడా రకరకాల పథకాల ద్వారా ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో కొన్ని పథకాల గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా రైతు భరోసా పథకాన్ని కూడా మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ముఖ్యంగా రైతులకు, ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ఒక పెట్టుబడిలాగా, ఒక ఎకరానికి 6,000 రూపాయలు ప్రతి సీజన్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ప్రతి చిన్న సన్నకారు రైతులకు ఒక సీజన్కి 6,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత పంట బీమా పథకాలు. పంట బీమా పథకాల్లో ముఖ్యంగా ఎప్పుడైనా ప్రమాదాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం రైతు సోదరులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం ఎట్లా ఉపయోగించుకోవాలంటే, ఖరీఫ్ సీజన్లో పంట మొత్తానికి కూడా అవసరమైనటువంటి పెట్టుబడిని 2% కానీ ప్రీమియంగా చెల్లించాలి. రబీ సీజన్లో అయితే 1.5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫసల్ బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా రైతులు పంట నష్టం జరిగినప్పుడు పరిహారంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ముఖ్యంగా ఈ పథకంలో ఏంటంటే, రకరకాల ఇరిగేషన్ పద్ధతులు, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీ అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తన పంట పొలంలో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి 45-50% వరకు కూడా సబ్సిడీ అందుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి అయితే 90% వరకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. తర్వాత పథకము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. చిన్న చిన్న రైతులు కలిసి పనిచేయడం ద్వారా మంచి పథకాలు పొందవచ్చు. సో ప్రభుత్వము ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా మంచి మద్దతును అందిస్తుంది. అలాగే ఈనామ్ స్కీమ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ మార్కెట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా రైతులు తమ పంటను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ఈ పథకాల గురించి తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి మరింత సమాచారాన్ని పొందాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు వచ్చేసి వరి మరియు పత్తి. వరిలో కూడా రకరకాల క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతులు మనకున్నాయి. ముఖ్యంగా వరిలో 2 క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ చాలా ముఖ్యమైనవి. మొదటిది ఏంటంటే గ్రీన్ మాన్యూర్ టెక్నాలజీ. అంటే రైతు సోదరులు ఎప్పుడైతే ఖరీఫ్ సీజన్ ముందు పచ్చిరెట్ట ఎరువులైనటువంటి జనుము కానీ, పిల్లి పెసర కానీ, వరి పంటకు ముందు వేసుకొని దాన్ని భూమిలో కలియదున్నడం వల్ల భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. గ్రీన్ మాన్యూర్ ఉపయోగించడం వల్ల రైతులు తమ నేల సారవంతాన్ని పెంచుకోవచ్చు మరియు దిగుబడిని కూడా అధికంగా పొందవచ్చు. అదేవిధంగా వరిలో మరొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే డైరెక్ట్ సీడెడ్ రైస్, నేరుగా వరిని విత్తే పద్ధతి. ఈ నేరుగా వరిని విత్తే పద్ధతి ద్వారా రైతులు తమకు నాట్లు వేసే ఖర్చును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులకు మన తెలంగాణ ప్రాంతంలో 4,000 నుంచి 5,000 రూపాయల వరకు కేవలం నాట్లు వేయడానికి సరిపోతుంది. సో ఈ నేరుగా వరి విత్తనాలను విదజల్లడం పద్ధతి ద్వారా రైతు సోదరులు ఈ నాట్లు వేసే కూలీల ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం కూలీల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. పురుషులకైతే సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు కూడా గ్రామాల్లో ఆశిస్తున్నారు. స్త్రీలు ఒకవేళ నాట్లేసే దగ్గర అయితే సుమారుగా 500 నుంచి 600 రూపాయల వరకు కూడా రైతన్నలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిని రైతులు ఉపయోగించడం వల్ల లేదా అవలంబించడం వల్ల ఈ సాగు ఖర్చులు అనేవి కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన సమస్య వరిలో వచ్చేసి ఈ అకాల వర్షాలు, ముఖ్యంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అనుకోని వడగండ్లు మన తెలంగాణ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మనం దీన్ని ఫేస్ చేస్తూ వస్తున్నాం. సో రైతన్నలు పంట డ్యూరేషన్ తక్కువగా ఎప్పుడైతే చేసుకుంటారో, అంటే మామూలుగా మీరు 140 నుంచి 150 రోజుల వరకు కూడా వరి పంట డ్యూరేషన్ కాకుండా దానికన్నా తక్కువ, ఎప్పుడైతే ఈ 100 నుంచి 120 రోజుల సాగు కాలం ఉండేటువంటి వరి రకాలు ఎంచుకున్నారనుకోండి, రైతులకు కొంతవరకు అంటే పంట కోత సమయానికన్నా కొంచెం మామూలుగా ఇట్లాంటి వడగండ్లు ఏప్రిల్ మే నెలల్లో వచ్చే ప్రమాదం ఉంది. పంట డ్యూరేషన్ ఎప్పుడైతే తగ్గించుకుంటారో అంతకన్నా ముందే వరి కోతలు చేసుకోవడం వల్ల ఈ వడగండ్ల నుంచి రైతులు తమ లాభాన్ని కొంతవరకు పొందవచ్చు. అలాగే పత్తి పంట గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, పత్తి కూడా సుమారుగా 14 లక్షల హెక్టార్ల వరకు కూడా పత్తి విస్తీర్ణం మన రాష్ట్రంలో ఉంది. పత్తిలో కూడా గత కొన్ని సంవత్సరాల క్రితము గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి చాలా విపరీతంగా పెరిగింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ను చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని సాగు చేయడం అన్నమాట. ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని సాగు చేసినప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకేసారి పత్తిని విత్తనాలు నాటడము, అంటే హై డెన్సిటీ ఎక్కువ మొత్తంలో వరి విత్తనాలు వాడడం అన్నమాట. ప్రస్తుతం మామూలుగానైతే వరి విత్తనాలు ఒక ఎకరానికి వచ్చేసి 1 కేజీ వాడుతుంటారు రైతన్నలు. ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే ఉపయోగించినప్పుడైతే 2.5 నుంచి 3 కేజీల వరకు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి వస్తుంది. అంటే వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరాన్ని కొంచెం తగ్గించినప్పుడు ఎక్కువగా మొక్కల సంఖ్య, ఒక ఎకరంలో ఉండాల్సిన మొక్కల సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఒక ఇట్లా ఈ పద్ధతి పాటించిన తర్వాత ఒక 45 రోజుల వ్యవధిలో పంట గ్రోత్ రెగ్యులేటర్స్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రోత్ రెగ్యులేటర్స్ ఉపయోగించినప్పుడు పంట యొక్క ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎత్తు పెరిగిపోయి తగ్గిపోయి కింద ఉన్నటువంటి కొమ్మలు ఎక్కువగా పెరిగి ఎక్కువైతే ఈ బోల్ ఫార్మేషన్ అనేది కూడా కింద ఉన్నటువంటి కొమ్మల మీదే జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఎప్పుడైతే జూన్లో ఈ పత్తి పంట విత్తనాలు వేసినప్పుడు డిసెంబర్ కల్లా వీటిని హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పంట కోత కూడా పత్తి తీయడం అనేది కూడా అప్ టు ఫిబ్రవరి మార్చి నెలల వరకు కొనసాగించినప్పుడు ఈ వాతావరణ అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. పత్తి తీయడం డిసెంబర్లోనే పూర్తి చేశారనుకోండి, ఈ గులాబీ పురుగు కానీ మిగతా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా పంటని కాపాడుకోవచ్చు. అదేవిధంగా పత్తిలో మరొక ముఖ్యమైన పద్ధతి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కూడా రైతన్నలు కేవలం విపరీతంగా ఉధృతిగా పెస్టిసైడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా తదనుకూలంగా ఎప్పుడైతే త్రిషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది పంటలో మనకు మోతాదుకు మించి ఎప్పుడైతే పురుగుల ఉధృతి కనిపించిందో అప్పుడే రైతన్నలు ఈ పెస్టిసైడ్స్ కానీ ఇంకా తదితర కెమికల్స్ని కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంటు, హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లాంటి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ను ఉపయోగించుకోవడం వల్ల కూడా రైతన్నలు మంచి లాభాలను పొందవచ్చు. ధన్యవాదాలు.
6: ఇంతవరకు మీరు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
8: ఇదికే వసిన గుర్లో రామా.

0: మీరు విన్న పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45. ఇప్పుడు వింటారు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
4: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్తి భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బీ టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టు ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరాన్ని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్లు ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది, అలాగే మన హెచ్బీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి, అంటే ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్, అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీని కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
1: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వారికి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
0: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసిండ్రు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
1: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు రెండు నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కీ ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
0: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
1: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాము, దాంట్లో మనము 369,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకనే మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు, అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానీయండి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
0: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాలను అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
1: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు, వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి, తదుపరి సేవలు కానివ్వండి, ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది, వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా, అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
0: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
1: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
0: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ కార్యక్రమంలో
1: ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచిన మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్, పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
0: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికలను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి, ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ ముందుగా వినబోతున్న పాట పాటను కోరుతున్న శ్రోతలు ఎవరు చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట ఆపద్ బాంధవుడు సినిమా నుండి మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మా ప్రమీల అనన్య సుదీప్తి అనూష లత వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై ఆపద్ బాంధవుడు సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాన ద్వారా కొన్న పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799050505.
0: శ్రోతలు వింటున్నారు 103.8 MHz న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ FM కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సంక్రాంతి సినిమానుడే. శంకర్ మహాదేవన్ పాడిన పాటను, చిత్ర పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు అలీ శెట్టి, శ్రీరామ్, సౌజన్య, నీరజ్, యశస్విని వీరంతా కూడా కిరుగుల్బి గ్రామం నుండి కోరుతున్నారు. వీరి కోసం సంక్రాంతి సినిమానుండి ఈ పాఠం ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు, పిల్లల్లో మరియు పెద్దల్లో వచ్చే కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు శ్రోతలకు. మరో గమనిక, రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ధూమపానం అంటే సిగరెట్ బీడి తాగడం వల్ల నష్టాలు మాన్పించడం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు శ్రోతలు. వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోన్న పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుండి ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో తర్వాతి పాట ప్రియమైన నీకు సినిమా నుండి చిత్ర పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు పులాంగ్ నిజామాబాద్ నుండి ఎంఏ వాయిద్ రుమాని మొహమ్మద్ జఫీర్, మొహమ్మద్ ఫాసీ, మొహమ్మద్ జునైద్, మొహమ్మద్ జుబీర్, మొహమ్మద్ జాకిర్, మొహమ్మద్ నోమన్, మొహమ్మద్ ఫారుఖాన్, మొహమ్మద్ మొహరం, మొహమ్మద్ సమీర్ వీరందరి కోరికపై ప్రియమైన నీకు సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సరైనోడు సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఎర్రం స్వప్న రాజు నిత్య ఆర్యన్ వీరంతా కూడా బోధన్ మండలం హుంసాక్ గ్రామం నుండి కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

ఇంతవరకు మీరు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు అలనాటి మేటి గీతాలు. ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారు సినిమా నుండి కేజీ యేసుదాస్ చిత్ర పాడిన పాట

శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి జయసుధ సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ప్రేమించు పెళ్లాడు సినిమా నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. ఇప్పుడు వినండి కుంకుమ తిలకం సినిమా నుండి పి సుశీల, కెజే యేసుదాస్ పాడిన పాట.

శ్రోతలింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.